0: జరగనుండగా క్రీడా మంత్రుల సమావేశం రేపు జరుగుతుంది. ఈ సమావేశాలకు యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అధ్యక్షత వహిస్తారు. అలాగే యువజన వ్యవహారాలు క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. యువజన అభివృద్ది సాధికారతలో సమాజాన్ని బలోపేతం చేయడంపై యువజన మంత్రుల సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుందని, విద్యా నైపుణ్యాభివృద్ది, పారిశ్రామిక స్ఫూర్తి, శ్రేయస్సు, సుస్థిర అభివృద్దిపై చర్చలు జరుగుతాయని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా ఉన్న డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉంచేందుకు, ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరిగాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23లో సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ MPMS ను ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో గత నెలలో కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలియజేసింది. ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఉత్పత్తి స్థాయిని పెంచడం, మొబైల్ తయారీ సప్లై చైన్ బలోపేతం చేయడం, దేశీయ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీతత్వానికి ధీటుగా భారత మొబైల్ తయారీ రంగాన్ని మలిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ మొబైల్ బ్రాండ్లను అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కూడా ఈ పథకం తోడ్పడుతుంది. MPMS లో 2 లక్ష్యాలను నిర్దేశించారు. అందులో మొబైల్ ఫోన్ తయారీకి ప్రోత్సాహకాలు అందించడం, భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లకు మద్దతు ఇవ్వడం ఉన్నాయి. న్యూఢిల్లీలో మీడియాతో ఈ విషయం తెలియజేస్తూ 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని, భారతీయ యాజమాన్యంలోని మొబైల్ బ్రాండ్లు మేధో సంపత్తి డిజైన్ అభివృద్ధికి ఈ పథకం గణనీయంగా ఊపునిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: Mobile phone production cumulative, which was about 22 lakh crore, will be doubling in this period. It will go up to 40 lakh crore. That's a big thing. And as you know, last year smartphone as a category, as a product, was the largest exported item out of India. That position will be retained, that position will be further strengthened. Electronics manufacturing became the third largest category. That will also get sustained now with all these initiatives.
0: బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేశారు. ఢాకాలోని బంగభవన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ ఉప స్పీకర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బీఎన్పీ సీనియర్ నాయకుడైన ఆలంగీర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు. అధ్యక్ష ఎన్నికలో 255 ఓట్లు లభించడంతో ఆయన ఎన్నికలో గెలుపొందారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్ మ్యాచ్లో టాప్ సీడ్ ల్యూ షెంగ్షు టాన్నింగ్ చైనా క్రీడాకారులతో తలపడతారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఈ మ్యాచ్ జరుగుతుంది. నిన్న జరిగిన సెమీఫైనల్స్లో భారతీయ జోడీ చైనాకు చెందిన ప్రత్యర్థులను ఓడించి సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్ధం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ముందుగా శ్రీమతి ఆయనంపూడి శ్రీలక్ష్మి గారి కవితాపట్నం విందాం.
1: కవితా శీర్షిక దరహాస చాలనం. ఎక్కడైనా
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబటాల సంగతులు ఆహ్లాదకరమైన ఈ ఉదయాన అంబటాల సంగతులు కార్యక్రమంలోకి శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఇలాంటి కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు మరియు బొడగం మధుబాబుల సంభాషణలు 15వ భాగం ప్రసారమవుతాయి. అట్లనే ముచ్చట పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు, తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడెపోతన్నతో ముచ్చట సత్యం అంటే ఏమిటి, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగము, ఇంకా కొన్ని అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, దశమి, జ్యేష్ఠ నక్షత్రం. ఇయ్యల పొద్దుగల ఆరుగొట్టే 5 నిమిషాలకు పొద్దు గడిచింది. పొజామట్టు 6:30 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజంతా ఆకాశం మేఘావృతమవుతుంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 82% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంతేకాదు ప్రసారం చేస్తున్న చాలా కార్యక్రమాలల్లో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. ఇప్పుడు మీరు వింటున్నారు అంబటల్ల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఎవసం సలహా.
1: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము ఆదిలాబాద్. పత్తిని మనము మట్టి పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడుకుంటే మనకు ఈ సాయిల్ హెల్త్, నేల ఆరోగ్యం కూడా బాగుండడం జరుగుతుంది. ఎక్కువగా మూతలో వాడడం వల్ల ఈ నేల ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నేల మట్టి పరీక్ష ఆధారంగా వాడుకోవాలి. అంటే మనకి క్రాప్ కు రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అని అంటే, మనము మొదటగా ఎకరానికి 4 టన్నుల సేంద్రియ ఎరువును, లేదంటే బాగా మాగిన పశువుల ఎరువును వేసుకుని, తర్వాత ఒక 48 కిలోల నత్రజని అవసరం ఉంటుంది, 24 కిలోల ఫాస్ఫరము పైన మనం వేసుకోవడానికి, అదేవిధంగా 24 కిలోల పొటాషియము అవసరం ఉంటుంది. అయితే ఫాస్ఫరస్ ఇచ్చేటువంటి ఎరువును తప్పనిసరిగా దుక్కిలో వేసుకోవాలి. చివరి దుక్కిలో వేసుకుంటే నేలలో కలిసిపోతుంది. అయితే ఫాస్ఫరస్ నేను చెప్పిన దాని ప్రకారము 24, అంటే సిఫారసు చేసిన పోషకాలు ఎంత కావాలి అని అంటే ఫాస్ఫరస్ ది 24 కిలోలు ఒక ఎకరానికి కావాలి. సో 24 కిలోల ఫాస్ఫరస్ అని అంటే మనకు 50 కిలోల DAP అవసరం ఉంటుంది. అదే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఫాస్ఫరస్ అందించినట్లయితే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం ఉంటుంది. ఈ 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గానీ, లేకుంటే 50 కిలోల DAP గానీ చివరి దిక్కులో వేసుకుని కలిగి ఉండాలి. ఇంకా మిగిలిన పోషకాలు 48 కిలోల నత్రజని, అదేవిధంగా 24 కిలోల పొటాషియం. ఇవి మాత్రము మనము ఒక 4 దఫాలుగా, హైబ్రిడ్ లెక్కైతే 4 దఫాలుగా, అంటే 20 రోజులు, తర్వాత 40 రోజులు, తర్వాత 60-80 రోజులు, అంటే 20 రోజుల అంతరంలో 4 దఫాలుగా వేసుకోవాలి. ఆ ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం 4 దఫాలుగా వేసుకున్నట్టయితే పంటకు అవసరమైనటువంటి ఈ పోషకాలు మంచిగా లభ్యమై క్రాపు అంటే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులను, అంటే 2020 గానీ, లేకుంటే 3019 గానీ, ఇటువంటి బారాబతి సోల్ అంటారు, లేకుంటే 2020 అంటారు. సో ఇటువంటి ఎరువులను పైపాటున వేసుకోకూడదు, ఎందుకంటే దుక్కిలో వేసుకోవాలి. పైపాటున వేసుకునేటి నత్రజని, పొటాషియం 4 దఫాలుగా వేసుకున్నట్లయితే పంటకు సరిపోయేటువంటి పోషకాలు లభించడానికి అవకాశం ఉంది.
0: పత్తిలో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే, ఈరోజు నిజాం పాలనలో పోలీసు ఉన్నతాధికారి పింగళి వెంకటరామరెడ్డి జయంతి, నృత్య దర్శకుడు నృత్యకారుడు గోపీకృష్ణ జయంతి. ఈరోజు ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈరోజు. నిజాం రాజుల 7 తరాల రాజ్యపాలనలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పదవికి నియమితుడైన మొదటి హిందువు పింగళి వెంకటరామరెడ్డి జయంతి ఈరోజు 1869 సంవత్సరంలో ఇదే రోజున మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ తాలూకాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఈయన ఉర్దూ, పారసీలతో పాటు మరాఠీ, కన్నడ భాషలు కూడా నేర్చుకున్నారు. ఈయన పోలీస్ శాఖలో అమీన్ ఉద్యోగంలో చేరి కేవలం ప్రతిభ వల్ల పైకొచ్చిన వ్యక్తి. నిజాం రాజు జన్మ దినోత్సవం సందర్భంగా 1921 సంవత్సరంలో రాజా బహదూర్ అనే గౌరవం ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం 1931 వెంకటరామరెడ్డికి ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గౌరవం ప్రదానం చేశారు. వెంకటరామరెడ్డి 1933 సంవత్సరంలో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత నిజాం యొక్క సొంత ఎస్టేట్ వ్యవహారాలలో ప్రత్యేక అధికారిగా కొంతకాలం పనిచేశారు. వెంకటరామరెడ్డి హరిజన ధోరణకు ఏర్పడిన సంఘాలకు, అనాథ బాలల ఆశ్రమాలు, కుష్ఠ నివారణ సంఘం, జంతు హింస నివారణ సమితి వంటి సంస్థలతో పనిచేసి వాటికి ఉదారంగా ధన సహాయం కూడా చేశారు. పింగళి వెంకటరామరెడ్డి 25 జనవరి 1953 సంవత్సరంలో మరణించారు. ఈయన కాంస్య విగ్రహం హైదరాబాదులో ప్రతిష్ఠించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ప్రస్తుత పరిస్థితులలో మాతృభాష ఎంత ముఖ్యమో, ఆంగ్లం భాష మీద పట్టు సాధించడం కూడా అంతే ముఖ్యం. ఒక తెలుగు సినీ కవి ఏమన్నారంటే, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు పరిభాషించు అన్నారు. కానీ పరభాష వద్దు, మాతృభాష ముద్దు అని మాత్రం అనలేదు. అంటే మాతృభాష అవసరం ఎంత ఉందో, ఆంగ్ల భాష మీద పట్టు సాధించడం కూడా అంతే ఉందని ఆయన ఉద్దేశం. మరి ఆంగ్లం మీద పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలో తెలుసుకుందాం. వినండి, ఇది 15వ భాగము. లిజనింగ్ స్కిల్స్ గురించి మొదటి సంభాషణ విందాం.
2: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ మధు. ఇంతవరకు మనము లెర్నింగ్ స్కిల్స్ గురించి తెలుసుకున్నాము. లెర్నింగ్ స్కిల్స్ను పూర్తి చేసుకుని ఈరోజు ప్రాక్టీస్ స్కిల్స్లోనికి ప్రవేశిస్తున్నాము. ఈ ప్రాక్టీస్ స్కిల్స్లో మొదటి యూనిట్ అయినటువంటి లిసనింగ్ గురించి తెలుసుకుందామా ఈరోజు?
2: ఓకే సార్. ముందుగా ప్రాక్టీస్ స్కిల్ అంటే ఏమిటో తెలుపండి.
3: ప్రాక్టీస్ అంటే అభ్యాసము, స్కిల్స్ అంటే నైపుణ్యతలు. అభ్యాసం చేసుకోవడానికి ఉపకరించే నైపుణ్యతలనే ప్రాక్టీస్ స్కిల్స్ అంటారు. ఇంతవరకు మనము లెర్నింగ్ స్కిల్స్లో గ్రామర్, కమ్యూనికేషన్ ఇత్యాది అంశాల గురించి కొన్ని విషయాలను నేర్చుకున్నాము. అయితే నేర్చుకున్న ఆ అంశాలన్నింటినీ అభ్యాసంలో పెట్టడానికి, ఉపయోగంలో పెట్టడానికి, అమలులో పెట్టడానికి ఉపయోగపడేటువంటి ఈ నైపుణ్యతలనే ప్రాక్టీస్ స్కిల్స్ అని అంటారు.
2: ఎన్ని రకాల ప్రాక్టీస్ స్కిల్స్ ను పాటించాలి?
3: ప్రాక్టీస్ స్కిల్స్ ముఖ్యంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. వీటిని LSRW అంటారు. మొదటిది L ఫర్ లిసనింగ్, వినడము. రెండవది S ఫర్ స్పీకింగ్, మాట్లాడము. మూడవది R ఫర్ రీడింగ్, అంటే చదవడము. చివరిది W ఫర్ రైటింగ్, రాయడము. LSRW అనేటువంటి 4 ప్రాక్టీస్ స్కిల్స్ అని అంటారు.
2: సార్, ముందుగా లిజనింగ్ స్కిల్, శ్రవణ సామర్థ్యం గురించి తెలుపండి.
3: లిజనింగ్ అంటే నేర్చుకున్న దాన్ని విని మరింత ఇంప్రూవ్ చేసుకోవడం, మరింత వృద్ధి చేసుకోవడం. అయితే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే తప్పకుండా విని తీరాలి. ఎందుకంటే ఇంగ్లీష్ వినడం అనేది మనకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా లిసనింగ్ టు ఇంగ్లీష్ గివ్స్ ట్రైనింగ్ టు ఇయర్స్, అండ్ ద ట్రైనింగ్ టు ఇయర్స్ ఇన్ టర్న్ విల్ గివ్ ట్రైనింగ్ టు ద వాయిస్. అంటే ఇంగ్లీష్ వినడం ద్వారా మొట్టమొదట మన చెవులకు ఒక రకమైన శిక్షణ కలుగుతుంది. అంటే మొట్టమొదట ఇంగ్లీషును రేడియోలో కానీ టీవీలో కానీ వినేటప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్టు, మనకు అర్థం కానట్టు అనిపిస్తుంది. కానీ దాన్నే వినగా వినగా వినగా మనకు ప్రాక్టీస్ అయ్యి ఆ వినడంలో మనకు ఆనందము, తర్వాత అర్థం కావడం కూడా జరుగుతుంది. మరి ఇలాగా మన చెవులకు ట్రైనింగ్ అనేది, తర్వాత మన వాయిస్, మన స్వరానికి, గొంతుకు కూడా శిక్షణనిస్తుంది. అంటే మనం కూడా విని విని విని చాలాసార్లు విన్న తర్వాత మన గొంతును ఎలా ఉపయోగించాలి, ఎలా పలికించాలి, మనకంటూ ఒక స్టైల్లో ఎలా ఇంగ్లీషును మాట్లాడాలి అనేటువంటి ఈ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు మనము లెర్నింగ్ స్కిల్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకున్నాము, టెన్సెస్ గురించి తెలుసుకున్నాము, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ గురించి తెలుసుకున్నాము, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ గురించి తెలుసుకున్నాము, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకున్నాము, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి తెలుసుకున్నాము, వొకాబులరీ గురించి తెలుసుకున్నాము. ఇన్ని రకాల ఈ అంశాలను విని మనము ఎలా వృద్ధి చేసుకోవచ్చు, నేర్చుకున్న ఈ అంశాలను వినడం ద్వారా మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
2: ఓకే సార్, ఆంగ్ల భాషను ఎక్కువగా ఎందుకు వినాలి?
3: ప్రత్యేకించి ఆంగ్ల భాషను వినడానికి కారణాలున్నాయి. ఆ కారణాలలో కొన్ని ఏమిటంటే, చాలా భారతీయ భాషల్లో మనము రాసే అక్షరాలకు, తర్వాత మాట్లాడే మాటలకు, శబ్దాలకు, ఈ రెండింటికి మధ్యన పరస్పర సంబంధం ఉంటుంది. దీనినే 1-to-1 కరస్పాండెన్స్ అని అంటారు. ఎలా రాస్తామో అలా పలుకుతాము. కానీ ఇంగ్లీష్ భాషకు వచ్చేసరికి రాసే అక్షరాలు వేరవుతున్నాయి, పలికే శబ్దాలు వేరవుతున్నాయి. రాసే అక్షరాలకు, పలికే శబ్దాలకు మధ్యన పొంతన ఉండదు. అంటే ఇంగ్లీషులో 1-to-1 కరస్పాండెన్స్ లేదు. అందుకే ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫొనెటిక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఎప్పుడైతే ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదో, దీనిని పలకడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫొనెటిక్స్ అనే ఉచ్చారణ శాస్త్రం అనేది ఉన్నది. అది అవసరం. ఈ శాస్త్రాన్ని తెలుసుకోవడం ద్వారా ఇంగ్లీషును కరెక్ట్గా ఎలా పలకాలో మనకు అర్థమవుతుంది.
2: ఓకే సార్, ఒక ఆంగ్ల అక్షరం 1 కన్నా ఎక్కువ శబ్దాలను ఇస్తుందనటానికి కొన్ని ఉదాహరణలు చెప్పండి.
3: తప్పకుండా. ఇప్పుడు దీనికన్నా ముందు 1-to-1 కరస్పాండెన్స్ అనేదాన్ని ఇంకా క్లియర్గా తెలపడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. AEROPLANE, AEతో మొదలవుతున్నది ఈ పదము. దీనిని ఏరోప్లేన్ అని అనాలి. మరి రాయడం ఒకలాగున్నది, పలకడం మరొకలాగా ఉన్నది. అలాగే ఇంగ్లీషులో కొన్ని సైలెంట్ లెటర్స్ ప్రాబ్లం ఉన్నది. సైకాలజీ అనే పదము పి అనే అక్షరంతో ప్రారంభమవుతున్నది, కానీ పి ఈజ్ ఎ సైలెంట్ లెటర్, సైకాలజీ అని పలకాల్సి ఉంటుంది. అలాగే కొన్ని కాన్సొనెంట్ అక్షరాలతో మొదలైనప్పటికీ వౌల్ సౌండ్స్ పలుకుతాయి. ఉదాహరణకు ఆవా హెచ్ అనే కాన్సొనెంట్ అక్షరంతో మొదలవుతున్నప్పటికీ దీని ప్రారంభ శబ్దము వౌల్ శబ్దం అకారం పలుకుతున్నాం. అట్లాగే మరికొన్ని పదాలు వౌల్ అక్షరంతో మొదలవుతాయి కాని ప్రారంభ శబ్దము కాన్సొనెంట్ శబ్దం అవుతుంది. ఓఎన్ఇ ఓ అనే వౌల్ అక్షరంతో మొదలవుతున్నది కానీ దీన్ని పలకడం ప్రారంభ శబ్దము వ వకారంతో పలుకుతున్నాం, అంటే డబ్ల్యూ సౌండ్. కాబట్టి ఈ విధంగా ఇటువంటి సమస్యలన్నీ ఇంగ్లీషులో ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీరడానికి ఇంగ్లీష్ వినడము ఎంతైనా అవసరము. వింటే ఇటువంటి ప్రాబ్లమ్స్కు మనకు క్లారిఫికేషన్స్ దొరుకుతాయి. ఇక నువ్వు అడిగినట్టు ఒక అక్షరము ఒకటి కన్నా ఎక్కువ శబ్దాలను ఇస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఎస్ అనేటువంటి కాన్సొనెంట్ అక్షరము స్ అంటే సకారాన్ని ఇస్తుంది, ష్ షకారాన్ని ఇస్తుంది, జ్ జకారాన్ని ఇస్తుంది, అలాగే ష్ షకారాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అనే పదములో సకారాన్ని ఇస్తున్నది, తర్వాత షేమ్ అనే పదములో షకారాన్ని ఇస్తున్నది, షుగర్ అనే పదములో కూడా షకారాన్ని ఇస్తున్నది, విజన్ జకారాన్ని ఇస్తున్నది విజన్ అనే పదంలో, మ్యూజిక్ ఈ పదంలో జకారాన్ని ఇస్తున్నది. సో ఒక్క ఎస్ అనే అక్షరమే ఇన్ని రకాల శబ్దాలను ఇస్తున్నది. ఓకేనా?
2: ఓకే సార్. ఒక పదం యొక్క స్పెల్లింగ్ని బట్టి తప్పుగా ఉచ్చరిస్తారనటానికి ఒక ఉదాహరణ చెప్పండి.
3: PENSION ఈ పదాన్ని రకరకాలుగా ఉచ్చరిస్తారు. కొందరు పెన్షన్, ఇది కరెక్ట్, దీన్ని పెన్సన్ అని, పెన్జన్ అని, పెన్షన్ అని కూడా తప్పుగా ఉచ్చరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్పెల్లింగ్ను బట్టి ఒక పదాన్ని కరెక్ట్గా ఉచ్చరించడం అనేది సాధ్యపడదు ఇంగ్లీషులో. ఓకే
2: ఓకే సార్. అయితే ఈ సందర్భంగా ఇంగ్లీష్ అక్షరమాలను ఏ విధంగా పలకాలో తెలుపండి.
3: తప్పకుండా. ఇంగ్లీష్ అక్షరమాలలో ఉన్న అక్షరాలను ఎలా పలకాలంటే ఏఈ బి సి డి ఈ అనాలి, ఈ కాదు. ఓకేనా? అలాగే ఎఫ్ ఎఫ్ కాదు, జీ హెచ్ హెచ్ కాదు, ఐ జే కే ఎల్ ఎల్ కాదు, అలాగే ఎం ఎమ్ కాదు, ఎన్ ఎన్ కాదు, ఓ పి క్యూ ఆర్ ఎస్ ఎస్ కాదు, టి యు వి డబ్ల్యూ ఎక్స్ ఎక్స్ కాదు, వై జెడ్. ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ యొక్క ప్రాపర్ ప్రొనన్సియేషన్.
2: ఓకే సార్. అదేవిధంగా ఇంగ్లీష్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ గురించి కూడా చెప్పండి.
3: ఫోనెటిక్ ఆల్ఫాబెట్ అంటే ఇంగ్లీష్ శబ్దాలను మనము సింబల్స్ ద్వారా వ్యక్తపరచడమే ఫోనెటిక్ ఆల్ఫాబెట్. అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాము ఇంగ్లీషులో ఉండే 5 వౌల్ అక్షరాలు AEIOU అనే 5 వౌల్ లెటర్స్ 20 వౌల్ సౌండ్స్నిస్తాయని, అలాగే మిగిలిన 21 అక్షరాలు అంటే అవి కాన్సొనెంట్స్ హల్లులు, 21 కాన్సొనెంట్ లెటర్స్ 24 కాన్సొనెంట్ సౌండ్స్నిస్తాయని. అంటే ఈ విధంగా 20 వౌల్ సౌండ్స్ ప్లస్ 24 కాన్సొనెంట్ సౌండ్స్ కలిపితే ఇంగ్లీషులో మొత్తం శబ్దాల సంఖ్య 44 అని కూడా తెలుసుకున్నాము. అయితే మళ్ళీ వౌల్ సౌండ్స్లోని 20లో మొదటి 12 ప్యూర్ వౌల్స్ అని, తర్వాత 8 డబుల్ వౌల్స్ లేదా డిప్తాంగ్స్ అని, ఈ వివరాలన్నీ ఇదివరకే తెలుసుకున్నాము. అయితే ఈ ప్రతి శబ్దాన్ని వ్యక్తపరచడానికి ఒక ఫొనెటిక్ సింబల్ అనేది ఉంటుంది. ఇలా ఫొనెటిక్ సింబల్స్ను కలిపితే ఏర్పడేది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఒక డిక్షనరీలో మనము ఒక పదం యొక్క అర్థం కోసం వెతికినప్పుడు ఆ పదానికి కుడివైపున క్రాస్ లైన్స్ స్లాంట్ లైన్స్ మధ్యన ఒక రకమైన లిపి ఉంటుంది, దానినే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మనము చదవాలంటే ఫొనెటిక్ సింబల్స్ మనకు తెలియాలి. ఫొనెటిక్ సింబల్స్ తెలుసుకోవడం వల్ల పదాల ప్రక్కన ఉండే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చదివి ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనము నేర్చుకోగలుగుతాము. ఇంగ్లీష్ భాషను సరిగ్గా ఉచ్చారణ చేయాలంటే ఫొనెటిక్ ఆల్ఫాబెట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ డిక్షనరీ మనము రెఫర్ చేసినప్పటికి కూడా ఆ డిక్షనరీలో ఫొనెటిక్ ఆల్ఫాబెట్ 44 సౌండ్స్ సింబల్స్ ఇవన్నీ ఉంటాయి, మనం నేర్చుకోవాలి. ఓకేనా?
2: ఓకే సార్.
0: ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 15వ భాగంలో లిజనింగ్ స్కిల్ గురించి మొదటి సంభాషణ విన్నారు.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈరోజు ప్రపంచ జానపద కళల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు మరియు కథలను కాపాడుకోవడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. 1836 సంవత్సరంలో బ్రిటిష్ రచయిత విలియం జాన్ థామ్స్ మొదటిసారిగా ఫ్లకోర్ అనే పదాన్ని ఉపయోగించారు. ప్రజల నమ్మకాలు, ఆచారాలు, జానపద గేయాలు, నాటకాలు మరియు సాంప్రదాయ కళారూపాలను సూచించడానికి ఈ పదాన్ని సృష్టించారు. ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జానపద కళలు ఏ గ్రంథాల్లోనూ రాసి ఉండవు. నోటి మాటగా ఒక తరం నుండి మరొక తరానికి ప్రసారమవుతాయి. గ్రామాల్లోని ప్రజల కష్టసుఖాలు, పండుగలు, పంటకోతలు మరియు వారి జీవనశైలి ఆధారంగా ఈ పాటలు, నృత్యాలు రూపుదిద్దుకుంటాయి. మన దగ్గర బుర్రకథ, తోలుబొమ్మలాట, ఒగ్గు కథ, తప్పెటగుళ్ళు, లంబాడి నృత్యాలు వంటి అనేక రకాల జానపద కళారూపాలు మన గుర్తింపుకు ప్రతీకగా ఉన్నాయి. ఆధునిక సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో అంతరించిపోతున్న జానపద కళారూపాలను మరియు కళాకారులను ప్రోత్సహించి మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
6: గజ్జా బొబ్బలా
7: సై బాల్,
6: నడుగులో తామరా
7: సై బాల్,
6: బురద పుల్లా
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: అమ్మటాల సంగతిలో కార్యక్రమంలో ఇప్పుడు విందాం ముచ్చట. ఈ శీర్షికన పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు. తామసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడెపోతన్నతో కేలేనిన్ పెట్టిన ముచ్చట.
9: కాలం మారుతున్నది. మారుతున్న కాలం ప్రకారం ప్రతి దాంట్లో, ప్రతి రంగంలో ఆధునికత అనేది పొడసూపుతున్నది. అయినప్పటికీ ఇంత ఆధునిక ఊర్లో కూడా అక్కడక్కడ సంప్రదాయ కళలకు జీవం పోస్తూ కళాకారులు వాటి ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జానపద సంప్రదాయ కళల్లో ఒకటి భజన సంప్రదాయం. ఈ భజన సంప్రదాయంలో గత 20-25 సంవత్సరాలుగా ఉంటూ ఆ కళకు జీవం పోస్తున్న కళాకారుడు కాడెపోతన్న, తామసి మండలం వడ్డాడి గ్రామస్తులు. మరి ఈ భజన సంప్రదాయంతో పాటు ఇతర వారి అనుభవాలని, అనుభూతుల్ని కూడా ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం పోతన్న గారు.
10: నమస్కారం అండి.
9: అయితే ఇప్పుడు ఈ భజనల గురించి మాట్లాడుకునే కంటే ముందు మీ వ్యక్తిగత విషయాల గురించి కొంత మా శ్రోతలకు పరిచయం, మీ గురించి చెప్పండి. అంటే మీరు వృత్తిరీతి ఏం చేస్తుంటారు? ఇప్పుడు నేను చెప్పాను మీ ఊరు వడ్డాడి, మీ కుటుంబము, మీ ప్రధాన వృత్తి ఏమి, దాని గురించి చెప్పండి.
10: మేము వ్యవసాయం చేసుకుంటామండి. వ్యవసాయం చేసుకుంటూ నాన్న భజనలకు వెళ్తుండే, మా నాన్నతోటి నేను వెళ్తుంటే భజనకు.
9: నాన్న పేరేంటి?
10: నాన్న పేరు కాడే పోసులు. మా నాన్నతోటి భజనకు వెళ్తుంటే అప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి నేను భజన చేసుకుంటూ వస్తున్నా. అక్కడ మా దగ్గర నరసింహస్వామి మందిరం ఉంది, శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అందులో కూడా కమిటీ మెంబర్స్ మేమే. అక్కడ ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమము, అదే విధముగా భజన కార్యక్రమం. దినము పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు నడుపుతాం అక్కడ.
9: అయితే ఒక్కసారి మీ వ్యవసాయం గురించి చెప్పండి, ఏమేం పంటలు వేస్తుంటారు మీరు?
10: మేము వ్యవసాయంలో పత్తి, కందులు, మరా వేసవి కాలంలో జొన్నలు వేస్తామండి. మాకు ఇరిగేషన్ పర్పస్ ఉంది, బోరు సదుపాయము, బ్యాంకు నుంచి తీసుకున్నాము, కార్పొరేషన్ నుంచి వచ్చింది, దాంతో సాగు చేసుకుంటున్నాం భూమి.
9: అయితే ఇప్పుడు ఈ వడ్డాడి గ్రామానికి ఈ ఆ ఊర్లో వెలిసిన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ద్వారా చాలా గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో వడ్డాడి అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి అని చెప్పి తెలిసిపోయింది. అయితే మీ ఊరి గురించి ఒక్కసారి చెప్పు. ఊర్లో ఎక్కువగా ఎలాంటి వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు, ఏమేమి చేస్తుంటారు? ఊరి ప్రజల ప్రధాన వృత్తి ఆధారం ఏముంటుంది?
10: మా ఊరిలో వ్యవసాయదారులు, కూలీలు కూడా ఉన్నారు, కాకపోతే వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నారు. అంతా మా దగ్గర అదే పత్తి, కందులు, జొన్నలు. వరిలో ఉండే గానీ ఇప్పుడు వేస్తలేదు. ఇక వేరే పంటలేమి వేయము, అవి ఒక 3 పంటలు వేసుకుంటాం మేము.
9: అంటే మొత్తం మీద మీ ఊరు అనేది వ్యవసాయ
10: ఆధారపడి ఉన్నది. వ్యవసాయం
9: ప్రాజెక్టు కూడా అయ్యింది.
10: అవును.
9: ప్రాజెక్టు కాకముందు ఎట్లా ఉండే ఊరు పరిస్థితి?
10: ప్రాజెక్టు కాకముందు కొంచెం అంటే ఈ వర్షకాలం పంటలే ఉండే. ప్రాజెక్ట్ అయిన నుంచి గ్రైండ్ వాటర్ పెరిగి దాంతో ఇక మావి కాక కింది ఊళ్ళు కూడా అక్కడ మంచి లాభం
9: పొందుతున్నాడు.
10: ఇక మేము మా ఊరోళ్ళం కూడా లాభం పొందుతున్నాము. దాంతో మాకు గ్రాండ్ వాటర్ పెరిగింది బోర్ల, దాంతో మాకు వేసవి పంట మంచి దిగుబడి వస్తున్నది.
9: అయితే ఇప్పుడు మీ ఊర్లో ఈ జానపద కళ, ముఖ్యంగా ఈ భజన అనేది ఒక సాంప్రదాయంగా మీరు కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మీరు తెలిసిన కళనే కదా. అసలు ఎట్లా ఇటు భజన వైపు మళ్ళీ అటు ఒక పక్క వ్యవసాయ పనులు అవి తోని
10: ఎట్లా అంటే మా నాన్న ఉండే కదా, మా నాన్న భజన పోతుండే, మా నాన్నతోటి నేను వెళ్తుంటే ఇక వేరే అన్ని ఏమన్నా అవుతాయి అన్నట్టుగా ఇక ఈ భజనల్ని మనము దీంతో ఒక మార్గం అన్నట్టుగా భజనను ఎన్నుకున్నాం. దాంతో భజన కార్యక్రమంలో ఎక్కడన్నా ఇక్కడ బయట ఊళ్ళకన్నా వెళ్తాం, ఎక్కడన్నా ప్రోగ్రాంలలో అట్లా వెళ్తాం.
9: అయితే ఇప్పుడు ఇట్లా మీ ఊర్లో ఎన్ని భజన మండళ్ళు ఉంటాయి?
10: 2 భజన మండళ్ళు.
9: అయితే ఇప్పుడు ఈ గుడిలో ప్రతి శనివారం భజన నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా ప్రారంభించారు, అది కొనసాగుతూనే ఉన్నది కదా. అసలు ఇది ఎట్లా మొదలైంది, ఎవరికి వచ్చింది ఆలోచన మరి ప్రతి శనివారం ఇక్కడ భజన చేయాలా అని?
10: అట్లా మేము ఇక భజన టీము కూర్చున్నామండి, ఒక చోట కూర్చుండి మాకు అట్లా అది అనుకోకుండా ఆలోచన వచ్చేసింది. అరే మరి మనం కూడా ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేస్తే బాగుంటది మరి అని దాన్ని మొదలు పెట్టినాం. ఆ మొదలు పెట్టింది కూడా నేనే. అక్కడ ఫస్ట్ అన్నదానం చాలు చేసింది నేనే అక్కడ. ఇక అది కంటిన్యూ నడుచుకుంటూ వస్తున్నది. ఇక ఇంత వరకు ఒక్క వారం కూడా గ్యాప్ కాలే, ఇప్పుడు 3 ఇయర్స్ అవుతున్నది స్టార్ట్ చేసి. అప్పటి నుంచి మధ్యలో ఏమి ఆగిపోలే, ఇంకా ఎక్కువనే జనం మంచి ఒక 3 సంవత్సరాలల్లా దగ్గర 15-20 లక్షల వరకు చేసినామండి మేము. అంతా ఇచ్చిందే.
9: అయితే ఇప్పుడు మీ ఊరి మట్టుకు అంటే మీ గుడికి ఇక్కడికే పరిమితం కాకుండా ఇప్పుడు అక్కడక్కడ భజన పోటీలు జరుగుతూ ఉంటాయి, అట్లా వెళ్తూ ఉంటారా మీరు? ఇప్పటి వరకు ఎక్కడెక్కడికి వెళ్ళిండ్రు, ఏమేమి పోటీలలో అంటే మీ ఆ పోటీలకు సంబంధించిన ఏమన్నా అనుభవాలు ఒకటి రెండు పంచుకుంటారు?
10: జరికి వెళ్ళినామండి ఆస్నాపూర్, ఇట్లా ఇంకా వేరే ఏమన్నా కష్టాల కూడా పాల్గొంటాం మేము.
9: అయితే ఇప్పుడు మీ భజన మండలికి సంబంధించి మీలో మీరే స్వయంగా రాసి పాడుకుంటారా లేకపోతే ఎవరైనా కవులు కవులు రాసిన భజన
10: పాడతాం? మేము మాకేమంత
9: కూడా కొన్ని భజనలు పాడతారు.
10: మేము కవులు రాసిన
9: ఎక్కువ. మీరు పాడేది ఎవరి భజనలు ఎక్కువ పాడుతుంటారు?
10: మేము పరమేశ్వర వాడతామండి, సుందర చైతన్య, నాగదాసి, ఇక గూడలింగన్నయ్య కూడా వాడతాం. ఇప్పుడు భగవాన్ దాస్ వచ్చింది మార్కెట్ లకు రచయిత, అవి కూడా వాడుతున్నాం.
9: అయితే ఇప్పుడు ఈ భజనకు సంబంధించి ఇప్పుడు మీ బృందంలో ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళే ఉంటారు ఎక్కువగా?
10: పెద్ద వయసు వాళ్ళు, పిల్లలు ఎవరు లేరు.
9: అయితే ఇప్పుడు పిల్లలు వస్తున్నారా మరి భజనకు, ఆకర్షితులు అవుతున్నారా, వస్తున్నారా నేర్చుకునే?
10: మేము కూడా మస్తు ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్ళు రా వస్తున్నారు, ఒక్కొక్క కొద్దిద్దరు వస్తున్నారు. అదే మేము మొన్న అయితే కూడా మాకు అదే చెప్పిండు ఏషియన్ సార్ కూడా, మీరు పిల్లల్ని ఆకర్షించాలంటే సార్ ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం, ఇక ప్రయత్నం చేస్తున్నాము. అయినా మా వస్తున్నారు మందిర్ కాడికి, ఆలయం కాడికి వస్తున్నారు. ఇట్లా
9: అంటే వాళ్ళు పాటలు నేర్పించడం గానీ, తాళం కొట్టడం గానీ, అట్లాంటి ఏమైనా నేర్చుకునే ఆసక్తి చూపిస్తున్నారు?
10: చూపిస్తున్నాం. అక్కడ జరిగే ఇప్పుడు భజన కార్యక్రమం నడుస్తుంది కదా శనివారం రోజు, ఇప్పుడు బయట ఊళ్ళోళ్ళు బాగా వస్తారండి, వాళ్ళకే ఇచ్చేస్తాం మేము. మేము పక్కకి ఉంటాం ఇక.
9: మీరు ఊరోళ్ళు
10: అన్నం చూసుకుంటూ ఇక భజన అంతా వాళ్ళకే ఇచ్చేస్తాం, వాళ్ళకే అప్ప ఇచ్చేస్తాం.
9: ఇప్పుడు మీ దగ్గర భజన పోటీలు నిర్వహిస్తారా?
10: ఈ శివరాత్రికి పెట్టాలనుకుంటున్నాము, పోయిన జయంతికి పెడదాం అనుకున్నాం, నరసింహస్వామి జయంతికి గాని వీలు కాలే. అయితే ఈ వచ్చే శివరాత్రికి నిర్వహిస్తాం అంటున్నాం.
9: అయితే ఇప్పుడు ఈ భజనకు సంబంధించి మీరు ఏదైనా ఒక గుర్తున్న సంఘటన, ఇప్పుడు వేరే వేరే ఊర్లకు పోయి పోటీల్లో పాల్గొన్నప్పుడు పలానవులు పాడింది నచ్చడం, లేకపోతే అక్కడ మీ పోటీ నిర్వహించిన తీరు గాని దానికి సంబంధించి ఎట్లా, అంటే మీ ఊర్లో మీరు రోజు పాడుతుంటారు మీకు తెలుసు, కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి ఇట్లా పోటీలకు వచ్చినప్పుడు ఒక్కొక్క కళాకారుడు ఒక్కొక్క రకంగా పాడతాడు వాయిస్తూ ఉంటాడు కదా, అట్లా చూసినప్పుడు ఏమన్నా అనిపించింది? ఎట్లా ఎవరన్నా ఆకట్టుకున్నారా అట్లా?
10: మాకంటే బాగా పాడేటోళ్ళు ఉన్నారు, మేము ఇంకా అంతంతనే, మాకంటే ఇంకా బాగా కళాకారులు ఉన్నారు, మంచి మంచి కళాకారులలో మాకే వాళ్ళని చూసి మేమే ఇంకా కొంచెం ఇంకా ముందుకెళ్తున్నాం, నేర్చుకుంటందుకు ప్రయత్నం చేస్తున్నాం. బాగానే ఉన్నారు కళాకారులు, మంచి మంచి కళాకారులు ఉన్నారు, పైన పోటీలలో పాల్గొని ప్రైజులు తెచ్చుకున్న వాళ్ళు. మేము కూడా ఇక్కడ బాలాపూర్ అక్కడ భజన పోటీలో మాకు థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది.
9: ఇప్పుడు ఈ భజన పోటీలలో ఎట్లా నిర్ణయిస్తారు విజేతల్ని? మళ్ళీ ఏమైనా టైం పెడతారా? ఎన్ని పాటలు ఇస్తారా?
10: అర్ధ గంట టైం ఉంటది మనిషికి ఒక పాట, ఆ టైంలో మన పాటలు పాడేలా, ఇక దాని మీదకి వెళ్ళి మార్క్స్ చేస్తారు. ఇక అన్ని అవగాహన చేసి ఎన్ని మార్కులు వచ్చినాయి దాంతో ప్రైజులు ఇస్తారు మార్క్స్ బట్టి.
9: అయితే ఇప్పుడు ఈ భజనలు మీరు చిన్నప్పటి నుంచి చూసుకుంటా వస్తున్నారు, స్వయంగా పాల్గొంటున్నారు, నిర్వహిస్తున్నారు కదా, ఈ దాంట్లో ఏమైనా మార్పు గమనించారా అప్పటికి ఇప్పటికి?
10: మార్పు పాడడంలో అంటున్నారా? లేకపోతే
9: పాడడంలో గాని పాటల తీరులో గాని?
10: అవును, ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మారుతున్నా అంటే దాని ప్రకారంగా కూడా మేము పాడగలుగుతున్నాం, పాత రీతిగా కాకుండా కూడా ఇప్పుడు కొత్త రీతిలో కూడా పాడగలుగుతున్నాం, అట్లా కూడా పాడగలుగుతున్నాం.
9: ఇప్పుడు పాటలు

0: మాట అంటే అది ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే అంత సంగీతం తబలకాళ్ళు ఉన్నారు, హార్మోనియం వేసేటోళ్ళు, వాళ్ళకు ఆ విధంగా వాడితే అందుకే ఇట్లా ఈ మంచి స్టైల్ అలా వాడితే వాళ్ళకు కొట్టడానికి కూడా మంచి.
1: అప్పుడు అంటే తాళం తబలా
0: అంతేగా
1: ఇప్పుడు
0: వాటి ఊదుకుంటా చేసేది.
1: ఇప్పుడు హార్మోనియం వచ్చింది, తబలా, తాళం, ఇంకా కొద్దిగా ముందుకు పోతే క్యాషియో లాంటి ఇన్స్ట్రుమెంట్ అంటే వాయిద్యాలు కూడా వచ్చినాయి.
0: అన్న కూడా నేను ఇప్పుడు అయ్యప్ప పడి పూజలలో కూడా వాడతాను, నేను అయ్యప్ప మాలేసుకుంటాను, ఆ పడి పూజలలో కూడా నేను పాట పాడతాను, నేను క్యాషియో మీద కూడా వాడతాను.
1: ఇప్పుడు రకరకాల కవులు రాసిన ఇప్పుడు పరమేశ్వరయ్య గాని హనుమద్దాస్ గాని ఇట్లా రకరకాల పాడుతుంటారు కదా, ఎక్కువ పాటలలో అంటే ఎక్కువ దాంట్లో అర్థం అంతటి మేముంటుండే ఎక్కువ
0: అర్థము అంటే పరమేశ్వరయ్య దాంట్లో మంచి అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు భగవన్ దాసు రాసిండు రాముని గురించి, కృష్ణుని గురించి, మేము నాగదాసు పరమేశ్వరయ్య లోక జ్ఞానం గురించి రాసిన దాని గురించి రాసిన వాళ్ళు
1: అంటే ఎక్కువ ఏ పాటలకు మంచిగా ఆదరణ లభిస్తున్నది మీరు?
0: పరమేశ్వరయ్య, నాగదాసు అండి అవి ఆ పాట.
1: ఇప్పుడు ఈ పరమేశ్వరయ్య
0: తారకము అవి,
1: ఈ పరమేశ్వరయ్య మన ప్రాంతానికి చెందిన తత్వకవి కదా, మీరు చూసిన రాయనని?
0: చూసినట్టు కొంచెం జ్ఞాపకం ఉన్నది, చూసినా గాని అంటే చిన్న వయసులో నేను చూసిన, చిన్నప్పుడే చూసిన నేను, వస్తుండే మా ఊరికి,
1: ఇప్పుడు
0: ఉమ్మడమే కదా.
1: అవును, అయితే ఇప్పుడు రకరకాల కవులు రాసిన పాటలు పాడుతున్నారు కదా, ఈ పాటల్ని ఎట్లా మీరే సేకరించుకుంటారా? ఇట్లా
0: మేమే సేకరించుకుంటాం.
1: ఇప్పుడు వీటికి రాగం గాని తాళం గాని ఎట్లా కడతారు మీరు?
0: పాట తరదు రాసి వస్తారు కదా, పాట మీద వాళ్ళు పాట పక్క తరదు రాస్తారు, ఈ తరదులా వాడాలా అన్నట్టు, తాళం రాస్తారు, పాట తరదు రాస్తారు, దాని విధంగా వాడతాం మేము.
2: ముచ్చట ఈ శీర్షికన పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు. తామసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడెపోతన్నతో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టారు కేలిని.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలను, చాలా కార్యక్రమాలను యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నది. మీరు మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: అంబటెల్ల సంగతులు కార్యక్రమంలో చివరిగా విందాం. సత్యం అంటే ఏమిటి? మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం.
7: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పల్లానికి ప్రవహిస్తుంది, వదిలేసిన వస్తువుని భూమి ఆకర్షిస్తుంది. ఇవన్నీ సత్యాలే? మరి విశ్వాంతరాలంలోకి వెళ్ళిపోయి అక్కడి నుండి వేల కిలోమీటర్ల దూరాన ఉన్న భూమిని చూస్తే ఒక చిన్న బంతి వలె కనబడే భూగ్రహానికి సూర్యుడు

0: 1 meters. The IMD has forecast heavy to very heavy rainfall over East Madhya Pradesh today. Heavy rainfall conditions are also expected to prevail over the northeastern parts of the country, including Assam, Sikkim, Meghalaya, Nagaland, Manipur, Mizoram and Tripura till tomorrow. According to the IMD, similar weather conditions are expected to prevail over Delhi, Punjab, Haryana, Chandigarh, Bihar, Chhattisgarh, Himachal Pradesh, Jammu and Kashmir. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. The Statesman quotes Prime Minister Modi's address at a World Leaders Forum unveiling the next generation roadmap, asserting that India has emerged as a bright spot for global growth. The Asian Age mentions about the Prime Minister urging the CEOs of space startups to find new uses for tech and make lives easier. A top front page headline in Hindustan Times states, biggest El Nino in over a century to dial up global heat and could push 2027 as the hottest year ever recorded globally. Apple and Google are set to deepen their manufacturing presence in India, reports Financial Express. And finally, all the dailies have covered the news of passing away of veteran actress Saukar Janki, the versatile face of Southern cinema at the age of 94. She started as a drama artist in All India Radio and went on to captivate viewers in Tamil, Telugu and Kannad films. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says reforms are not compulsion but a commitment and conviction for government. Asserts its policies are pro-people, pro-growth and pro-development. Home Minister Amit Shah hails West Bengal government for handing over 1,129 acres of land to BSF and SSB for India-Bangladesh border fencing within 45 days of coming to power. India and Nepal reaffirm commitment to strengthen bilateral cooperation in border management and security. BRICS tourism ministers adopt Jaipur Declaration, focusing on sustainable tourism, AI integration and seamless travel. Indian women's doubles pair of Treza Jolly and Gayatri Gopichand to take on top seed Chinese duo in semi-finals of BWF World Championships in Delhi. And in Hockey World Cup, Indian men's team to begin their second stage campaign against hosts Netherlands at Amstel Win this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Adilabad, Vanda Point and FM, Manasu Ninda.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా పుస్తకంతో ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగం విందాం. దీంట్లో పండిత్ వసంతరావు దేశపాండే గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. ఇది మొదటి భాగము. ఈ పుస్తక రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్.
6: హిందుస్థానీ సంగీత దిగ్గజం వసంతరావు దేశపాండే బహుముఖ ప్రజ్ఞాశాలి. హిందుస్థానీ గాత్రంలోనేగాక తబ్లా, హార్మోనియం, సారంగి వాదనంలో కూడా ప్రవీణుడు. బిహారీలాల్ అనే నర్తకుని వద్ద కథక్ నాట్యం కూడా నేర్చుకున్నాడు. అతడు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పారంగతుడైనాడు. ముఖ్యంగా మరాఠీ నాటక రంగానికి అతడు చేసిన కృషి అనన్య సామాన్యమైనది. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అకోలా జిల్లా ముర్తిజాపూర్లో మే 2వ తేదీ 1920 సంవత్సరంలో వసంత

మహారాజరావు జన్మించినాడు. ఆనాడు విదర్భ మొత్తంలో మరాఠీ నాటక రంగానికి మహారాజ పోషకులుండేవారట. రసజ్ఞులైన ప్రేక్షకులకు ఆ ప్రాంతం పెట్టింది పేరు. ఆర్థికంగా వెసులుబాటు కావాలనుకుంటే విదర్భ ప్రాంతంలో నాటక ప్రదర్శనకు వెళ్లాలని పండిత్ దీనానాథ్ మంగేష్కర్ తరచుగా అనేవారని ప్రఖ్యాత గాయక దీనానాథ్ మంగేష్కర్ కూతురు లతా మంగేష్కర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నది. అటువంటి విదర్భ ప్రాంతం నుండి వచ్చిన వసంతరావు దేశపాండే హిందుస్థానీ సంగీతంలో ధృవతారగా వెలిగిపోవడం ఆశ్చర్యకరమైన అంశమేమీ కాదు. కాని పండిత్ వసంతరావు దేశపాండే గాత్రంపై పండిత్ దీనానాథ్ మంగేష్కర్ ప్రభావం ప్రస్ఫుటంగా ఉండడమే ఆశ్చర్యకరమైన అంశం. వసంతరావు దేశపాండే ప్రాథమిక విద్యాభ్యాసం కోసం నాగపూర్ చేరుకున్నాడు. అతను నివసించే ప్రాంతంలో శ్రీరామ్ సంగీత విద్యాలయం ఉండేది. ఆ విద్యాలయాన్ని పండిత్ శంకర్రావు సప్రే నిర్వహించేవారు. పండిత్ శంకర్రావు సప్రే గ్వాలియర్ ఘరానాకు చెందిన పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యుడు. సంగీత విద్యాదానం అందరికీ చేయాలనే దృఢ సంకల్పం గల పలుస్కర్ తన శిష్యులకు అదే విషయాన్ని బోధించేవారు. అందుకే పండిత్ శంకర్రావు సప్రే వసంతరావులోని జిజ్ఞాసను గమనించి 7 సంవత్సరాల పసి వయస్సులోనే వసంతరావుకు సంగీతం నేర్పించడం మొదలుపెట్టినాడు. వసంతరావు కూడా చాలా శ్రద్ధగా సాధన చేసి గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని కరతలామలకం చేసుకున్నాడు. హిందీ చిత్రసీమలో సి రామచంద్రగా ప్రసిద్ధుడైన సంగీత దర్శకుడు రామచంద్ర సితాల్కర్ కూడా పండిత్ శంకర్రావు సప్రే వద్దనే సంగీతం నేర్చుకున్నాడు. కొల్హాపూర్కు చెందిన ప్రఖ్యాత మరాఠీ సినీ దర్శకుడు బాలచంద్ర పెండార్కర్ కాళీయ మర్ధనం అనే చిత్రాన్ని నిర్మించబోతూ ప్రతిభగల బాలులను వెతుకుతూ నాగపూర్ చేరుకొని పాఠశాలలో విద్యార్థులను గమనిస్తూ తమ చిత్రంలో బాలకృష్ణుని పాత్ర ధరించే వారి కోసం అన్వేషిస్తున్న సమయంలో నాగపూర్ పాఠశాలలో వసంతరావు దేశపాండే లభించినాడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వ్యవస్థాపకుడు హెడ్గేవార్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పాఠశాలలోనే వసంతరావు విద్యార్థిగా చదువుకోవడం, వసంతరావు గాత్రం హెడ్గేవార్ గారికి అధికంగా నచ్చడం వంటి కారణాల వలన వారి అనుమతితో బాలచంద్ర పెండార్కర్ వసంతరావు దేశపాండేను కొల్హాపూర్కు తీసుకుని వెళ్లినారు. దాదాపు 1 సంవత్సరం పాటు వసంతరావు అక్కడనే ఉండిపోవలసి వచ్చింది. ఆ చిత్రం కూడా విజయవంతమైంది. కొల్హాపూర్ అంటేనే కళాపూర్ అనేవారు. అది లలిత కళలకు కానాచి. ఆ వాతావరణంలో వసంతరావు దేశపాండేకు సంగీతమే పరమావధి అనిపించింది. చదువును పక్కనబెట్టి తిరిగి శంకర్రావు సప్రే వద్దకు చేరి గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నారు. అయినా అతని సంగీత తృష్ణ తీరలేదు. లాహోర్లోని తన మేనమామ వద్దకు వెళ్లి పాటియాలా ఘరానా సంగీతాన్ని నేర్చుకోవాలనుకున్నాడు. ఆనాడు అఖండ భారతదేశంలోని భాగమే లాహోర్. ఇప్పుడది పాకిస్తాన్లో చేరిపోయింది. లాహోర్లో ఉస్తాద్ అసద్ అలీ ఖాన్, ఉస్తాద్ అషర్ అలీ ఖాన్ల వద్ద కొన్ని పారంపారిక రాగాలను నేర్చుకున్నారు. ఎందుకో వసంతరావుకు మార్వా రాగం మీద మక్కువ ఏర్పడింది. ఎల్లప్పుడూ మార్వా రాగాన్నే సాధన చేయడం గమనించిన ఉస్తాద్ అసద్ అలీ ఖాన్ ఆ రాగంలోని మెలకువలను వసంతరావుకు ప్రత్యేకంగా నేర్పించినాడు. దాన్ని సాధన చేసి మార్వా రాగంపై అధికారాన్ని సంపాదించినాడు వసంతరావు. అదెంతవరకు అంటే ప్రతి కచేరీలోనూ శ్రోతలు వసంతరావును మార్వా రాగం పాడమని అభ్యర్థించేంతవరకు. వసంతరావు దేశపాండే స్వతహాగా బిడియస్తుడు. అయినప్పటికీ సంగీతమేగాక ఆయుర్వేద వైద్య విధానంలో కూడా పట్టు సాధించినాడు. పాకశాస్త్ర ప్రవీణుడు కూడా. విద్యార్థి దశలో మంచి క్రీడాకారుడు, వ్యాయామం క్రమం తప్పకుండా చేసే హనుమద్భక్తుడు. తొలుత అతను 8 గజాల ఖద్దరు నాగపూర్ ధోవతి, ముతక ఖద్దర్ చొక్కాతో, నుదుట హనుమంతుని సింధూర తిలకంతో గాయకుడుగా కాక పహెల్వానులా కనిపించేవాడు. వసంతరావు దేశపాండే పుణే నగరానికి చేరుకున్న తరువాత అతని జీవన విధానమే మారిపోయింది. మరాఠీ సాహిత్య సంగీత దిగ్గజం పురుషోత్తం లక్ష్మణ్ దేశపాండే, ఇతన్ని మరాఠీ వాళ్లు పూళా దేశపాండే అంటారు. అతని సాంగత్యం
అతని జీవిత గమనాన్ని

0: దేశాన్ని మార్చివేసింది. ఈ దేశ్పాండే ద్వయం ఎక్కడ ఉంటే అక్కడ సంగీత సాహిత్య రసాలు జాలువారేవి. ఈ ఇద్దరికీ మరో మిత్రుడున్నాడు. అతడు తార్ షెహనాయి వాదించే మధు గోల్వల్కర్. ఈ ముగ్గురు వృద్ధ సారంగీ వాదకుడు మహమ్మద్ హుసేన్ ఖాన్ ఇంట్లో కలుసుకునేవారు. అక్కడనే బిహారీలాల్ అనే కథక్ నర్తకుడు కూడా చేరేవాడు. లావణీలు పాడేవాళ్లు అప్పుడప్పుడు వచ్చి తమ లావణీలు వినిపించేవారు. ఈ వాతావరణంలో వసంతరావు హార్మోనియం, సారంగి, కథక్ నాట్యాలతో పాటు గజల్ గానం కూడా నేర్చుకున్నాడు. అతి క్లిష్టమైన, కష్టసాధ్యమైన టప్పా గానం కూడా నేర్చుకున్నాడు. వసంతరావు దేశ్పాండే పూణేలో పేష్వాల కాలం నాటి జానపద సంగీతమైన లావణీలు గానం చేయడం వసంతరావుకు వెన్నతో పెట్టిన విద్య. చిన్ననాటనే పండిత్ శంకర్రావు సప్రే వద్ద సంగీతం నేర్చుకున్నప్పుడే లయజ్ఞానం కోసం తబ్లా నేర్చుకున్నాడు. పుణేలో ఉన్నప్పుడు దానికి మెరుగులు దిద్దుకున్నాడు. పుణేలో వసంతరావు దేశ్పాండేకు లభించిన మరొక సువర్ణావకాశం పండిత్ సురేష్ బాబు మాణే సాంగత్యం. కిరాణా ఘరానా మేటి గాయకుడు ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ శిష్యుడు సురేష్ బాబు మాణి. అతని వద్ద కిరాణా ఘరానా సంగీతం నేర్చుకున్నాడు వసంతరావు. సురేష్ బాబు సోదరి హీరాబాయి బరోడేకర్ సంగీతాన్ని వింటూ ముగ్ధులైపోయేవారు వసంతరావు దేశ్పాండే. ఆమె గానాన్ని అలా వింటూ ఉండిపోవాలని కోరుకునేవారు. కాని అది సాధ్యమా? సాధ్యమైంది. చిన్ననాడు ఎందుకో అనుకున్నది మరెందుకో పనికి వచ్చింది అన్నట్లు. 1945 హీరాబాయి బరోడేకర్ 6 నెలలు ఆఫ్రికా దేశంలో కచేరీలు చేయడానికి బయలుదేరింది. చివరి నిమిషంలో ఆమెకు తబ్లా సహకారం అందించే లాల్జీ గోఖలే తాను రాలేనని తన అశక్తతను వ్యక్తం చేయగా, హం హయనా, నేనున్నాను అని ముందుకు వచ్చి 6 నెలలు ఆమె పక్కన కూర్చుండి తబ్లా సహకారం అందించి తన జన్మ ధన్యమైందని భావించుకున్నాడు వసంతరావు దేశ్పాండే. వసంతరావు కంఠం విలక్షణమైనది. అతని గాత్రం అనుకరణ సాధ్యం కానిది. విదుషి హీరాబాయి బరోడేకర్ ఆ గాత్రాన్ని ప్రశంసిస్తూ, ఇట్లా పాడటం నాకైతే సాధ్యం కాదు, నీకు నీవే సాటి అని మెచ్చుకునేది. కాని ఆశ్చర్యకరంగా వసంతరావు దేశ్పాండే స్వర్గస్థుడైన తర్వాత అతని గాత్రాన్ని అచ్చంగా పట్టుకుని గానం చేసే మనుమడు పుట్టుకొచ్చినాడు. రాహుల్ దేశ్పాండే అని ఈనాటి యువ సంగీతజ్ఞులలో మేటి గాయకుడుగా పేరు పొందుతూ తాతగారి సంగీత వారసత్వానికి అసలు సిసలు వారసునిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేశ్పాండే వసంతరావు దేశ్పాండే పౌత్రుడు. అతని గానం అచ్చం వసంతరావు గానంలా ఉండడం ఒక వింత. పుణేలో కిరాణా ఘరానా సంగీతం నేర్చినా ఇంకా ఏదో సాధించాలనే తపనతో భెండీ బజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ వద్ద శిష్యరికం చేసి ఆ ఘరానా మెలకువలు నేర్చుకున్నాడు వసంతరావు దేశ్పాండే. ఆనాటి మరాఠీ నాటకాలు సంగీతమయంగా ఉంటూ ప్రేక్షక శ్రోతలను అలరించేవి. బాలగంధర్వ నాటకాలంటే ప్రజలకు వేలం వెర్రిగా ఉన్న కాలమది. అన్నాసాహెబ్ కిర్లోస్కర్ నాటకం సౌభద్రకు 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. అప్రతిహతంగా సాగుతున్న సంగీత సౌభద్ర నాటకంలో నారద వేషం ధరించేవాడు వసంతరావు. ఒకసారి నారదుడు గానం చేసే సందర్భం వచ్చింది. అప్పుడు వసంతరావు పారవశ్యంతో పంజాబీ అంగ ఠుమరి ఒకటి గానం చేసినాడు. దానికి ప్రేక్షకులు విశేషంగా ఆనందించి వన్స్ మోర్లు గుప్పించినారు. అదైన తర్వాత అర్జున వేషధారి, అదేమిటి నారదుడు పంజాబీ ఠుమ్రి పాడడమేమిటి, అనౌచిత్యం కదా అని ప్రశ్నించినాడట. అయితే తప్పేమిటి, నారదుడు సర్వాంతర్యామి, అన్నిచోట్లా తిరుగుతాడు, పంజాబ్ ఎక్కడున్నదో అతనికి తెలియదా, పంజాబీ అంగ ఠుమ్రి అతనికి నచ్చదా అని జవాబిచ్చినాడట. మరాఠీ నాటకాల్లో సంగీతం విరివిగా ఉంటుంది. బాలగంధర్వ వంటి నటగాయకులు హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకుని అందులో అధికారాన్ని సంపాదించిన వారే. హిందుస్థానీ సంగీతంలో పేరున్న ఉస్తాదులు, పండితులు మరాఠీ నాటకాల్లోని నాట్యగీతాలకు బాణీలు కూర్చి జనరంజకం చేసినారు. మరాఠీ నాటకాల ప్రభావం తెలుగు నాటకాల మీద చాలా ఉన్నదనడానికి కారణం రాగప్రస్తారమే. తెలుగు నాటకరంగంలో జొన్నవిత్తుల శేషగిరిరావు గారిని ఆంధ్ర బాలగంధర్వ బిరుదుతో సత్కరించుకున్నాం. ఈలపాట రఘురామయ్యను గుర్తించి బాలగంధర్వ స్వర్ణ పతకాన్ని అందించినారు పుణేలోని సంగీత రసజ్ఞులు. వసంతరావు దేశపాండేకు హిందుస్థానీ సంగీతం మరాఠీ నాట్యగీతాలపై ఎటువంటి ప్రభావం చూపిందనే విషయం మీద చక్కని అవగాహన ఉండేది. సామాన్య శ్రోతలు సహితం మరాఠీ నాట్య సంగీతాన్ని విని ఆనందించడానికి కారణాలు మొదలైన అంశాలను ప్రధానం చేసుకుని రాసిన గ్రంథం వసంతరావు సంగీత వైదుష్యానికి గీటురాయి వంటిది. ఈ పరిశోధన గ్రంథాన్ని గంధర్వ మహావిద్యాలయానికి సమర్పించి డాక్టరేట్ పట్టా పొంది డాక్టర్ వసంతరావు దేశపాండేగా మారినారు దేశపాండే. నాట్య సంగీత వివరాలు విశదీకరిస్తూ శ్రీమతి ఆశాలతా ఖాడిల్కర్తో నాట్యగీతాల వరుసలను వినిపింపజేస్తూ తాను కొన్ని గానం చేసి వినిపించే దృశ్యాలను అభిరుచిగల పాఠకులు శ్రోతలు యూట్యూబ్లో చూసి విని ఆనందించవచ్చు. స్వయంగా వసంతరావు దేశపాండే గానం చేసిన జనరంజకమైన నాట్యగీతం మృగనయన రసిక మోహిని అనేది చాలా ప్రసిద్ధి పొందింది. ఈ నాట్యగీతం దర్బారీ కానడా రాగంలో కూర్చబడింది. దీనిని రాహుల్ దేశపాండే అచ్చం అతని తాతగారు పాడినట్లే గానం చేసి మెప్పిస్తారు.
1: పుస్తకంతో కార్యక్రమంలో ఇంతవరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించిన విశేషాలు మొదటి భాగం విన్నారు. ఇలా పొద్దుకి 9:30 పుస్తకంతో కార్యక్రమం 22వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించిన విశేషాలు 2వ భాగం ప్రసారమవుతాయి. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది సినిమా పాటల కార్యక్రమం. ఇప్పటి నుంచి 10 గంటల వరకు ప్రసారం కానున్న సింగిడి కార్యక్రమాల్లో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే వెంటనే ఫోన్ చేయగలరు. మా ఫోన్ నెంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081 మరొక నంబర్ 2950081.

0: మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో హలో చెప్పండి. ఒసే రామలమ్మలో ఏ పాట కావాలి? అది ఒసే రామలమ్మ సినిమానా? అవునండి. మీ పేరు, ఊరు చెప్తారా?
1: భరత్, సిద్ధార్థ నగర్, ఆదిలాబాద్.
0: ఏం చేస్తుంటారు భరత్ గారు?
1: నేను
0: హలో హలో
1: హలో
0: చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: సిద్ధార్థ నగర్, ఆదిలాబాద్.
0: ఏం చేస్తుంటారండి?
1: టిప్పర్ డ్రైవర్.
0: టిప్పర్ డ్రైవరా? ఎటు తిరుగుతారు మరి?
1: లోకల్నే.
0: లోకల్ అని అంటే ఏమి? అందులో ఏం క్యారీ, ఏం తీసుకుపోతారు, ఏం మోసుకుపోతారు? ఇల్లు, ఇల్లు కట్టడానికి సంబంధించినవి తీసుకుపోతారా? మరి రేడియో రోజు వింటారా? మీ టిప్పర్లో వస్తుందా రేడియో?
1: అవును.
0: ఎప్పుడైనా ఫోన్ చేసిండ్రా మరి? హలో, అవునవును, మీరు రేడియో వినుకుంటా మాట్లాడుతున్నారేమో, మీ పాట వస్తుంది, వినండి.

0: तीसरे अभिलाषी साई बॉल।
1: अक्का चोडू
2: हैप्पी बर्थडे रा
1: चूपिंचू నా ఫేవరెట్ కలర్
2: ఎప్పుడు షాపింగే
1: నాకు తెలుసమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు
4: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
1: నాకు తెలుసు కదా
4: ఆర్బిఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఇది తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అంతేకాదు ప్రసారం చేస్తున్న చాలా కార్యక్రమాలలో తెలంగాణ మండలికని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. ఇప్పుడు మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం.

0: రుయ్యాడ్ నుంచి రవి, నాకు వినపడ్డది. ఏ పాట కావాలి? హలో హలో,
1: హలో.
0: ఏ పాట చెప్పరా? సరిగ్గా వినబడతలేదు. సరే, ఒక పాట వినిద్దాము. ఇంకేమన్నా చెప్తారా? ఆహా, మీది కరెక్ట్ వినిపిస్తలేదు నాకు మీ గొంతు. మీకు సిగ్నల్ ఉండదా మీ ఊర్లో? ఒక పాట వస్తుంది మీకోసం, వినండి. హలో.

0: వింటున్నారు. ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: చెప్పండి, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో మేడం,
0: మీ పేరు ఊరు చెప్తారా?

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా మాత్రమే కాదు, ఉత్తరం ద్వారా కూడా మీరు పాటల్ని కోరుకోవచ్చు. మీరు టు ద స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, విద్యానగర్, ఆదిలాబాద్, 504002 ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే సింగిడి కార్యక్రమంలో మీరు కోరిన పాటను, ఏదైనా సందేశాన్ని రాసి పంపిస్తే ఆ చక్కని సందేశాన్ని కూడా సింగిడి కార్యక్రమంలో చదివి వినిపిస్తాం. శ్రోతలు ఉత్తరాలు రాయవచ్చు లేదా ఫోన్ కూడా చేయవచ్చు. ఉత్తరాలు రాయవలసిన చిరునామా మరొకసారి చెప్తున్నా, రాసుకుని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, విద్యానగర్, ఆదిలాబాద్, 504002 ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే సింగిడి కార్యక్రమంలో మీరు కోరుకున్న పాటను వినిపిస్తాము. ఇయ్యాల ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. బొబ్బిలి యుద్ధం సినిమా నుంచి మురిపించే అందాలే పాటను అడుగుతున్నారు, వినండి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేశారు, లైన్లో ఉన్నారు, ఎవరో ఏంటో తెలుసుకుందాం. హలో హలో, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు నయన్ గారు? అవునా, ఎన్నేళ్ళైంది మీరు ఉద్యోగం చేయబట్టి? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు డ్రైవర్ గా? 2017. ఎక్కువ రోజులు కాదు మరి కదా. ఓకే, ఏం చదువుకున్నారు? మీకు సిగ్నల్ లేదు, ఏ పాట కావాలి? హలో, బెబ్బులి పులియా బొబ్బిలి పులియా? ఓకే, బొబ్బిలి పుల్ల ఏ పాట? జనని జన్మభూమి ఇచ్చా? సరే వినండి, ఆ పాట వస్తుంది. ఇంకేమన్నా చెప్తారా? హలో
1: హలో,
0: ఇంకేమన్నా చెప్తారా? మీరు డ్రైవర్ కదా, ఎక్కడైనా ప్యాసింజర్స్ ఉంటే, అంటే ఎక్కే వాళ్ళు ఉంటారు కదా ప్రయాణికులు, వాళ్ళ చేతు ఎత్తిన దగ్గరల్లో బస్ ఆపుతారా?
1: హైదరాబాద్
0: దూరం దూరం వెళ్తారా మీరు? దగ్గరలో ఊర్లలో వేసుకోరా డ్యూటీ?
1: దగ్గర
0: దూరమే పోతారు,
1: లాంగ్ నడిపి.
0: ఎక్కువ స్టాప్లు ఉండయి మరి మీకైతే కదా. సరే మరి వినండి, మీ పాట వస్తుంది.
1: సరే సరే, ఓకే, థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
2: హలో,
1: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు బాలాజీ,
1: మహబూబ్ నగర్.
2: ఓకే,
1: ఏం చేస్తుంటారు బాలాజీ? హలో, హలో,
2: హలో,
1: ఏం చేస్తుంటారు?
2: నేను లేడీస్ టైలర్ పని చేస్తాను మేడం.
1: అవునా, ఏమంటున్నారు? ఏమంటున్నారు ఇందాక?
2: లేదు, పాట గురించి అడిగాము, మూవీ
1: లేదా. ఓకే ఓకే ఓకే, ఎన్నిళ్ళు పట్టి చేస్తున్నారు పని మీరు లేడీస్ టైలర్ గా?
2: నేనా మేడం, దాదాపు
1: అవునా, అంటే మీకు పని ఏం తగ్గలేదు ఎంత ఎంత కాలం మారినా గాని కదా? మీకు చేతి నిండా పని ఉంది కావచ్చు, అంటే గిరాకీ లేదు, కాలం మారింది అన్న పరిస్థితి మీకు రాలేదు కావచ్చు కదా? అదే అదే, అంటే ఎక్కువనే అయింది కదా, అంటే ఈ బట్టలు కుట్టించుకోవడం అదీను, అందుకే మీకు పని తగ్గిపోయింది. అంటే కొందరు కళాకారులకి పని లేదు కదా, అట్లా మీకే ఇబ్బంది రాలే కదా అంటున్నాను. అవును, లేడీస్ టైలర్లకి చేతి నిండా పనే ఉంది ఇప్పుడు. ఓకే, మీకు ఇంకా అంటే యూట్యూబ్ ఛానల్ ఉందా? కొందరు యూట్యూబ్ అంటే టైలరింగ్ పని చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో టైలరింగ్ క్లాసులు పెట్టడము అట్లా కూడా సంపాదిస్తున్నారు. చేస్తారా మీరు అట్లా? ఓకే, సరే అండి. ఇప్పుడు ఏ పాట వినిపిస్తున్నారు?
2: ఈరోజు చిరంజీవి పుట్టినరోజు
1: సందర్భంగా అందులో ఏ పాట ఏదైనా పర్వాలేదా?
2: అలే కొండలెక్కిన దేవుడా కొండలలో ఏముంది అని చాలా మంచిది.
1: ఎందుకు ఆ పాట అడుగుతున్నారు?
2: ఎందుకంటే నాకు ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఈరోజు ఆయన దర్శదేవ కాబట్టి, నేను చిరంజీవి ఫ్యాన్ కాబట్టి ఆ పాట కోరుతున్నా. ఆ కొండలలో దేవుడు ఉన్నాడో లేడో గాని ఆ పాట వింటుంటే నా పొలకర వెళ్ళంతా పులకరించిపోతుంది మేడం.
1: అవును, చక్కని పాట అయితే. మీరు దేవుణ్ణి

0: నమ్మరా?
1: దేవుణ్ణి
0: మరి దేవుడు ఉన్నాడో లేదో కొండల్లో అంటున్నారు. ఓకే ఓకే సరే పర్వాలేదండి.
1: ఈ పాట చూస్తుంటే అది కొండలు అది చూస్తుంటే అది నాకు దేవుని నమ్మకం లేదని కాదు ఉంది.
0: ఓకే
1: ఆ పాట చూస్తున్నప్పుడల్లా
0: అవునవును చక్కని సినిమాలు తీశారు చిరంజీవి గారు, అందుకే మెగాస్టార్ అయ్యారు. సరే అండి పాట వస్తుంది వినండి. ఎవరు? నా పేరు శాలిని అండి.
1: శాలిని
0: వినండి పాట వినండి.

నిందికి నేలకు గాలికి లేని స్వార్థం మనిషికి ఇచ్చావు. ప్రతిపమందు మంచి చెడులకు మధ్యన ఘర్షణ పెట్టావు. సదరంగానికి రెండు వైపుల నువ్వే కూర్చుని ఆడేవురా దిగిరా. నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో అది ఉంది. నువ్వు చేసిన లోకం చూడు.

0: మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. తెలుగు సినిమా రంగానికి మెగాస్టార్గా సువర్ణక్షరాలతో నిలిచిన

కొణిదెల చిరంజీవి గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1955 ఆగస్టు 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో కొణిదెల శివశంకర వరప్రసాద్గా జన్మించారు. 1978 సంవత్సరంలో పునాదిరాళ్ళు చిత్రంతో నట జీవితం ప్రారంభించినప్పటికీ ముందుగా విడుదలైన చిత్రం ప్రాణం ఖరీదు. ఖైదీ సినిమాతో ఆయన నట జీవితం అతిపెద్ద మలుపు తిరిగింది. ఈ చిత్రంతో చిరంజీవి గారు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ప్రారంభించారు. తెలుగు సినిమాలో డ్యాన్సులు స్టంట్లకు సరికొత్త అర్థాన్నిచ్చారు. బ్రేక్ డ్యాన్స్ను టాలీవుడ్కు పరిచయం చేసి విపరీతమైన అభిమాన

ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి ఉచితంగా రక్తాన్ని నేత్రాలను అందిస్తూ సామాజిక సేవా రంగంలోనూ తనదైన ముద్ర వేశారు చిరంజీవి. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కష్టపడే తత్వం, క్రమశిక్షణ, సేవా నిరతికి నిలువెత్తు నిదర్శనమైన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈరోజు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆ పాటతో ఎల్లటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చక్కెర ధరలు కిలో 48 రూపాయల నుండి 55 రూపాయల వరకు పెరిగినప్పటికీ దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు స్థిరమైన ధరలకు చక్కెరను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలపై నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. రాంచీ, గిరిడి, హజారీబాగ్లలో విద్యార్థులు, జేఎంఎం మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన నిరసనకారులను పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలు దుర్భాషలాడారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇంద్రమ్మ ఇళ్ల పథకంపై అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు నితిన్ నవీన్ ఏర్పాటు చేసిన నూతన బృందం పరిచయ సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మోదీ ఎట్ 25 సమావేశం ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. ఒడిశాలోని తంగరడీహి ఈస్ట్ బెల్పహార్ డిప్ ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాకుల అభివృద్ది, ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వంతో హైదరాబాద్ సంస్థ యాక్సిస్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన 14వ విడత వేలంలో ఈ కేటాయింపులు జరిగి అధికారిక ఉత్తర్వులు అందినట్లు సంస్థ తెలిపింది. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్కి చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. నింగికెగసిన ధృవతార ప్రముఖ నటి షావుకార్ జానిగారికి నివాళిగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి షావుకార్ జానకి గారు గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని వింటారు.
2: ఇన్నేళ్ల సినిమా జీవితంలో నా అభిమానుల ద్వారా ఎన్నో ప్రశంసలు, సన్మానాలు అందుకున్నాను. ఇప్పటికీ ఈ వేషం జానకైతేనే సమర్థవంతంగా నటించగలదు అని అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతలు నా పట్ల ఎంతో నమ్మకంతో నన్ను నటించమని కోరడం నాకెంతో గర్వకారణం. అలా వచ్చిన ఒక అవకాశం శ్రీ రామానాయుడు గారు నిర్మించిన తోటికోడలు చిత్రంలో ఒక మంచి పాత్రను నటించమని వారు నన్ను అడగడం, నేను నటించడం వల్ల మళ్ళా నా అభిమానుల ముందు నేను కనిపించగలిగాను. సినిమాల్లో నటిగా, నిజ జీవితంలో గృహిణిగా, తల్లిగా ఎన్నో బాధ్యతలను నా శక్తి వంచన లేకుండా నిర్వహిస్తూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉన్నాను. చూశారా, ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే మీకు వినిపించాలనుకున్న పాటలకు వ్యవధి ఎంతమాత్రం చాలదు సుమండి. ఉగాది పచ్చడిలా, భిన్న రుచుల సమ్మేళనంలా కొన్ని పాటలు నేను ఎన్నుకున్నాను. మరి మీ అభిరుచి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమననే చిన్నారి, ఏమననే వన్నెల సిగపువ్వ కనుసన్నలలో భావమేమి. ఈ పాట షావుకార్ చిత్రంలో శ్రీ ఎన్టీ రామారావు గారు, అంటే నా తొలి హీరో కథానాయక సుబ్బుల వేషం ధరించిన నన్ను చూసి పాడతారు. మంచి కథ, మంచి పాటలు ఉన్న చిత్రం మన మనసుల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఈ మధురమైన పాటను రచించిన వారు శ్రీ సముద్రాల రాఘవాచార్య, సంగీత నిర్వహణ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఈ పాట పాడింది కూడా ఘంటసాల వారే.

డాక్టర్ చక్రవర్తి చిత్రంలో నేను శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, అందాల నటి మంచి నటి శ్రీమతి సావిత్రి, శ్రీ జగ్గయ్య గారు, మా చెల్లెలు కృష్ణకుమారి, ఇంకా చాలా మంది నటించాం. చక్రవర్తి భార్యనైన నేను అనుమానాలకు లోనై ఆయనకు దూరమైపోతూ ఉంటాను. పాత్ర పోషణలో ఏమాత్రం అటు ఇటు అయినా వ్యాంప్ వేషంగా తయారై ఉండేది నా పాత్ర. భర్త అంటే అమితమైన ప్రేమ,

మరోవాడది అసలు అతనితో మాట్లాడడానికే వీల్లేదు, మాట్లాడితే తప్పు అనుమానం. చాలా పొసెసివ్ వైఫ్ అనమాట. తను సందేహిస్తున్న సావిత్రి పాత్ర పాడే పాట ఇది. నేను ఆ పాట చిత్రీకరణలో ఉంటాను. మాటి మాటికి చేతి గడియారం చూసుకుంటూ విసుక్కుంటూ ఆ పాటలోని తీయదనాన్ని కూడా గుర్తించకుండా అక్కడ కూర్చుంటాను.

సారథివారి రోజులు మారాయి చిత్రంలో రైతుల కష్టాన్ని, భూస్వాముల అక్రమాల్ని, పెత్తనాన్ని ఎంతో బాగా చూపించారు. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నేను రాధగా కథానాయక పాత్రలో నటించాను. స్వతహాగా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీ అక్కినేని వారు కథానాయకుడి పాత్రలో నటించలేదు, జీవించారు. నా పాత్ర పోషణలో కూడా వారు నాకెన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మధుర గాయని జిక్కి పాడిన ఏరువాక సాగారో రన్నో చిన్నన్న ఈ పాట ఇప్పటికీ మన తెలుగు నాట ప్రతి ఇంట వినిపిస్తూనే ఉంటుంది. శ్రీ కొసరాజు వారు రాసిన ఈ పాటకు మాస్టర్ వేణు స్వరబద్ధం చేశారు. వినండి మరి.

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం. మేము ఇద్దరం కలిసి కొన్ని తమిళ తెలుగు చిత్రాల్లో నటించాం. బాటసారి, పెంచిన ప్రేమ, ఇంకా ఎన్నో. మేమిద్దరం ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటాం. ఆప్యాయంగా కలుసుకున్నప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉంటాం. వారి పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట మల్లేశ్వరి చిత్రంలో ఈ పాట. సాహిత్యపరంగా సంగీతపరంగా ఉత్తమ స్థాయికి చెందింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం. విందావా?

కొన్ని కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. మనం ఎలాంటి మూడ్లో ఉన్నా, మనం ఏం చేస్తున్నా ఆ పాట వినిపించగానే ఎక్కడో వేరే లోకాలకు వెళ్లిపోతాం. అంత అయస్కాంత శక్తి ఉన్న పాట నాకు తెలుసు, మీరు ఊహించారు. చెప్పండి చూద్దాం, రోజా చిత్రంలో మిన్మిని పాడిన పాట చిన్న చిన్న ఆశ. అబ్బో, పాట రాని నాకు కూడా పాడాలనిపిస్తుంది చూడండి. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు విన్నా మళ్ళా మళ్ళా వింటూనే ఉంటాను. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం వహించారు. మరోసారి ఆ పాట విందాం.

మనకున్న కొద్ది మంది విశిష్టమైన దర్శకుల్లో శ్రీ కె విశ్వనాథ్ గారు ఒకరు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, ఈ చిత్రాలన్నీ కూడా సంగీత ప్రధానమైన చిత్రాలు. మంచి కుటుంబం చిత్రంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నేను కథానాయకురాలుగా నటించాను. ఈ చిత్రంలో నాకు తెలియకుండా కథానాయకుడు కొన్ని పరిస్థితుల వల్ల నా చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మొదట నేను ఆయన్ని అపార్థం చేసుకుని అలిగినా చివరకు అన్ని పరిస్థితులు అర్థం చేసుకుంటాను. కథ సుఖాంతం అవుతుంది, మనసే అందాల బృందావనం అవుతుంది. మీరిప్పుడు వినబోయే పాటకు ఎస్పీ కోదండపాణి గారి సంగీతం, గాయని పి సుశీల గారు.

మంచి మనసులు చిత్రంలో కూడా నేను శ్రీ నాగేశ్వరరావు గారు సావిత్రి గారులతో నటించడం జరిగింది. కథానాయకుడు తన చెల్లెలి పెళ్లి కోసం అంధురాలైన నన్ను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. నేను అంధురాలనైనా ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కళ్లు కనిపించని నాకు శిలల అందాలు కనిపించేలా అన్నీ వివరించి పాడే సన్నివేశం అది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాడారు ఈ పాట. ఆత్రేయ రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.

తెలిసి తెలియని అమాయకత్వంలో కాపురాలు పాడు చేసుకునే యువతీ యువకుల్ని ఒక దారిని పెట్టే తాయారమ్మని నేను. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో కైకాల సత్యనారాయణ గారు నా సరసన హీరోగా నటించారు. పెద్దవాళ్లం మనం చేసే పొరపాట్లు పిల్లలు వాళ్ల జీవితంలో చెయ్యకుండా వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం ఈ పాత్రల ప్రత్యేకత. మై నేమ్ ఈజ్ బంగారయ్య అని హీరో పాడతాడు. మై నేమ్ ఈజ్ తాయారమ్మ, ప్రతివాదనకే తయారమ్మ. మా ఇంట్లో నేను కాకుండా సినిమా రంగంలో ప్రవేశించిన వాళ్లు ఇంకా ఇద్దరున్నారు, మీకు తెలుసో తెలీదో. ఒకరు నా చెల్లెలు కృష్ణకుమారి, కథానాయికగా ఆ రోజుల్లో ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నవ్వితే నవరత్నాలు, బంగారు పాప లాంటి చిత్రాలతో మొదలయ్యి తర్వాత చాలా చాలా మంచి చిత్రాల్లో ఆవిడ నటించింది. ఆవిడ నా సొంత చెల్లెలు అని చెప్తే చాలా మంది నంబర్స్ ఉండండి, ఆ అబద్దాలు చెప్తున్నారండి, ఆవిడ మీ చెల్లెలు ఏమిటండి, ఆవిడ చక్కగా పొడుగ్గా ఎంతో అందంగా ఉంటారు, కృష్ణకుమారి గారు మీ చెల్లెలు కాదండి, మీరేదో అలా గొప్పగా చెప్పుకుంటున్నారు గాని అని నన్ను అలా ఒకలాగా వేళాకుడం చేస్తుండేవారనమాట. ఇంకొకరు సినిమాల్లోకి వచ్చిన వారు మా పెద్దమ్మాయి కూతురు, నా మనవరాలు వైష్ణవి. అది కూడా తమిళంలో, మలయాళంలో, హిందీ టీవీ సీరియల్స్ లో, రేడియో నాటకాల్లో ఎక్కువగా పాల్గొంటుంటుంది. దానికి కూడా నాలాగా ఆటే పాటలు పాడడం, చెట్లని కౌగిలించుకోవడం, పరుగులెత్తడం అంత ఇష్టం ఉండదు. మంచి ఎమోటింగ్ రోల్స్, మంచి క్యారెక్టర్స్ వస్తే అప్పుడప్పుడు వేషాలు వేసుకుంటూ ఉంటుంది. షీఈస్ అ వెరీ మెచ్యూర్డ్ గర్ల్ అండి. నాకు చాలా ఇష్టమైన నా పిల్లల్లో మనవల్లో అదొకటి. నాకు ఒక్క మనవరాలు, ముగ్గురు మనవాళ్ళు అనమాట. వైష్ణవి ఇక్కడ నాలాగే చిత్ర పరిశ్రమలో శ్రమించి ఇంకా ముందు ముందుకు మంచి పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతుంది. బహుశా దానికి మంచి అవకాశాలు వస్తే మాత్రం అది కూడా కృష్ణకుమార్ లాగా నాలాగా ఒక నటిగా మంచి స్థిరమైన పొజిషన్ ని సంపాదించుకోగలనని అనుకుంటున్నాను. కృష్ణకుమారి నాగేశ్వరరావు గారి మీద చిత్రించిన పాట ఒకటి నాకు చాలా ఇష్టం, అది యుగళగీతం. తెల్ల చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకున్నది.

శ్రీ పి పుల్లయ్య గారు, శ్రీమతి శాంతకుమారి గారు బ్రహ్మాండంగా నిర్మించిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఆ చిత్రంలో ఎరుకల సాని పాత్ర వేశాను నేను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను అంటూ పద్మావతి దేవి ఇంటికి వెళ్లి, ఓ సోసి బుర్రక్క శ్రీనివాసుని వెళ్లి చేసుకుంటావులే అని హామీ ఇచ్చొస్తానన్నమాట. వెంకటేశ్వర మహత్యం నుంచి ఈ పాట వినండి.

సహజంగా ప్రతి మధ్యతరగతి కుటుంబంలోనూ వచ్చే సమస్యలు కలహాలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన మంచి చిత్రం సంసారం ఒక చదరంగం. చీపురగట్ట చేతితో పుచ్చుకుని అవసరమైనప్పుడల్లా అందరినీ జాడించేస్తూ అదుపాకీలో పెట్టే పని మనిషి చిలకమ్మ పాత్ర నాది. నేను చాలా కాలం తర్వాత చాలా ఎంజాయ్ చేసి తృప్తికరంగా నటించిన చిత్రాల్లో ఆ పాత్ర అంత బాగా కుదిరిందని నేను చెప్పాలి. ఆ చిత్రంలో ఈ పాటకు చక్రవర్తి గారి సంగీతం, వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, పి సుశీల గారు పాడారు.

చదువురాని ఓ పల్లెటూరు అమ్మాయిని ఓ జడ్జి గారు పెళ్లి చేసుకుంటారు. శోభనన్ రాత్రి భార్యను ఒక చిన్న డాన్స్ చేస్తూ పాట పాడమని కోరతారు. నాకు డాన్స్ చేయాలన్నా, ప్రేమ గీతాలకు అభినయం చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇలాంటి ఇబ్బంది నాకు జగపతి వారి అక్కాచెల్లెళ్ళు చిత్రంలో ఎదురైందండి. అయ్యో రామచంద్ర, నేను డాన్స్ చేయడం ఏంటండి, బాగుండదండి అని నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారిని, నాగేశ్వరరావు గారిని బతిమాలుకున్నాను. కానీ వారు డాన్స్ చేసే తీరాలని పట్టుబట్టారు. చిత్రం విడుదలైన తర్వాత మాత్రం పాండవులు పాండవులు తుమ్మెద అనే పాట ఎంత పాపులర్ అయిందో చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఈ పాటని పి సుశీల గారు పాడారు, సంగీతం కెవి మహాదేవన్ గారు, రచన ఆచార్య ఆత్రేయ.

0: మీతో కొంతసేపు సరదాగా కాలక్షేపం చేశాను. ఈ అవకాశాన్ని కలిగించిన వివిధ భారతి వారికి, ఓపిగ్గా కార్యక్రమం విన్న మీకు నా ధన్యవాదాలు. సెలవు. మీ షావుకారు జానకి.
1: మీరింతవరకు నింగి కెగసిన ధృవతార ప్రముఖ నటి షావుకార్ జానకి గారికి నివాళిగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి షావుకార్ జానకి గారు గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజన కార్యక్రమాన్ని

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఓకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ. ఎల్ఐసి.

0: ప్రతి క్షణం మీకు తోడుగా.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:40 కావస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2020 నుంచి 2026 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు గాడ్ ఫాదర్ సినిమా నుంచి శ్రేయా ఘోషల్ పాడింది. అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు పాసిగుట్ట నుంచి నోముల భాగ్యమ వెంకటేష్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్ షేక్ చాంద్.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తగ్గెదల.
1: పుష్ప సినిమా నుంచి శివం పాడిన పాట అది. చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి హన్మకొండ తరాలపల్లి నుంచి జేరుపోతల బుచ్చయ్య.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్న ఆ పాట బీస్ట్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచందర్, జోనితా గాంధీ కలిసి పాడిన పాట. అది రచన సాయి శ్రీ సాయి కిరణ్, సంగీతం అనిరుద్ రవిచంద్ర సంగీతం అందించారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకారపు రవి ఉమాదేవి, వరంగల్ కుమ్మల గ్రామం నుంచి మహమ్మద్ ఖలీల్ సాంబయ్య, వీళ్ళందరి కోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో. చివరిగా మీరు వింటున్నారు వారసుడు సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడిన పాట. రామజోగే శాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, నందిపేట నుంచి వెంకటేష్.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పదా ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?
2: సమయం 11 గంటలు కావాల్సింది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు కల్పించేలా విద్యా కార్యక్రమాలు చేపట్టాలని ఆక్స్ఫర్డ్ వర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీతో సమావేశమై భాగస్వామ్య అవకాశాలు, తెలంగాణ విజన్పై చర్చించారు. ఈరోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది విజేతల జాబితాలో తెలంగాణ నుంచి ఆమె స్థానం దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్టపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. బకాయి పడిన మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ చర్యలకు రంగం సిద్దం చేసింది. సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్లోకి 28 మంది కమాండోల నియామకం చేపట్టింది. గ్రేహౌండ్స్ ఆక్టోపస్కు చెందిన 28 మంది కమాండోలు బకాయి మిల్లర్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా పనిచేయనున్నారు. రాబోయే పండుగల సీజన్లో అమ్మకాల గిరాకీకి అనుగుణంగా 10 లక్షల మందికి పైగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ మీషో తెలిపింది. తమ విక్రయాల నెట్వర్క్పై 6.5 లక్షల మందికి, లాజిస్టిక్స్ విభాగంలో 3.75 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించే వీలుందని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్ చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి
4: అలాగా. ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సాటర్డే సూపర్ హిట్ షోకి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ఎవరెస్ట్ శిఖరం. తల ఎత్తి ఎంత పైకెత్తి చూసినా మరింత ఎత్తుగానే కనిపిస్తుంది, ఉంటుంది కూడా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నటుడు ఆ ఎవరెస్ట్ శిఖరాగ్రాంగన కూర్చున్నారు. నటన శిఖరం, నట మీరువు. నక్షత్రాల్లో ధ్రువతార, తన స్వయం కృషితో

పద్మవిభూషణ్ శివశంకర వరప్రసాద్ గారి పుట్టినరోజు ఇవాళ. గుర్తు చేసుకుందాం మెగాస్టార్ చిరంజీవి మేటి విజయాలను. ద ఓజీ ఒరిజినల్ సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ వివిధ భారతిలో.

ఆగస్ట్ 22 1955లో మొగల్తూరులో మెరిసింది ఒక తార. ఆ తార పేరే శివశంకర వరప్రసాద్. బిగ్గర్ దెన్ బచ్చన్ అని కొందరంటే ద న్యూ మనీ మెషిన్ అని ఇంకొందరన్నారు. మరి అభిమానులం అయిన మనము ఎవరెస్ట్ శిఖరాగ్రాన కూర్చున్న గొప్ప నటుడు అని అంటున్నాం. ఎవరేమైనా సరే చిరంజీవి ఒక పేరు కాదు, బ్రాండ్. మరి ఆ బ్రాండ్ మన అభిమానానికి అయ్యాడు ఖైదీ.

మనందరికి చిరంజీవి అన్న స్క్రీన్ పేరే తెలుసు. మరి ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టి ఉంటారు? మనమందరం ఏమనుకుంటాం కామన్ గా, ఎవరో నిర్మాత దర్శకుడో పెట్టేసి ఉంటారు అని చెప్పి. కాదు, దీని వెనకాల ఒక ఆసక్తికరమైన కళ ఉంది. కథ కాదు, కళే. అప్పుడే పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాల షూటింగ్ జరుగుతోంది. శివశంకర వరప్రసాద్ చాలా పెద్ద పేరు కదా, తెరపై ఏం వెయ్యాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారట. అప్పటికే శంకర్ అని ఒక నటుడున్నాడు, చూద్దామని ఊరుకున్నారందరూ. ముందైతే షూటింగ్ కానిచ్చేద్దాం, అసలే కొత్త కుర్రాళ్ళు, ఎవరి బాధలు వాళ్లవి. మరి ఒక హుషారైన పాట వినిపిస్తాను, దాని తర్వాత కథ కాని ఈ కళ గురించి చెప్తాను.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మరి ఇంతకీ చిరంజీవి అన్న పేరు ఎవరు పెట్టారు అని ఇందాక మీ అందరినీ ఒక ప్రశ్న వేశాను కదా. సినిమా షూటింగ్ జరుగుతోంది. శివశంకర వరప్రసాద్ ఒక రాములవారి గుడికి వెళ్తారు. దర్శనం చేసుకుని ఆంజనేయస్వామికి నమస్కరిస్తుంటే ఆయన స్నేహితుడు, చిరంజీవి ఒకసారి ఇలా బయటికి రా అని చెప్పి పిలిచాడు. ఎవరిని రమ్మంటున్నావు అనంటే నిన్నే అని అన్నాడట ఆ స్నేహితుడు. ఒక్కసారి మెలకు వచ్చేసింది. ఆ స్నేహితుడెవరో ఇప్పటికీ కూడా గుర్తుకు రావడం లేదు. వెంటనే వెళ్లి తన తల్లిగారైన అంజనాదేవికి చెప్తే సాక్షాత్తు ఆంజనేయస్వామే తన పేరు నీకిచ్చారు, తెరపైన ఇదే పేరు పెట్టుకో శంకర అని అమ్మ కూడా చెప్పడంతో మనకు చిరంజీవిగా పరిచయమయ్యారు. మరి ఒక్క డైలాగ్ వినిపించాల్సిందే కదా ఈ సందర్భంలో చిరంజీవి గారిది.
1: ఈ కోర్టులో నేను మాట్లాడేది ఒక కేసు గురించి కాదు, ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక సెక్షన్ గురించి. అదే 302. ఈ 302కు మరో అర్థం ప్రాణం పోయే వరకు ఉరితీయమని. మిలార్డ్, మామూలు మనిషి ఒకటి ప్రాణం తీస్తే దాన్ని హత్య అంటున్నాం, నేరం అంటున్నాం. అదే పని కోర్టు వారు చేస్తే దాన్ని ఉరి అంటున్నాం, శిక్ష. రెండిటికి తేడా లేదు మిలార్డ్. పూర్వకాలంలో నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు, మెడ నరికి చంపేవారు. అది ఇప్పుడు మనకి ఎంత అనాగరికంగా కనపడుతుందో, అలాగే మనం వేస్తే ఈ ఉరి మన భావితరానికి అంతే అనాగరికంగా కనపడుతుంది. అందుకే మిలార్డ్, 302 అనే పరమ దారుణమైన, దుర్మార్గమైన, అనాగరికమైన ఈ సెక్షన్ ని ఇండియన్ పీనల్ కోడ్ లో నుంచి శాశ్వతంగా కొట్టివేయాలని బల్లబుద్ధి. అవసరమైతే మరి

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మెగా స్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని. మరి చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంటే చదువులో, కానీ నటనలో మాత్రం ఏ క్లాస్. 10వ క్లాస్లో పరధ్యానం పరంధామయ్య అనే నాటకలో పరంధామయ్య పాత్ర. ఆ పాత్ర వయసు 70 సంవత్సరాలు. మరి ఇక్కడేమో ఉన్నదెవరు, 15-16 సంవత్సరాల నూనుగు మీసాల పిల్లాడు. ఏం చేస్తే స్టేజ్ మీద బాగుంటుందో ఆలోచించి క్లాసులు ఎగ్గొట్టి మరీ, అవునండి, క్లాసులు ఎగ్గొట్టి మరీ ముడతలు వచ్చేటట్టుగా మేకప్ చేసుకోవడం నేర్చుకున్న ఈ మగధీరుడు మున్ముందు రోజుల్లోనే స్టార్లకే స్టార్, మెగా స్టార్ అవుతాడని ఎవరన్నా ఊహించుంటారా?

0: మహానగరంలో ఈ మాయగాడు చేసిన మ్యాజిక్ ఎంత గొప్పదంటే, అటు బాపుగారితో మన ఊరి పాండవులు, మంత్రి గారి వియంకుడు సినిమాలు చేస్తే బాలచందర్ గారితో 47 రోజులు ఇది కథ కాదు రుద్రవీణలు చేశారు.
1: సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంట్రాని ఆలోచన ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి, నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరిగి రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండిని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతడు ఆసుపత్రి చేర్చగలిగిన వాడే అతడు పాడిన భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి.
2: సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? సాగు పుట్టుకలు కర్మఫలాలు.
0: మరి ఇక భారతీరాజా గారితో ఆరాధన చేసి స్వయం కృషితో కె విశ్వనాథ్ గారిని మురిపించిన ఏకైక నటుడు చిరంజీవి గారు. నలుగురు దిగ్దర్శకులు, ఇటు బాపు గారితోటి మంత్రి గారి వియంకుడు బాలచందర్ గారితోటి రుద్రవీణ, భారతీరాజాతో ఆరాధన, స్వయం కృషి విశ్వనాథ్ గారితో, ఇలాంటి నలుగురు దిగ్దర్శకులు అత్యద్భుతమైన ఆలోచనతో ఉన్నవారు. మరి అలాంటి వారి కింద వీరు పనిచేయడము, మనందరినీ మెప్పించడము మామూలు విషయం కాదు కదా.

0: పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వివిధ భారతి వేదికగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం చిరంజీవి గారి పుట్టినరోజుని. ఈరోజు మరి ముళ్ళదారిలో పూలు పూయించిన విజేత మగ మహారాజు.

0: ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ, యాంటీ హీరోగా కొనసాగింపు. విలనిజానికి సరికొత్త రూపు అద్దిన చిరంజీవి గారిని, ఆ విలనిజాన్ని తెరపై చూసి ఛీ అనుకున్న ప్రేక్షకులే సుప్రీం హీరో, మా అన్నయ్య అంటూ ఛత్రం పట్టి మెగాస్టార్ అన్న బిరుదుతో ప్రేమగా సత్కరించి తమ మనసుల్లో చోటిచ్చారు. ఊహించండి, 47 రోజుల్లో చిత్రంలో జయప్రదను మోసగించి సుగుణాకర్ రావుగా జయసుధను పీడించిన ఇతనే సూర్యంగా రుద్రవీణలో తండ్రిలోని ఛాందసవాదాన్ని ఎదిరించాడు. ట్యాగోర్లో సమాజాన్ని ప్రశ్నిస్తే స్టాలిన్లో ఆడుకున్నాడు, ఆదుకున్నాడు అందర్నీ. ఒక్క నటుడు, వందల పార్శ్వాలు, అన్నీ మన కోసమే.
1: మూడు బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకుని దోషులుగా చిత్రీకరిస్తే వచ్చా. మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు.
2: నేను మాట్లాడుతున్నది లాయర్తో కాదు, లంచగొండి. ఒక లంచగొండితో మాట్లాడుతున్నా.
1: మిస్టర్ టాగోర్,
2: ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారు ముందు పెడతారు. నల్ల కోటు విప్పి తెల్ల మొహం వేసుకోవాల్సి వస్తుంది.
1: యువర్ ఆనర్ ముద్దాయి.

మైకేల్ జాక్సన్ స్టెప్స్, డాన్స్ తో ఎంతో ఇన్స్పైర్ అయిన చిరంజీవి గారు ఇలా కొన్ని మార్చి మనం కూడా తెలుగు తెరకు ఎందుకు పరిచయం చేయకూడదు అని అనుకున్నారు. అనుకోవడం మాత్రమే కాదు, తనను తాను డాన్స్ కు ఎంత బాగా మలుచుకున్నారంటే, తెలుగు సినిమా అంతా ఒక మూసలో హీరో హీరోయిన్ చేతులు పట్టుకుని డాన్స్ చేయడము లేదా చెట్టును పట్టుకుని వెళ్లడం లాంటి రోజులకి చెల్లుచీటి రాసేసి, హీరో అంటే చిరంజీవి, చిరంజీవి ఉంటే డైనమిక్ డాన్స్ అని తొలిసారిగా పసివాడి ప్రాణంతో బ్రేక్ డాన్స్ చేసి చూపించారు. రుచి చూసిన ప్రేక్షకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టేసి మాకిదే కావాలి అని అన్నారు పదే పదే. ఇలా అడిగేటట్టు చేసుకున్న చిరంజీవి నటనలో ఎవరెస్ట్, డాన్స్ లో ది బెస్ట్ అనిపించుకున్నారు.

నటుడిగా నేనేంటో చూపిస్తా అని ఛాలెంజ్ చేసి ఎంత సంఘర్షణ పడ్డారో, ఎన్ని అగ్నిగుండాలు దాటారో, కానీ మగ మహారాజుగా జగదేక వీరుడిగా ఈ స్టేట్ రౌడీ కొదమసింహంలా తెలుగు సినిమాలోకి దూకి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడన్నది ఇప్పటికీ ఆయన సినిమాలకి హౌస్ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి.

చిరంజీవి అంటే ఉత్సాహం, చిరంజీవి అంటే ఉల్లాసం, ఫాస్ట్ బీట్ పాటలు, సూపర్ హిట్ ఫైట్లు ఇవేనా నేనేంటో తెలుసా అని చంటబ్బాయితో నవ్వించి రౌడీ అల్లుడిగా అల్లరి చేసి శ్రీమంజునాథలో శివుడిగా దీవించి స్వయం కృషిలో సాంబడిగా ఒద్దికగా చెప్పులు కుడుతూనే మన మనసు దోచిన ఆపద్బాంధవుడు.

రికార్డ్స్ కి సరికొత్త భాష్యం చెప్పారు. ఘరానా మొగుడు చిత్రంతో బాక్సాఫీస్ ని కుదిపేసి కోట్లలో వ్యాపారం చేసి లాభాలు ఆర్జించడంతో ప్రపంచమే తెలుగు సినిమా వైపు, మరీ ముఖ్యంగా ఈ మనీ మెషిన్ చిరంజీవి వైపు అబ్బురంగా చూసింది. అంతేకాదు, ఒక దశలో అమితాబ్ బచ్చన్ గారి కంటే ఎక్కువ రెమ్యూ

ఆయన కామెడీకి కడుపు బా నవ్వేశాము. ఆయన శిఖర్ సమానమైన నటనకు సలాం అన్నాము.

తెలుగు సినిమా దశని దిశని మార్చిన గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు ఇంత సాధించినా కూడా ఇంకా నేర్చుకోవాలనుంది, ఇంకాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలనుందని ఎంత వినమ్రతతో చెప్తారో మనందరికీ తెలిసిందే. అందుకే వారంటే మనందరికీ ఎంతో ప్రాణం. మన చిరంజీవి గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలకు అవస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सुधार उनकी सरकार के लिए मजबूरी नहीं बल्कि प्रतिबद्धता है. उन्होंने कहा कि सरकार की नीतियां लोगों के हित और देश के विकास को ध्यान में रखकर

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబి క్లాక్ లో టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

కేరింత మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి టైం. చదువుకుంటూ చూస్ చేసుకోవాల్సిన కెరీర్ గురించి ఆలోచించే ఎస్ అంటే 16 ఇయర్స్ లో ఏకంగా తనకిష్టమైన ఒక ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హతను సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఓ యువ సంచలనం ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఎవరు ఏంటో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలుగు సినిమా చరిత్రను తనదైన శైలిలో స్టెప్పులు వేయించిన గ్యాంగ్ లీడర్ ఎలాంటి ఛాలెంజ్ నైనా స్వీకరించి విజేతగా నిలిచే మగ మహారాజు. అద్భుతమైన నటనతో మనందరి మనసును దోచుకున్న జగదేక వీరుడు చిరంజీవి. నటనలో ఇంద్రుడు.
2: డబ్బు లేక దరిద్రులయ్యేవాళ్ళని చూసి జాలిపడచ్చు గాని ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేం.
1: సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. మాటా పాట ఈ మంగళవారం ఉదయం 10:30 మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతిలో.
3: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇందాక చెప్పా కదా మీకు, 16 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఒక ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హతను సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఒక యువ సంచలనం ఇవాళ మన చైతన్య స్ఫూర్తి అని. ఎవరో తెలుసా? లక్ష్మణన్ మేయప్పన్. కేవలం 16 ఏళ్ల 141 రోజుల వయసులోనే చార్టర్డ్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ సాధించి ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైన మేల్ చార్టర్డ్ అకౌంటెంట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్లేస్ సంపాదించాడు. దుబాయ్ ఈ ఘనతకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. స్టేట్ ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రిప్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమదేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. అతి చిన్న వయసులో అంటే 16 ఇయర్స్ ఏజ్ లోనే చార్టర్డ్ అకౌంటెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన లక్ష్మణన్ మేయప్పన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫైనాన్స్ రంగంలో లక్ష్మణన్ మేయప్పన్ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. కోవిడ్-19 టైంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ దిశగా తన జర్నీ ప్రారంభించాడు లక్ష్మణన్. మీకు తెలుసా, లాక్డౌన్ టైంలో అవుట్ అకౌంటింగ్ కి సంబంధించిన బేసిక్స్ అన్ని వాళ్ళ అమ్మగారు నేర్పించారట. సో ఆ స్ఫూర్తితోనే 15 ఏళ్ల వయసులో ACCA కోర్సులో చేరి సంవత్సరంలోనే కంప్లీట్ చేశాడు. యాక్చువల్ గా ఈ కోర్సు చాలా టఫ్ అంటారు. ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ అన్ని అటెంప్ట్ చేయాలి, అసలు పాస్ అవడమే చాలా కష్టం అంటారు. సో అలాంటిది 1 ఇయర్లోనే కంప్లీట్ చేశాడు. ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. చెప్తాను మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి.

0: Yes. పెద్దేమ్మ వినించక్క ఇన్స్పిరేషనల్ డాన్సింగ్ నంబర్ వినేసం అనంత్ శ్రీరామ్ గారు రాసింది. యాక్చువల్ ఈ పాట వింటున్నప్పుడు లిరిక్స్ మ్యూజిక్ డాన్స్ పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది కదా, ఇలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి సమయం. మరి లక్ష్మణన్ మేయప్పన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటారు కదా సక్సెస్ ఈజ్ నాట్ ఏ గోల్ ఇట్స్ ఎ జర్నీ అని. అలాగే ఈ ఘనతతో ఆగిపోలేదు లక్ష్మణన్. ఏసీసీఏ తర్వాత ప్రతిష్టాత్మకమైన సీఎఫ్ఏ చార్టర్ ను కూడా సాధించాడు. ఫైనాన్స్ లో ఎంఎస్సీ చేస్తున్నాడు. అంతేకాదండో దుబాయ్లోని ప్రముఖ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్ గా కూడా పనిచేస్తున్నాడు. కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సో మనం అనుకున్నది అచీవ్ చేయడానికి అది పెద్ద ఏజ్ అయినా కావచ్చు, లేదంటే ఇలా చిన్న ఏజ్ అయినా కావచ్చు, అది ఎప్పుడు అడ్డం కాదని ప్రూవ్ చేస్తారు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు. సో సంకల్పం మంచిదై ఉండాలి, దానికి కట్టుబడి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేసే ఇలాంటి చైతన్య స్ఫూర్తులు ఎందరో ఉన్నారు మన సొసైటీలో. అండ్ ఇప్పుడు మీకోసం టైం అయితే 12:28 కావస్తుంది, అంటే కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. సో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన

0: నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్ను ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్దత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ది అనుకూల, అభివృద్ది అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఔర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలీ చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాలనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సీఐడి విచారణ సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య

ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమాపేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరీమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఎస్సీ 2026 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కాని ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్ లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాయజ్ లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ధ జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమాపేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడి త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్ లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బేబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక చక్కటి మెలోడీ వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

శ్రీనివాస మంగాపురం సినిమానించ సూపర్ సాంగ్ వినిసాం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎయిట్ ఫిట్ టైం. మన లైఫ్ స్టైల్ పర్టికులర్ గా ఫుడ్ హ్యాబిట్స్ ఎంత హెల్దీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే అనుకోండి. మరి ఒక బాదం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే విషయం తెలుసా మీకు? ఒకవేళ తెలిసినా అంతగా పట్టించుకోవట్లేదా, అంటే రోజు డైలీ కొంచెం కొన్ని బాదం తినట్లేదా? ఒక బాదం ఆరోగ్యానికి ఎంత మంచిదో నిపుణుల మాట చాలా ఇదిగా ఉంటుంది. సో బాదం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈట్ ఫిట్ లో. స్టే ట్యూన్డ్.

0: సినిమా చరిత్రను తనదైన శైలిలో స్టెప్పులు వేయించిన గ్యాంగ్ లీడర్. ఎలాంటి ఛాలెంజ్ నైనా స్వీకరించి విజేతగా నిలిచే మగ మహారాజు. అద్భుతమైన నటనతో మనందరి మనసును దోచుకున్న జగదేక వీరుడు చిరంజీవి. నటనలో ఇంద్రుడు
1: డబ్బు లేక దరిద్రులయ్యే వాళ్ళని చూసి జాలిపడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము.
0: సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. మాటా పాట ఈ మంగళవారం ఉదయం 10:30 మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతిలో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఎయిట్ ఫీట్ టైం. బాదం పళ్ళ ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. బాదం పప్పులు శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలను అందిస్తాయట. చేపలు, నాన్ వెజ్లలో దొరికే ప్రోటీన్ బాదంలో ఉంటాయట. అంటే నాన్ వెజ్ తినని వాళ్లకి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందించడానికి మంచి సోర్స్ బాదం అన్నమాట. మరి ఇంకా ఉన్న ఉపయోగాలు చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ డాన్సింగ్ నంబర్ ఆన్ ద వే.

ఎరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలే సీగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు చాలా సులభంగా లభిస్తాయట. నానబెట్టిన బాదంలోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయట. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచడానికి ఎంతో హెల్ప్ అవుతుందట కూడా. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బాదం తినడం వల్ల. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూ ఉండండి.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమదేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. బాదం ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆల్రెడీ మనకు అర్థమైపోయింది కదా, ఇంకా ఉన్నాయండి. వెయిట్ లాస్ కి బెస్ట్ ఆప్షన్ బాదం అంటున్నారు పోషకాహార నిపుణులు. బాదం పప్పులోని విటమిన్ ఇ చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందట. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి కణాలను రక్షించడంలో సహాయపడుతుందట కూడా. ఇక పోషకాలకు నిలయమైన బాదం పప్పులను స్మూతీలు, ఓట్స్, పెరుగు లేదా ఫ్రూట్ సలాడ్స్ తో కలుపుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అతి సర్వత్రా వర్జయ్యత్ అన్నట్టు పోషకాలు చాలా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినేయకూడదు కదా, హెల్దీ అని కూడా అనమాట. సో అపరిమితంగా కాకుండా మితంగా తీసుకోవడం శ్రేయస్కరం అంటారు నిపుణులు. పాటించాలిగా మరి, ఏమంటారు?

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది పబ్బతి జ్యోతి. వార్తల ముఖ్యాంశాలు. లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారు ఆసక్తి చూపించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా

ఖరారు చేసేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్ నెలలో హైదరాబాద్ ను సందర్శించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో పలు రంగాల అభివృద్ది వేగవంతం కానుంది. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్ట్, సైబర్ రౌండ్ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లో ఆయనతో పాటు టీడీఎస్ఐటీ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్ మాట్లాడారు. సైబర్ వివాదాల్లో 5 కోట్ల రూపాయలకు వరకు అడ్జుడికేటింగ్ అధికారుల ద్వారా ఆపై అప్పీళ్లను టీడీఎస్ఐటీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. నిపుణులతో కూడిన వ్యవస్థ ద్వారానే వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులు విద్యావేత్తలతో సీఎం విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ యువతతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని వారిని సీఎం ఆహ్వానించారు. అలాగే జీఎంఆర్ యుటిలిటా బౌల్ను పరిశీలించి రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న టీజీఐఆర్డీలో నిర్వహించిన వర్క్షాప్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటల నీటి కొరత రాకుండా భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుల సంరక్షణ, పంటల వైవిధ్యం, ఆయిల్ ఫామ్ సాగులను ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కరువును తట్టుకునేలా రైతాంగానికి తగిన అవగాహన, పశు సంరక్షణ చర్యలు అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత, నిష్పక్షపాతమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా జెన్జీ యువతకు వాస్తవిక సమగ్ర సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సంచలనాత్మకత కంటే నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్లోని 183 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పల్లెల అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని, నిధుల సాధనకు బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ టవర్ స్థలాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో సమావేశమయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ పైలట్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గ్లోబరేనా వివాదంలోనూ విద్యార్థుల భవిష్యత్తును కేటీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటూ ఇంజనీరింగ్ విద్య, ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తుందని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లతో పాటు అదనంగా నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్దిపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. 2026 సెప్టెంబర్ 5 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్టపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యలో వినూత్న మార్పులు తెచ్చిన వారిని 3 అంచెల పారదర్శక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ టి శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి నాణ్యమైన దర్యాప్తు, పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం పొందుతూ 100కు డైల్కు వేగంగా స్పందించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సీజీఎస్టీ అధికారులు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న పాన్ మసాలా పొగాకు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్థావరం నుంచి 40 ప్యాకింగ్ యంత్రాలు, 76 లక్షల రూపాయల విలువైన నిల్వలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 160 కోట్ల రూపాయల పన్ను ఎగవేతను గుర్తించి ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఖండిస్తోందని ఏబీవీపీ తెలిపింది. దశాబ్దాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా విడుదల చేసిన జీవో నంబర్ 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ విలేజ్ నెంబర్ 5లో జరుగుతున్న జూలన్ యాత్ర పండుగ 2026 భాగవత సప్తాహ్లో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు మరోసారి. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 108.8 ఎఫ్ఎం వివి క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. ఒక పాట విందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికీ ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం టైం. పండుగల సీజన్ స్టార్ట్ అయింది. అందులోనూ శ్రావణ మాసం, ఇళ్ళు షాపులు అన్ని కళకళలాడిపోతూ సందడిగా ఉంది కదా. ఎంతైనా డైలీ రొటీన్ లైఫ్లో పండుగలు తీసుకొచ్చే ఆనందం వేరప్పా. గుళ్ళకు వెళ్లడం, పూజలు, నోములు, కొత్త బట్టలు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, స్పిరిచువల్ స్ట్రెస్ బస్టర్స్ ఫెస్టివల్స్. అయినా సరే ప్రతిరోజు పండుగ మన వీబీ తోడుంటే నిజమే కదా. మరి నేను రెడీ, క్వశ్చన్స్.

సో మీరు రెడీనా మొబైల్స్ తో ఇక మొదలెడదామా షో టైమ్ ని? అడిగిస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా మన తెలుగు భాషలోని అందం గొప్పతనం ఏమిటంటే ఒకే రకంగా పలికే పదాలు కూడా డిఫరెంట్ అర్థాల్లో ఉంటాయి. అండ్ కొన్నైతే సేమ్ వర్డ్సే కానీ అర్థాలు మాత్రం చాలా ఉంటాయి. మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా నానర్థాలు అని, సో ఆ టైప్లో అనమాట. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కూడా అలాంటిదే. కొంచెం తేడా ఉంటుంది మాడ్యులేషన్, అండ్ డిఫరెంట్ అర్థం కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. ఈజీ క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. మరి క్వశ్చన్ వినండి. శ్రావణం శ్రవణం రెండింటికి తేడా ఏంటి? శ్రావణం శ్రవణం రెండింటికి తేడా ఏంటి ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని వెంటనే వాట్సాప్ లో 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఓ మెస్మరైజింగ్ సాంగ్, ఎంజాయ్ దిస్.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమ దేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరం చక్క మహారాజు సినిమా నుంచి ఒక చక్కటి పాట వినేశాం. నిజంగా ఎవర్ గ్రీన్ సాంగ్స్ కదా ఇలాంటివన్నీ కూడా. వింటుంటే ఆ టైంకి ఆ పాటను ఆస్వాదించడంతో పాటు, అంటే సాహిత్యం, సంగీతం, గానం వీటన్నిటితో పాటు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. సో ఆ టైంలో మనం టీవీలో చూసినా సరే, ఈవెన్ అమ్మానాలతో కలిసి చిన్నప్పుడు చూసిన సినిమాలు అయినా సరే, సో టైం మిషన్లు అలా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అలాంటి పాటలన్నీ మన వీధిలో వినిపిస్తూ ఉంటాయి, కాబట్టి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, శ్రావణం శ్రవణం రెండింటికి తేడా ఏంటి అని. చాలా మంది పంపించారు, అందరూ కూడా రైటర్సరే పంపించారు. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. సుందర్ కొంపల్లి నుంచి, భూధర్ పోచంపల్లి నుంచి, భోగ మార్కండేయ అనిత ఖైరతాబాద్ నుంచి, జయలక్ష్మి నాగోల్ నుంచి, నోమల రమేష్, నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, పెడన నుంచి అప్పలరాజు, బొమ్మదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి నుంచి, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్, విజయలక్ష్మి మోరిపల్లం నుంచి పంతాడు శ్రీనివాసరావు, కుక్కడపల్లి నుంచి శేషు, నెమ్మాని నుంచి వెంకటేశం లత, పోచారం నుంచి లత, కిస్మత్పూర్ నుంచి పద్మావతి, తోట సంతోష్, పోతంగల్ నుంచి అండ్ వీక్లీ బజార్ నుంచి మురిహరి, యశోద, జానకి, జమ్మికుంట నుంచి మౌనిక, సుశాంత్, నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి, రాజ్కుమార్ అండ్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న, సావిత్రి నిర్మల్ జిల్లా నుంచి మహమ్మద్ జైన్ ఇద్దరు ఉమ్మడి నుంచి, నిజామాబాద్ గుమస్తా కాలేజీ నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య అండ్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శుభప్రదం. శ్రావణం అంటే శుభప్రదం, శ్రవణం అంటే వినడం అని వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం నక్షత్రం కూడా, అది కూడా పంపించారనమాట. సో అలా పంపించిన వాళ్ళ ఆన్సర్ కూడా కన్సిడర్ చేశాను. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. చిన్న చిన్న జస్ట్ దీర్ఘము, ఒక మాడ్యులేషన్ డిఫరెన్స్, కానీ ఎంత అర్థం డిఫరెన్స్ ఉందో చూడండి. అది మన తెలుగు భాషలోని గొప్పతనం. అందుకే చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఇంకో పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి.

షో టైమ్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. జోడీ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేసాం. నిజంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఈ జోడీలో కాంబినేషన్ లో, అసలు ఈ జోడీ అంటే కాంబినేషన్ కదా, ఎన్ని పాటలు కదా, అద్భుతమైన పాటలు, ఆణిమిత్తే అలాంటి పాటలు మన తెలుగు వాళ్ళకి ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు, సంపద అని చెప్పొచ్చు. వినే కొద్ది వినాలనిపిస్తుంది, అవి వింటే మనసుతో పాటు ఆనందం ఉప్పొంగిపోతుంది. సో నివేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇక మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ కి టైం అయింది, అడిగేస్తున్నాను. ప్రముఖ దివంగత సినీ నటి షౌకర్ జానకి గారు ఎన్ని చిత్రాల్లో నటించారు? మరోసారి వినండి, ప్రముఖ దివంగత సినీ నటి షౌకర్ జానకి గారు ఎన్ని చిత్రాలు నటించారు? యాక్చువల్ గా మనకి షౌకర్ జానకి గారు అంటేనే ఎన్నో చక్కటి పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. అండ్ ఒక కంగుమనే కంఠస్వరం కూడా, తెలుగుని ఎంత అద్భుతంగా మాట్లాడతారో అంతే స్టైలిష్ గా ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఎనీవేస్ మరి క్వశ్చన్ చెప్పేశాను కదా, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్,

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికీ ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి సూపర్ సాంగ్స్ వింటున్నాం. అండ్ ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ దివంగత సినీ నటి షావుకారి జానకి గారు ఎన్ని చిత్రాలు నటించారు అని. సో ఒక మనకి హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటి చక్కటి ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ల మీద ఉండే అభిమానాన్ని మన శ్రోతలు ఇలా చాటుకుంటూ ఉంటారనమాట. మనం వాళ్ళకి సంబంధించి ఏది అడిగినా సరే అలా ఆన్సర్లు టక్క టక్క టక్కటక్క వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే వచ్చినాయి. మరి చదివేస్తున్నాను. రంగ హైదరాబాద్ నుంచి గుమస్తా కాలనీ, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి దివాకర్, పీర్రాజు కూడా నుంచి శ్రీనివాస్, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ హైదరాబాద్ నుంచి, ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, పడన నుంచి అప్పలరాజు, అంకుషాపురం నుంచి డోనాల సుదర్శన్, దమ్మోజీ వెంకటాచారి, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రాధ ఆర్మూర్ నుంచి, బాలకృష్ణ నర్సపేట నుంచి, నమ్మారి నుంచి వెంకటేశం, లత అండ్ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి.

నుంచి కూకట్పల్లి నుంచి శేషు, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కనకరావు పెడన నుంచి, ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, జక్రన్పల్లి నుంచి అరుణా రాజేందర్, జిబ్లిక్పల్లి నుంచి చక్రపాణి చందన, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, షేర్ బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ తెలుగు తమిళ కన్నడ భాషలలో దాదాపు 400 సినిమాలు నటించారు షౌకర్ జానిక్ గారు. అందరూ కూడా ఇదే ఆన్సర్ పంపించారు. ఎన్ని పాత్రలు, ఎన్ని చక్కటి సినిమాలు కదా. సో వాళ్ళు మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా అలాంటి సినిమాల రూపంలో, అలాంటి పాత్ర రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు, గుర్తొస్తూనే ఉంటారు. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు, షావుకర్ జానిక్ గారు సినిమాలలో సినీరంగ ప్రవేశం చేసే ముందు రేడియో ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారట. సో ఆ తర్వాత ఎంత చక్కటి నటిగా ఎలా సినిమాల్లో ఎదిగారో చెప్పక్కర్లేదు, ఈ సినిమాల నంబరే చెప్తోంది కదా. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సరే చక్క మంచి మంచి పాటలు వినేస్తున్నారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా టైం ఏంది కదా, అఫ్ కోర్స్ లాస్ట్ క్వశ్చన్ కూడా అనుకోండి అడిగేస్తున్నాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. యాక్చువల్గా మనకి లారీలు వెనుక చూసినప్పుడు ఓకే అని ఉంటుంది, లేదంటే హార్న్ ప్లీజ్ అని ఉంటుంది కదా. ఇక్కడ ఓకే అన్నదానికి ఏంటర్థం, దానికి ఒక అబ్రివేషన్ ఉందన్నమాట, చాలా హిస్టరీ కూడా ఉంది. చూద్దాం ఆన్సర్ అసలు అబ్రివేషన్ ఎంతమంది చెప్తారు. లారీల వెనుకల రాసిన ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి ఆలోచించండి. ఆన్సర్ అయితే వెంటనే వాట్సాప్ 0402324 0852. అంటే ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి అల్లరి పీరియడ్ సినిమా నుంచి ఒక మంచి మెలడీ వినేసాం. నిజంగా ఈ పాటను ఇష్టపడిన వాళ్ళంటే ఎవరో ఉండరేమో, అంత బాగుంటుంది ఎంఎం కిరణ్ గారి మ్యూజిక్ అండ్ రాఘవేంద్ర రావు గారి పిక్చరైజేషన్. ఎనీవేస్, మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, లారీల వెనకాల ఓకే అని రాసి ఉంటుంది అండ్ హార్న్ ప్లీజ్ అని కూడా రాసి ఉంటుంది. ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే ఈ ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి అని. చాలా మంది పంపించారు కానీ వాళ్ళు అనుకున్న విషయమే చెప్పారనమాట. అంటే హార్న్ కొడతాం సైడ్ ఇవ్వండనో, లేకపోతే సైడ్ ఇచ్చేస్తున్నాం వెళ్ళండనో, ఇలాంటి అర్థాలు ఉంటాయని కూడా చెప్పారు. అఫ్ కోర్స్ అది కూడా నిజమే, కానీ నేను అడిగింది ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి అని. మరి రైటర్స్ పంపించారు ఎంతమంది అంటే నలుగురు మాత్రమే. జయలక్ష్మి హైదరాబాద్ నుంచి, చంద్రశేఖర్ బాగలింగంపల్లి నుంచి, పెడానే నుంచి అప్పలరాజు, చింత శ్రీనివాస్ షాపలి నుంచి. సో వీళ్ళు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఆన్ కిరోసిన్ అని అర్థం. ఓకే అంటే రెండో ప్రపంచ యుద్ధ టైం సమయంలో డీజిల్ కొరత ఎక్కువగా ఉండేదట. సో అందుకని వెహికల్స్ ని కిరోసిన్ తో నడిపేవాళ్ళట. మరి కిరోసిన్ తో నడుపుతున్నప్పుడు ఏదైనా వెహికల్ ఫాస్ట్ గా వచ్చేసి ఏదైనా కొంచెం ఇదొచ్చేస్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అనేసి లారీ మీద వెనకాల ఓకే అని రాసేవాళ్ళంట. సో అది ఒక వార్నింగ్ లాగా అనమాట, ఆన్ కిరోసిన్ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని. ఇంకొక స్టోరీ కూడా ఎలా ఉంటుందంటే హార్న్ ప్లీజ్ అంటే అప్పుడు సింగిల్ వేనే ఉండేవి ఎక్కువగా కూడా. సో వెనకాల వాళ్ళు ఓవర్టేక్ చేయాలంటే ముందున్న వెహికల్ కంపల్సరీగా వెళ్ళు అని చెప్పి సిగ్నల్ ఇవ్వాలి అలా అనమాట. మీరు హార్న్ కొట్టండి, నేను ప్లీజ్ వెళ్ళండి అని చెప్తానని అర్థం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక ప్రముఖ సభ్యుల సంస్థ ఆ పేరు మీద క్రియేట్ చేసి లారీల మీద పబ్లిసిటీ కోసం రాసేదట. సో ఆ తర్వాత సభ్యుల సంస్థ కనుమరుగైపోయినా కూడా ఈ ఓకే అనేది మాత్రం మనకి లారీల్లో కనిపిస్తూనే ఉంటుంది ఇప్పటికి కూడా. సో అంత హిస్టరీ ఉంది ఈ ఓకే అనే పదానికి. ఎనివేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన ఈ నలుగురికి కంగ్రాచులేషన్స్. మరి సమయం 2 గంటలు కావస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తి సిలేటైం. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా అస్మిత ముందు జూడో ప్లేయర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించలేదు, ముందుగా రన్నింగ్ ఎంచుకుంది. కానీ కోచ్ సలహాతో జూడో క్రీడను కెరీర్ గా తీసుకుంది. స్కూల్ గేమ్స్, ఖేలో ఇండియా సర్క్యూట్స్ లో సత్తా చాటి భోపాల్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ దృష్టిలో పడటంతో ప్లేయర్ గా తన లైఫ్ మారిపోయింది. అక్కడి కోచ్ల ట్రైనింగ్ లో ఆరితేరిన జూడో క్రీడాకారుడిగా మారింది అస్మిత. ఇక ఆ తర్వాత ఏమైంది తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి టైం. మరి జూడో క్రీడాకారిణి అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భోపాల్ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ దృష్టిలో పడటంతో తన కెరీరే మారిపోయింది. అక్కడ కోచ్ల ట్రైనింగ్ లో ఆరితేరిన జూడో క్రీడాకారిణిగా మారింది అస్మిత. ఇక భారతదేశానికి చెందిన జూడో ప్లేయర్ అవతార్ సింగ్, జపనీస్ క్రీడాకారిణి ఊటా ఏబ్లను రోల్ మోడల్స్ గా భావించే అస్మిత 2022లో థాయిలాండ్ లో జరిగిన ఏషియన్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలిచింది. త్రిపుర నుంచి అంతర్జాతీయ పతకం సాధించిన తొలి జుడోకోగా ఘనత అందుకుంది అస్మిత. మరి తన ఇన్స్పైరింగ్ జర్నీ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మాస్టర్ ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికీ ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే గ్రేస్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ ఎవరికి అంత త్వరగా రాదు. మధ్యలో దారిలోనే ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు, వాటన్నిటిని అధిగమిస్తేనే విజయం వరిస్తుందేమో అనే విషయం మరోసారి ప్రూవ్ అయిందేమో అనిపిస్తుంది. అస్మిత జర్నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు, కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో గాయాలతో ఇబ్బంది పడింది. నాన్న దగ్గర నుండి ఢిల్లీకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి త్వరలో నువ్వు మళ్లీ ఆటలోకి అడుగు పెడతావు అని ప్రోత్సహించాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి ఆటలోకి అడుగు పెట్టానంటే అందుకు తండ్రి ఇచ్చిన ధైర్యం, సపోర్టే కారణమంటుంది అస్మిత. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గాయాల బారిన పడ్డ తండ్రి ఇచ్చిన ధైర్యంతో సపోర్ట్తో కోలుకుని తిరిగి ఆటలోకి అడుగుపెట్టింది. కానీ పరిస్థితులు రోజులు ఒకేలా ఉండవు కదా, అన్ని మనకు అనుకూలంగా ఉండి మనం అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఏముంటుంది చెప్పండి. అస్మిత కెరీర్ కు వ్యక్తిగత జీవితానికి అడుగడుగున అండగా నిలిచిన తండ్రి గత సంవత్సరం కనుమోయడంతో ఎంతో కృంగిపోయింది. ఇక మళ్లీ ఆటలకు వెళ్లనేమో అనిపిస్తున్న టైంలో తల్లి ధైర్యం చెప్పింది. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే మీ నాన్న కన్న కలలన్నీ ఆవిరైపోతాయి, మళ్లీ నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని ప్రోత్సహించడంతో తండ్రి దూరమైన బాధను దిగమింగి 10 రోజులకే, అంటే తండ్రి చనిపోయిన 10 రోజులకే జూడో మ్యాట్ మీద మళ్లీ అడుగుపెట్టింది అస్మిత. ఆ తర్వాత ఏమైంది చెప్తాను, స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జూడో క్రీడాకారిణి అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తండ్రి చనిపోయాడు, ఆయన చనిపోయిన అప్పుడు ఇంకా ఆటను ఆడలేమో, క్రీడల నుంచి బయటకు వచ్చేస్తానేమో అని అనిపించే పరిస్థితుల్లో తండ్రి ప్రోత్సాహంతో తిరిగి, అంటే తండ్రి చనిపోయిన 10 రోజులకే జూడో మ్యాట్ మీద అడుగుపెట్టింది. కామన్వెల్త్ క్రీడల కోసం సాధన చేసింది. రాత్రి బౌలో శిక్షణ తీసుకున్నా గ్లాస్గోలో అడుగుపెట్టాక నెర్వస్గా అనిపించింది. కానీ ప్రత్యర్థిని గెలవాలి, పథకం సాధించాలి అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన అస్మిత అనుకున్నది సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ జూడో క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. తన లాంటి ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇది జూడో క్రీడాకారిణి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ. సో ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే అమ్మాయిలు ఏదైనా సాధించగలరు అని మరోసారి నిరూపించింది అస్మిత. సో పేరెంట్స్, మరి వీళ్లలో కూడా మీ అమ్మాయిలకి ఇలాంటి సపోర్ట్ ఇస్తే, వాళ్ళు అనుకున్న రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తే ఇలాంటి అస్మితలుగా మారతారేమో ఆలోచించండి. అండ్ మరి టైం కూడా 2 గంటల 56 నిమిషాలు దాటింది, అంటే లక్ష్మి సైన్ అప్ చేసే టైం వచ్చేసింది. కాకపోతే మీకు మంచి పాట వినిపిస్తాను. ఇక హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. స్టే ట్యూన్.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി
1: ആകാശവാണി ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గుట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సొంత ప్రసారాలు ఉంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ ల్యావ్ యాప్పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. అట్లనే 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెండ్లి కథని, స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల కథ ఇంటారు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട മാട ചെപ്പുൻറി പാട്ട ഇനുൻറി സരദാ സിനിമാ ഗീതല കാര്യക്രമം శ్రోతలు, రోజంతా పనులతో బిజీగా గడిపిన తర్వాత ఇప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చునే సమయం దొరుకుతుంది. మీ అలసటను కొంచెం దూరం చేసి మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ఎల్టి మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఈ మధురమైన సాయంత్రాన్ని మన మాటలతో పాటలతో మరింత అందంగా కొనసాగిద్దాం. మరింకెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమానికి ఫోన్ చేయుండ్రి. ఫోన్ నంబర్ 08732 కోడును జత చేసి 295081, ఇంకో నంబర్ 23008కి ఫోన్ చేయొచ్చు. అంతేకాదు, ఉత్తరం ద్వారా కూడా పాటని కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, 504001, ఇది పిన్కోడ్ నంబర్. కొన్ని పాటలు చెవులకు మాత్రమే కాదు మనసుకు కూడా ఎంతో హాయిని కలిగిస్తాయి. అలాంటి మధురమైన పాటల్లో ఒకటి సుందరమో సుమధురమో అంటూ సాగే అమావాస్య చంద్రుడు చిత్రం నుండి ఈ గీతాన్ని ఇప్పుడు విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండి కార్యక్రమంలో నా చిన్న పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు నిజామాబాద్ నుంచి న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్. వీళ్ళు పండుగ చిత్రం నుండి ముద్దబంతులు అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరి వినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001 ఇది పిన్కోడ్ నంబర్.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుడి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: మేడం, శుభ సాయంత్రం. మేడం
0: శుభ సాయంత్రం మీకు కూడా. రాజు అన్నారు మహాలక్ష్మివాడ నుంచి.
1: రాజు మహాలక్ష్మివాడ 40 అడుగుల విగ్రహం వెనుకన మా ఇల్లు మేడం.
0: సరే, ఏ విగ్రహము?
1: గుళ్ళే ఉంటాయి, పుచ్చమ్మ గుడి, మహాలక్ష్మి గుడి, హనుమాన్ టెంపుల్.
0: 45 అడుగులది ఏ విగ్రహము?
1: హనుమంతుని విగ్రహం.
0: హనుమంతుని విగ్రహం. సరే రాజు, మరి ఓకే, మరి ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: ఫోన్ చేయడానికి కారణం మేడం, ఈరోజు మన ఎఫ్ఐ మీట్ ఉన్న శ్రోతలందరికి, యావత్ 4 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శ్రోతలు వింటున్న శ్రోతలందరికీ, అలాగే మా అన్నయ్య చిరంజీవి బర్త్డే ఈరోజు, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లా వేల పాటలు 100 పాటలున్నాయి కానీ అందులో నుంచి ఈరోజు సెలెక్టివ్ అంటే ఒక ఠాగూర్ నుంచి కొడితే కొట్టాలి లేదా 6 కొట్టాలి అనే పాట, అలాగే మీ రేడియేషన్ శుభాకాంక్షలు తెలుపుతూ పాట డెడికేట్ చేస్తున్నాం మేడం.
0: తప్పకుండా, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేయండి. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడును జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ పాటైనుండ్రీ కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడును జత చేసి ఫోన్ చేయండి. ఇప్పుడు విందాం చెన్నై లవ్ స్టోరీ చిత్రం నుండి ఈ పాటని.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. మీరు వింటున్న ఈ పాట సీతారామం చిత్రంలోనిది.

ఈ అల్టీ మాట చెప్పుండ్రి పాట ఇనుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొజ్జమట్టు 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోలు రాత్రి 7:45 ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినుండ్రి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కథిందాం పిల్లల కోసం. పాతకాలంలో రాత్రివేళలో అందరూ ఒకచోట చేరి పెద్దవాళ్లు చెప్పే కథలను ఎంతో ఆసక్తిగా వినేటోళ్ళు. ఆ కథల్లో వినోదమే కాదు, జీవితానికి ఉపయోగపడే మంచి విషయాలు ఎన్నో ఉండేవి. అలాంటి కథలు ఇప్పుడు లేవని మీరేం ఫికర్ కాకుండ్రి. మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 కథలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగా ఎలా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి, ఎలుక పిల్ల పెళ్లి కథ ఇంటారు, స్నేహితులు కథల సంపుటి నుండి, నెమలి కోకిల కథ ఇంటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కథిందాం కార్యక్రమాన్ని. కథిందాం కార్యక్రమంలో ముందుగల్ల విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి, ఎలుక పిల్ల పిన్లి కథ ఇంటారు. రచన చంద్రప్రతాప్ కాంతేటి, చెప్తున్నది ఈ వరలక్ష్మి.
4: ఒక చెట్టు కింద తొర్రలో ఒక ఎలుకుంటుండే. దానికి ఒక మంచి అందమైన కూతురుంటుండే. తన కూతురికి ప్రపంచంలోనే మస్తు బలవంతుడైన వ్యక్తిని తీసుకొచ్చి భర్తగా చేయాలని అనుకుంటుంది ఆ ఎలుక. అనుకున్నదే తడువు, బ్రహ్మలోకానికి పోతుంది. బ్రహ్మగారు, ప్రపంచాన్నే సృష్టించిన వ్యక్తి మీరు, మీకంటే అతిశక్తివంతుడైన అల్లుడు నాకేడ దొరుకుతాడు. దయచేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకోన్రి అని కోరుతుంది బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మదేవుడు ఆలోచించి, పిచ్చిదానా, నేను శక్తివంతుణ్ణి ఎలాగవుతాను? నేను కూర్చున్న పద్మం విష్ణుమూర్తి నాభి నుంచి మొలిసింది. నన్ను భరిస్తున్నది ఆయనే. అందుకు ఆయనే నీకు సరైన అల్లుడు అంటాడు. అవును గదా అనుకుని ఎలుక వెంటనే వైకుంఠానికి వస్తుంది. వైకుంఠానికి వచ్చి విష్ణుదేవుడితో, విష్ణుదేవా, నీ అంత బలవంతుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేడు. నేను నీలాంటి అబ్బాయినే నాకు అల్లునిగా చేసుకోవాలనుకుంటున్నా. నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడుగుతుంది. ఆయన నవ్వుతూ, బ్రహ్మను మోస్తున్నది నేనే, కాని నేను పడుకుంటే నన్ను మోస్తున్నది ఆదిశేషుడు. అది గమనించు, నీకు తగిన అల్లుడు ఆదిశేషుడే అనంటాడు. నిజమే సుమి అనుకుని ఎలుక ఆదిశేషుడనే పాముని కలిసి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అంతా విన్న ఆదిశేషుడు, నేను శక్తివంతుడిని కానమ్మా, గరుత్మంతుణ్ణి చూస్తే నాకు వణుకు, ఆయనే బలశాలి అనంటది. గరుత్మంతుడి దగ్గరికి వెళ్తుంది ఎలుక. కథ అంతా మళ్ళీ వినిపిస్తుంది గరుత్మంతుడికి. పిచ్చి ఎలుకమ్మ, సాక్షాత్తు పరమేశ్వరుడినే మోసే నందీశ్వరుడే నీకు తగిన అల్లుడు అంటాడు గరుత్మంతుడు. అవును గదా అనుకొని మళ్ళా ఎలుక కైలాసం వెళ్ళి నందిని కలుస్తుంది. నాకు శక్త్యా, నా మొహం వాయుదేవుడు గట్టిగా వీస్తే కైలాసం కింది దానికెళ్ళి పడతా. నీకు సరైన అల్లుడు వాయుదేవుడే అంటాడు నంది. మళ్ళా ఎలుక వాయుదేవుణ్ణి పోయి కలుస్తుంది. వాయుదేవుడికి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నిజమే, నా ధాటికి ఏవీ ఆగవు, కానీ ఆ కైలాస పర్వతాన్ని చూడు, అంగుళం కూడా కదిలించలేకపోతున్నాను అనుకుంటూ వాయుదేవుడు బాధపడతాడు. ఎలుక కైలాస పర్వతాన్ని కలిసి ప్రపంచంలా మస్తు బలవంతుడివి, శక్తిశాలివి నువ్వే అని నాకు అర్థమైంది, నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటది పర్వతంతోని. అప్పుడు కైలాస పర్వతం, శక్తిశాలినా నా బోంద, చెప్పుకుంటే సిగ్గుచేటు, లోపల మీసుంటి ఎలుకల సంతతి బొరియలతోని తవ్వి తవ్వి నా ఒళ్ళంతా గుల్లయ్యేస్తున్నాయి, అవే నాకంటే నిజమైన శక్తిశాలులు, అందుకే ఓ చక్కని ఎలుకను చూసి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయి అని తనకి హితోపదేశం చేస్తాడు హిమవంతుడు. దాంతో నా ఎలుక, అయ్యో గిదంతా తిరిగిన గిలందరికంటే మా వంశమే గొప్పదా, ఏ గిన్నెలకెళ్ళే మరి చక్కని ఎలుకను చూసి నా పిల్లకు లగ్నం చేసిస్తా అని అనుకొని ఆ నిజాన్ని గ్రహించి దాని కూతురుకు మంచి ఎలుకను చూసి లగ్నం చేసిస్తుంది.
0: ఇంతవరకు చంద్రప్రతాప్ కాంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ ఇన్నారు. కథ వినిపించిండ్రు ఈ వరలక్ష్మి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు, మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు, మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కథిందాం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల కథని. రచన కన్నెగంటి అనసూయ. కథ వినిపిస్తారు జీ జ్యోతి.
5: మాంచాల రాజ్యంలా రామపురం అనే ఊరున్నది. ఆ ఊరు పచ్చటి పంట పొలాలతోటి అరుదైన పండ్లకు పూవులకు మస్తు పేరుగాంచింది. దాంతోటి ప్రతిరోజు ఆ ఊరు ఇనసంపైన కోకిల కూకురాగాలతోటి రంగురంగుల సీతాకోక చిలుకలతోటి ఆహ్లాదంగా ఉండేది. పగటిపూటంతా పూల పండ్ల తోటలల్లా మస్తు కష్టపడి పనిచేసి అలసిపోయి నిద్రపోయిన ఆ ఊరోళ్లను పొద్దుగాలనే కోకిలలు వాటి చక్కనైన కూకూరాగాలతోటి మేల్కొల్పేటి. ఓ పక్కన పూలవాసన, ఎటుజూసినా పచ్చదనం, షెవులకింపైన కోకిల రాగాలతోటి ఆ ఊరి ప్రజలు అలసట మర్షి మరింత కష్టపడేటోళ్ళు. అయితే అంత చక్కటి ఆ ఊరి వాతావరణం నచ్చి ఎక్కడ్నుంచో కొన్ని నెమళ్ళు ఆ ఊళ్ళో కచి చేరినాయి. గట్ల చేరిన కొన్నొద్దులకే ఆ ఊరోళ్ల మనసులల్లా కోకిలలకున్న స్థానాన్ని గమనించినాయి. అయితే అది గమనించిన ఒక పిల్లనెమలి ఇంకో నెమలితో అంటది కదా, మనం పురివిప్పి నాట్యం చేస్తే తప్ప ప్రజల దృష్టికి పోలేం, అట్లా నాట్యం చేయాలనంటే మనం ఊరి వీధులల్లా తిరగాల, తిరిగితేనే ఈ ఊరోళ్ళందరూ మన నాట్యాన్ని చూస్తారు కదా. అది విన్న తోటి నెమలి, ఆవ్ నువ్వన్నది నిజమే, కోకిల ఎక్కడ ఉందోనన్న విషయాన్నే పట్టించుకోకుండా దాని పాట వింటూ మురిసిపోతున్నారు ప్రజలు. మరి మనం మన నాట్యంతోనే కాక పాట కూడా వాడి అలా మనసులకి కళ్ళకి హాయిని కలిగించొచ్చు. నీ అభిప్రాయమే నా అభిప్రాయము అని అన్నది ఇంకో నెమలి. అయితే ఇలా మాటల్ని కుసింత దూరంలో ఉండి వింటున్న ముసలి నెమలి, గట్ల జేసుడు ఎంత మాత్రమూ మంచిది కాదు అని ఆటిని వారించింది. ముసలి నెమలి మాటను ఎంత మాత్రమూ ఖాతరు చెయ్యని పిల్లనెమళ్ళు ఒక పొద్దుగల పూట ఇళ్ల మీదికెళ్లే ఇంటి పై కప్పుల నుంచి ఊళ్ళకచ్చి పురివిప్పి నాట్యం చేసుడు షురూ చేసినాయి. అయితే గదే సమయంకు కోకిల కూకూరాగాలతో నిద్రలేసిన ఊరోళ్ళందరూ పని హడావిడిలా నెమలులో చేస్తున్నటువంటి నాట్యాన్ని వాటించుకోలేదు. అంతేకాదు ఆ ఊరి రోడ్ల మీద నడుస్తున్న నెమళ్లను చూసి నెమలి మాంసం మస్తు రంజుగా ఉంటుందని అనుకుని ఆ ఊర్లోని వీధి కుక్కల నోట్లో నీళ్లు ఊరుతూ నెమళ్ళు పట్టుకోతందుకు ఆ నెమళ్ళెంటూ ఉరికినాయి. దాంతోటి భయపడిపోయినగ్గ నెమళ్ళు, ప్రజల మనస్సులో స్థానం మాట దేవుడెరుగు, ప్రాణాలతో మిగిలితే గంతేజాలు అని ఉరుక్కుంటా మళ్ళీ ఇళ్ల మీదకు షెట్ల మీదకు ఎగిరిపోయి బ్రతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాల్ని రక్షించుకున్నాయి. కాని కోకిలలను మించిన ప్రజల దృష్టిని ఆకర్షించాలననే వాటి ఆశ మాత్రం పోలే. కొంచెం భయం తగ్గినాక మళ్ళీ ఆలోచనలు చేసినాయి. గిది కాదు పని అని అనుకున్న నెమళ్ళు, ఎట్లయినా ప్రజలు తమని కూడా కోకిల లెక్కనే ఆదరించాలనని, తమ వల్ల ఆళ్ళు కూడా మస్తు సంతోషం పొందాలని భావించి మరొక ఆలోచన చేసినాయి. గా ఆలోచనల్లో భాగంగా అవి కూడా కోయిల లెక్కనే పాటలు వాడాలని అనుకున్నాయి. ఇక మిగతా నెమళ్ళతోటి అంటాయి కదా, మనం కూడా కోకిల లెక్కనే పొద్దుగాలనే లేచి మనకు వచ్చిన రాగంలో మనం వాడదాం అనేసరికి సరే అంటే సరే అన్నాయి మిగతా నెమళ్ళన్నీ కూడా. కానీ ముసలి నెమలి, అది మన బాధ్యత కాదు, వద్దు, ప్రత్యేకత ఆటిదే, ఓళ్ళ గుర్తింపాళ్ళదే, ఒకరికొకరు పోటీ ఎప్పుడూ కానే కాదు, నాట్యానికి గంతే స్థానం కాబట్టి పోటీలకు పోయి మన ప్రతిష్టను దిగదాచుకోవద్దు అని అన్నది. గంతేకాదు దేవతల సేనాధిపతి అయిన సాక్షి కూడా మనకు స్పష్టమైన స్థానమున్నది. గంతటి ప్రసిద్ధులమైన మనం మళ్ళీ ప్రత్యేకత కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదా అని అడిగింది. లేదు లేదు అని అంటూ ముక్తకంఠంతో అరిచినాయి నెమళ్ళన్నీ. అనుభవంతో చెప్తున్నాను ఇనుండ్రి, గందుకే అన్నారు పెద్దల మాట సద్దిమూట అని. ముసల్ నెమలి అనంగనే జ్ఞానోదయమైన నెమళ్ళు సిగ్గుతోటి తలంచుకున్నాయి.
0: ఇంతవరకు కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల కథ ఇన్నారు. కథ వినిపించిండ్రు జి జ్యోతి. శ్రోతలు ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు కథల్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు పొజ్జామట్టు 5:30 సంబురం కార్యక్రమంలో జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు.

0: ആകാശവാണി ആദിലാബാദ് മന്ദാപായം 2 FM മനസ്സു നീണ്ട യുവവാണി യുവജനുല കാര്യക്രമം വിവിധ രംഗാల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలను అందుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్న యువతి యువకుల అనుభవాలను ముచ్చట్ల రూపంలో పంచుకునే కార్యక్రమమే యువవాణి. యువవాణి కార్యక్రమంలో ఇయ్యల విందం మాదాపూర్ గ్రామానికి చెందిన కోట్నాక రాముతో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల.
1: హలో, నీ పేరేంటి?
2: నా పేరు కోట్నాక రామ్.
1: కోట్నాక రామ్, రామ్, మరి చదువుకోలేదా?
2: చదువుకున్నా.
1: ఎంతవరకు చదువుకున్నావు?
2: ఇంటర్, సెకండ్ ఇయర్.
1: మరి ఇంటర్, సెకండ్ ఇయర్ చదువుకొని గోర్లు కాస్తున్నావు?
2: ఇంటి కాడ పరిస్థితులు మంచిగా లేక నాన్నకు మంచిగా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ గోర్లు మేపుతారు ఖచ్చితంగా.
1: మరి ఎన్ని సంవత్సరాల నుండి గోర్లు కాస్తున్నావు?
2: నేను ఇప్పటికి 4 సంవత్సరాలు అయినా.
1: ఏమి అనిపిస్తుంది నీకు గొర్రెలు కాస్తే? అసలు ఏం అంటే ఆదాయం వచ్చినట్టు అనిపిస్తుందా నీకు? అసలు
2: ఆదాయం అంటే అట్లనే ఇంటి ఖర్చుల కొరకు వెళ్తాయి ఆదాయం.
1: అంతేనా?
2: అంతే.
1: ఇంటి ఖర్చులు. మరి పెళ్ళైందా నీకు?
2: కాలేము.
1: కాలేదా? ఇంకా మరి ఇంకా మంచి పనులు చేయాలి, కొంచెం ఎక్కువ ఉపాధి వచ్చేది, జీతం ఎక్కువ వచ్చే పని చేయాలని ఆలోచన లేదా?
2: ఉన్నది.
1: మరి గొర్రెలు కాయాలని ఎందుకు అనిపించింది నీకు?
2: అంటే నేను కొద్దిగా
1: వ్యవసాయం లేదా?
2: వ్యవసాయం ఉన్నది మ్యామ్, కాకపోతే మేము వీళ్ళ కొద్దిగా అప్పు ఉన్నాం ఇచ్చేది. ఈ అప్పుని తీర్చేసి మళ్ళా వేరే స్టేజ్ కి వెళ్ళ దాని కొరకు వీళ్ళ దగ్గర ఉన్నాయి.
1: ఎంత వస్తుంది నీకు ఇట్లా ఆదాయం? మరి అప్పు తీర్చేంత ఆదాయం వస్తుందా నీకు? మరి
2: ఎంతైనా సంవత్సరానికి 90,000 దాకా ఇస్తుంది తిండి పెట్టి.
1: ఎవరు?
2: గొర్రెల సేట్.
1: ఇది ఎవరి గొర్రెలు ఇవి?
2: ఇవి
1: మనవి
2: కావాలి. మనము
1: ఎంత ఇస్తాడు నీకు సంవత్సరానికి?
2: సంవత్సరానికి 90,000 ఇస్తాడు.
1: మరి అప్పు ఎంత ఉంది నీకు?
2: నాకు అప్పు ఇప్పటికి దగ్గర దగ్గర అన్ని అప్పులు అయిపోయినట్టే. నేను పోయిన సంవత్సరము మా అక్క పెళ్లి చేసిన అప్పు ఉండే, ఆ అప్పు కొరకు ఈయోడు జీతం ఉండే పరిస్థితి వచ్చిన
1: వచ్చింది నీకు.
2: ఇయటికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది.
1: అరే బాబా,
2: అప్పు పూర్తి చేసేసిన ఈ వచ్చే సంవత్సరం ఇక బయట సిటీకి వెళ్తానని చూస్తున్నా.
1: ఏం పని చేయాలనుకుంటున్నావు?
2: బయటక ఏదైనా వర్క్ చేరుకోవాలని అనుకుంటున్నా.
1: ఎట్లాంటి అంటే ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నావా? ఏం
2: చేయాలనుకుంటున్నా? అనే కొద్దిగా వ్యాపారం అసలుంటే.
1: రోజు పొద్దున ఎన్నింటికి వస్తావు ఇక్కడికి గొల్లు గాయడానికి?
2: మేము ఇటే ఉంటాం మేము ఇళ్ళ ఊర్లోనే. మా ఇంటికి వెళ్ళనే ఇటే ఉండు.
1: ఏడ
2: ఉంటాం?
1: ఇదే ఊరు
2: మాది, మాదాపూర్.
1: మాదాపూర్ ఇక్కడ నుండి ఎక్కడ?
2: ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరం ఉంటది.
1: గొర్రెలు కాయడానికే ఇక్కడ ఉంటున్నాం అప్పు తీర్చడానికి.
2: అంతే.
1: అమ్మ నాన్న ఏం చేస్తుంటారు వాళ్ళు? మరి
2: అమ్మ నాన్న ఏం లేదు మేము ఇంటికానే. నాన్నకు హెల్త్ మంచిగా లేదు.
1: అమ్మ కష్టపడుతుందా నీలాగానే?
2: అమ్మ కష్టపడుతుంది. అమ్మకు సుఖ మొన్ననే కంట ఆపరేషన్ చేయించిన, దానికొక 25,000 దాకా అయినాయి. దానికి సుఖం మొన్ననైంది కంట ఆపరేషన్.
1: మరి నీకు అభిరుచులు ఆలోచన ఇంకేం లేవా? అంటే మంచి ఆలోచనలు అభిరుచులు ఇక రోజు ఇదేనా గొర్రెలు గాయడమేనా?
2: అన్ని ఆలోచన.
1: ఖాళీ టైం ఎప్పుడు దొరుకుతుంది నీకు? అప్పుడు ఆ టైం లో ఏం చేస్తుంటావు?
2: మన ఖాళీ టైం అనేది ఇంకా దొరకలేము.
1: అంతేనా? ఖాళీ టైం ఒకవేళ దొరికింది అనుకో, ఏం చేస్తావు?
2: ఖాళీ టైం ఒకవేళ దొరికితే ఏమైనా మంచి ఎట్లా చేసుకోవాలా, నా లైఫ్ ని ఎలా రివెంజ్ చేసుకోవాలా, ఇళ్ళకి బయట ఎలా పడాలా, నా లైఫ్ గురించి ఆలోచిస్తాను.
1: అన్న చెల్లెలు మీరు ఎంత మంది?
2: నాకు 2 అక్కలు ఉండే, నేను ఒక్కని, 3.
1: నువ్వు మగపిల్లాడి ఒక్కడవే, అందుకే బాధ్యత అంతా నీ మీద పడిందా? ఫ్రెండ్స్ చెప్పరా నీకు, అరే ఇట్లా ఈ ఉపాధి ఉందిరా, ఆ ఉపాధి ఉంది, ఇట్లా బ్రతకచ్చురా, అట్లా ఉద్యోగం చేయొచ్చా అని ఏమైనా సలహాలు సూచనలు ఎవరి అయినా తీసుకుంటూ ఉంటావు? మరి
2: మా ఫ్రెండ్స్ ఒక్కడు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు అలా అని, ఎక్కువ కాంటాక్ట్ అత్తలేడు ఇప్పటికి.
1: అవునా? అయితే ఎక్కడ చదువుకున్నావు?
2: నేను హాస్టల్ బోత్ సైడ్ పట్నపూర్ ఆశ్రమ స్కూల్ లో చదువుకున్నాను. అక్కడ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడనే చదువుకున్నాను.
1: చదువుకునే రోజుల్లో అనుకున్నావా ఇట్లా గొర్రెలు కాస్తా?
2: ఇలా అనుకోలేము మేము చదువుకునే టైంలో.
1: ఏమైతే అనుకున్నావు అప్పుడు?
2: అప్పట్లో నేను వేరే లెవెల్ లో అయితున్నా అనుకున్నా నేను అప్పట్లో.
1: మరి అదే లెవెల్ లో ఎందుకు వెళ్ళలేదు నువ్వు?
2: అదే లెవెల్ లో వెళ్తుండే ఆల్మోస్ట్
1: కష్టాలనేటివి నేను అడ్డుకున్నా.
2: మా నాన్న కింద పడేసరికంటే నా కష్టాలన్నీ నా మీద పడ్డాయి.
1: నీ ఆలోచనలన్నీ ఒక్కసారిగా అతలా కుతలం అయిపోయినాయి.
2: అందరిగా నాన్న మీదకి వచ్చేసరికంటే ఇక నాకు ఎటు చేయ రాకుండా అయ్యేసరికి ఎట్లాగైనా ఇల్లు అప్పు తీర్చేస్తే మన భారం కొద్దిగా తగ్గుతుంది. మరి ఓళ్ళు మా నాన్న జోలికి రాని ఆలోచనతో నేను ఈ గొర్రెలు మేపడానికి వచ్చింది.
1: చదువుకునే రోజులలో అంటే అప్పుడు ఎట్లుండే లైఫ్? నీది
2: అప్పుడు
1: పాడుతూ ఎట్లుండేది? మరి
2: అప్పుడు కొద్దిగా సంతోషంగా మంచిగా ఉండే.
1: ఎప్పటి నుండి కష్టాలు మొదలైనాయి నీకు?
2: నాకు ఎప్పటి నుంచి అంటే
1: 10వ తరగతిలో ఎన్ని మార్కులు తెచ్చుకో మంచి మార్కులు వచ్చినాయో మరి అప్పుడు చదువుకునే రోజులలో బ్రిలియంట్ ఉంటుండేవా? మంచి హుషారు ఉంటుండే.
2: ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ చదువుతాం మేము.
1: అట్లనా
2: చదువుకుంటా ఉంటా. ఏడైనా ఇట్లా పోస్టర్లు ఇట్లా ఏమైనా ఫోన్ల మెసేజ్లు వస్తాయా చూసుకుంటూ ఉంటా.
1: అవునా? చదువుకొని కూడా నువ్వు గొర్రెలు అంటే నీకు ఇది ఒక అనుభవం అయిపోయింది అన్నట్టుగా. జీవితంలో ఇది ఒక భాగం అయిపోయింది, జీవితంలో ఇది ఒక అవకాశం అయిపోయింది నీకు. కానీ ఇది శాశ్వతంగా నీకు ఉండాలనుకో.
2: ఇంకా కాలే మేము గొర్రెలు కాసుడు అయితే
1: కాదు, ఉద్యోగం సాధించాలనే ఆలోచన మాత్రం ఉంది.
2: అది మాత్రం ఉన్నది. ఉద్యోగం రాకపోయినా గానీ ఏదైనా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టు,
1: మంచి ఉపాధి పొందే ఆలోచన మాత్రం ఉంది నీకు చేసేది కదా. ఓకే, ఇంకా మరి నీతో ఇప్పుడు నీ ముందర పిల్లలు ఎవరైనా నీ చుట్టూ ఉంటారు, వాళ్లకు ఏం చెప్తూ ఉంటావు? మరి నీ నుండేమన్నా వాళ్ళ వీడేంది చదువుకొని గొర్రెలు కాస్తున్నాడు అని కాకుండా వాళ్లకు నువ్వు ఏమన్నా మంచి విషయాలు మంచి మాటలు చెప్పుకుంటూ ఉంటావా నీ చుట్టూ ఎవరైనా విద్యార్థులు ఇట్లా పిల్లలు ఎవరైనా ఉంటే గైడెన్స్ ఇస్తుంటావు నువ్వు?
2: చెప్పుకుంటూ ఉంటా. ఇంకా నాకు చిన్నగా ఉంటారు
1: నీ అనుభవాలు, ఇప్పుడు నీ జీవిత అనుభవాలు వచ్చినాయి. నేను కష్టపడుతూ ఉంటే నేను బాగా చదువుకున్నా కానీ కష్టపడుతూ చదువుకుంటూ ఉంటేనే కానీ నాకు అనుకోకుండా కష్టాలు వచ్చినాయి రా, ఇట్లా మీకు ఇట్లా రాకుండా మీరు ఇట్లా కష్టపడండి అట్లా కష్టపడండి అని వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు అట్లాంటివి ఇస్తుంటావు?
2: అవును, మేము కొద్దిగా మంచిగా చదువుకుంటారా, ఆగమాగం తిరగద్దు, మంచిగా చదువుకుంటే మీరే మళ్ళా మంచి మార్కులతో వస్తే ఎవరైనా మిమ్మల్ని తీసుకొని పోతారు. మళ్ళా ఇట్లా కొన్ని ఉంటాయి కదా మేం, కొన్ని వేరే వేరే కంపెనీలే కానీ ఏవైనా
1: యాప్స్
2: ఆపర్చునిటీస్ ఎవరికైనా అప్లై చేసుకుంటా, దేనికైనా జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ ఏదనుకుంటుంది చూసుకుంటా. ఎప్పుడు ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉంటే ఫోన్ల కానీ టీవీలలో కానీ పోస్టర్లు కానీ ఏడైనా బయట తిరిగేటప్పుడు చూడాల, కొద్దిగా తిరిగేటప్పుడు ఉత్తిగా ఖాళీగా గాలి లెక్క తిరగద్దని చెప్తుంటా ఉంటా ఒక్కొక్కరు. ఖాళీగా తిరిగితే ఏం రాదు బాపు, ఖాళీగా తిరుగుతాయో మళ్ళా లాస్ట్కు నా లెక్క అవుతుంది. ఇప్పుడు మీ అయ్య అవ్వ ఉన్నారు, ఇప్పటి కొరకు తిరుగుతుండ్రు కానీ అదే ఒకవేళ మా అయ్య అవ్వ లెక్క మీరు మీ వాళ్ళు కాయండ్రు అనుకో, మీ సుఖ నా లైఫ్ లెక్కని కుప్ప కూలిపోతుంది. ఉత్తిగా అట్లా చేయొద్దు లైఫ్ ని, తమాసా చేయొద్దు. ఇప్పుడు ఎట్లా చెప్తుందో వాళ్ళకి తెలియదు అన్న.
1: అరే బాబా చాలా మంచి మాటలు చెప్తున్నావు వాళ్ళకు. అంటే మరి నీ మాట విని వాళ్ళు ఇన్స్పైర్ అవుతారా?
2: ఒక్కొక్కళ్ళు వింటారు మేము ఒక్కొక్కళ్ళు, మళ్ళీ ఒక్కొక్కళ్ళే కామన్ అట్లా చెప్పుకుంటా ఉంటాడు అని అంటారు. వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు మేము, వాళ్ళ ఇష్టం తోటి వాళ్ళు నడుస్తున్నారు. మనం చెప్పిన కొద్దీ వాళ్ళు మనం ఎట్లయితే చెప్తాం, మనం అనుభవించినాం కాబట్టి మనం చెప్తున్నాం మేము. మనం వాళ్ళు అనుభవించినాం మనం వాళ్ళకి చెప్తున్నాం, అరే కాదు అది ఆ తోవకు పోవద్దు మంచిది కాదు అని చెప్తాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఈడే మాకు చెప్పేటోడా మేము అదే పోయితామని వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటారు. అసంటోళ్ళకి మనం ఏం చెప్పలేము.
1: అదే ఇప్పుడు నీ గొర్రెల మీదకి వెళ్ళే ఉదాహరణ తీసుకోవచ్చు కదా, నీ గొర్రెలు ఇప్పుడు దారి తప్పినాయి అనుకో, వాటిని దారిలో పెట్టేది ఎట్లా దారిలో పెట్టాలనేది నీకు తెలుసు కదా. వాళ్ళని ఎట్లా అంటే ఒక మంచి క్రమమైన దారిలోకి ఎట్లా తీసుకురావాలి, ఎట్లా దారిలో తీసుకొస్తే అవి ఎట్లా మేస్తాయి అనేది నీకు తెలుసు కదా. ఇప్పుడు గొర్రెలు దారి తప్పినాయి అనుకో, నువ్వు వాటిని ఒక సీత దారిలోకి తీసుకురావడానికి ఏం చేస్తావు? దాని మీదకి వెళ్ళి జీవితం అనుభవం చెప్పు. అంటే జీవితం గాడి తప్పింది అనుకో, దాన్ని సీత దారిలోకి ఎట్లా తీసుకురావాలి?
2: అట్లా సీతదేదాలంటే నేను ఎట్లా అయితే పట్టు ఒక్క పట్టుదలతోటి ఏ తప్పు దారి అయితే పట్టినాను అదే తప్పు దారి మీదకి ఎట్లాగైనా కింద మీద అయినా సరిపడి నేను మళ్ళీ ఎట్లా అయితే ఉండేనో అదే రకంగా ఉండేటట్టు కింద మీద పడైనా ఎట్లా నొక్క తీరు చేసి మళ్ళా అలాగే సరైన దారి మీదకి రావాలని అలానే నా జీవితాన్ని నిలబెట్టుకుంటా పడపోనీయకుండా తీసుకోవాలి. నా చుట్టూ బాగున్న వాళ్ళందరికీ నాకు నచ్చినంత వాళ్ళందరికి నేను మంచి తనం గురించి చెప్పుకుంటూ వెళ్తా.
1: ఇట్లా
2: విన్నోళ్ళు మాత్రం మంచిగా అవుతారు, వినడం మాత్రం చెడ్డ అవుతారు. అది మనకు లేదు,
1: అది
2: మన చేతిలో లేదు. అది
1: అంతే.
2: నేను ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాని శాశ్వతంగా నేను గొర్రెలు కాసేటోని గాను. ఎప్పుడైనా ఒకసారి నేను పై స్థాయికి కంపల్సరీ వెళ్తాను. అలానే అందరు అనుకోవాల మళ్ళా, అరే వీళ్ళు గొర్రెలు కాసి ఉండేరా, కానీ ఇప్పుడు మాత్రం పై స్థాయికి ఎదిగినరా, ఎలా ఎదిగే ఉండొచ్చు వీడు అని మళ్ళా తిరిగి నా ఎంత కష్టపడి అంత మీదకి ఎదిగిండు, కింద ఉన్నవాడుకి అంత మీదకి ఎలా ఎక్కిండు అనుకోవాలా ఇంకొకడు. ఇంకొకడు ఆలోచించాలా, నన్ను చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ కావాలా.
1: అది సూపర్ తమ్ముడు, మస్తు మాట్లాడినావు నువ్వు అసలు. ఓకే కొట్టినాకు రాము, నువ్వు అనుకున్నది నిజంగా సాధించి నీ మాటల చాలా పవర్ ఉంది అనిపిస్తుంది. అంటే నువ్వు సాధిస్తావని జిజ్ఞాస మాత్రం నాకు అనిపిస్తుంది.
2: నాకు మాత్రం కంపల్సరీ ఉంది,
1: కష్టపడి
2: కష్టపడి ఎట్లా అయినా సరే అని నేను మాత్రం కింద పడ ఎప్పటికైనా.
1: ఓకే గుడ్ రామ్, నీ మాటలు వింటుంటే నాకు కూడా చాలా ఇన్స్పైరేషన్ గా అనిపిస్తుంది నీ మాటలు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు వినే వాళ్ళందరూ విని ఒక మంచి ఆలోచనకు వచ్చి నీ ఆశయాలు కూడా ప్రతి ఒక్క ఆశయం నెరవేరాలని మనసు నిండా కోరుకుంటూ ధన్యవాదాలు రామ్.
0: ఇంతవరకు మాదాపూర్ గ్రామానికి చెందిన కోట్నాక రాముతో బి సంధ్యలీల పెట్టిన ముచ్చట ఇన్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇయల్టి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 గిరి మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 3వ భాగం వింటారు. 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తలమడుగుకు చెందిన గొట్టిముక్కుల గోపి బృందం పాడిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భజనలు ప్రసారమవుతాయి. ఏడు 15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో సోయా చిక్కుడులో చేపట్టవలసిన చర్యలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పంటల సాగు అనుభవాల గురించి బోత్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన నీదపు భోజనతో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభలు పుస్తక ధారావాహిక పఠనం 22వ భాగంలో పండిత్ వసంతరావు దేశ్ పాండే గురించి విశేషాలు 2వ భాగం వింటారు. షామియా గజల్ కార్యక్రమంలో అనూప్ జెలోటా పాడిన గజల్లు 2వ భాగం వింటారు. 9:45 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధించిన అద్భుతాల గురించి శాస్త్రవేత్త మారుపాక సత్యనారాయణతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇంటరు. శిశు సంరక్షణ కేంద్రం నిర్వహణ గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కిన్నెర్ల వరలక్ష్మితో ముచ్చట ప్రసారమవుతుంది. పొజ్జామట్టు 5:30 సంబురం కార్యక్రమంలో జయనాథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు.

6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పడిన ప్రేమ పాటలు రెండవ భాగం, ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం వింటారు. 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయ పంటలను తొలి దశల్లో ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఇంటారు. పశుపోషణలో పచ్చిమేత మరియు పశుదానాల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. కథనం కార్యక్రమంలో 9:30 మావూరి భాగూతం కథల సంపుటి నుండి మనిషికి తూమేడు వండ్లు మనిషికి తూమేడు వడ్లు కథ ఇంటారు. ఇక ఈ నుండి కార్యక్రమంలో కథ రచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాకులు చెన్నూర్ సీతారాంబాబుతో ముచ్చట రెండవ భాగం వింటారు. 10:00 రేడియో మాణిక్యాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ లిటిగేషన్లు క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు 30% వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 ఏళ్ల భూ లావాదేవీలను పునః పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
2: 22A నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది. ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
1: రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
3: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము, మతము, ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము.
1: ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. ముందుగా మందమర్రిలో కోర్టులు ప్రారంభించిన అనంతరం బెల్లంపల్లిలో కోర్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. కోర్టుల్లో కేసుల వాయిదా కాలాన్ని తగ్గించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. తెలంగాణలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశీష, ఐటీడీఏపీఓ మంద మకరందు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. 22A జాబితాలో జరిగిన అక్రమాలు తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరవెల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
0: మంచిర్యాలలో కూడా 1000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కేవలం ఒక స్కామ్. గతంలో మనం చూసినాం యుఎల్సి ఎల్ఆర్ఎస్ పేర్ల మీద ఇబ్బంది పెడుతుంది. అంటే ఇది పైసలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక స్కామ్, ఒక కుట్ర.
1: ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా వేలేరు ధర్మసాగర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులుగా భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడ్డంతో 2 వృద్ధులు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ది పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు ఎల్లుండి నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలతో పాటు సుదర్శన నరసింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షీటర్స్పై నిఘాపై సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెంకట్రామిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రామరెడ్డి 150వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందించే సూచనలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి రమ్య సూచించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ ట్యాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మన పురాణాలు.
5: అక్క చూడు,
6: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
8: ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
10: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
11: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
10: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
11: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
10: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
12: గజ్జా బొబ్బలా,
13: సై బాల్.
12: మరుగుల కామరా,
13: సై బాల్.
12: బురద పుల్లా,
13: సై బాల్.
14: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
4: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు కార్యక్రమాన్ని. మన పురాణాలు కార్యక్రమంలో ఇయల విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 3వ భాగాన్ని. ఈ కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
15: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
16: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
15: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
17: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
10: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
11: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
10: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
11: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
10: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
18: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
15: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
16: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
15: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
17: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
10: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
11: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
10: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
11: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
10: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
18: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
4: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గ కథ, బుర్ర కథ, బుడిగె జంగం కథ, మందహేచ్చుల కథ, చిందూ యక్షగానం, జానపద ప్రక్రియలో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమమే మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమంలో విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ మూడవ భాగాన్ని.

అయినా అవటవంటి శంకరుని పురాణ శంకరమ్మ పుట్టేది. అయినా రెండో భాగంలో తండ్రితో వివిధ్యం జరిగాది. ఇప్పుడు మూడో భాగం మొదలైపోతున్నది. నా పేరు గంగన్న పొచ్చిరాదిమ్మ, మేళకాలైనా కాని పురాణం రామన్న, ఇక్కడ భూతన్ రాజన్న.

0: బిడ్డ నీ శంకరమ్మని వడవంటి పెళ్లి చేసినట్టే నా ప్రాణం పోతుందని చెప్పి
1: చెప్పి
0: అయినా వామాట బిడ్డకి చెప్పుకోలేక
1: చెప్పుకోలేక
0: మరి బిడ్డకి చెప్పుకున్నానా కదా అయ్యో నా తండ్రి ఇలాంటి గండమున అట్లనే ఉంటుండే కానీ బిడ్డకి చెప్పలేమాట అయినా వడవండి బందీకానులో కూడా బంధించాడు.

0: పడవండి సలిగంజి పులిగంజి తీసుకొచ్చి వేసినన్న కానీ వా శంకరమ్మ తింటలేదు
1: తింటలేదు.
0: అయినా వటవంటి ఒక దాసి వాళ్ళు తీసుకుపోయి అమ్మ భోజనం తినని చెప్పి మళ్ళా మళ్ళా మంచి భోజనం పెట్టినా కానీ భోజనం తింటలేదు. అన్నము లేదు, ఆహారం లేదు, ఆ కాడికి 3 రోజుల టైం అయిపోయాడు. ఆ వటవంటి దాసి వాళ్ళు వచ్చి ఆ బందికాన్ నుండి వచ్చి, అయ్యా మహారాజా భోజరాజా, కానీ నీ బిడ్డ అన్నం విడిచింది, భోజనం విడిచింది, మంచానికి బలైపోయి వటవంటి ఒక బందికాలనే ప్రాణం పోయేటట్టే ఉన్నదయ్యా. మరి ఇంత దచ్చేది అట్లా దచ్చేటట్టున్నా నీ బిడ్డ, మరి ఎవరికైనా దానమంది ఎవరినైనా విలిపించి ఎక్కడన్నా పోయి బతుకుతుంది పాపం అని చెప్పి ఇంత మాట వటవంటి దాసి వాళ్ళు అన్నారు. అన్న తర్వాత వారాదు పోయేరాదు ఏమన్నాడు, ఏమిరా నా వటవంటి ఒక చెల్లెలైనా కానీ అన్నాలు అదే వచ్చాది. మరి నా చెల్లెల్ని పొల్లు పొల్లు కొట్టి పంపించాను, మరి కొట్టిన మాట వటవంటి నా అల్లుని తెలిసిందో లేదు. మరి నా అల్లుని పిలిపించి నా బిడ్డని దానం ఇచ్చేసినంటే ఇక ఎటన్నా పోయి పెళ్లి చేసుకుని పోనని చెప్పి, మరి కాదంటే ఈ బందికంలో కూడా నా బిడ్డ మరణం అయిపోతే నాకు ఒక మాట అని చెప్పి ఆ చిట్టుదాపు చేతబట్టి ఏమన్నాడు కదా.

బిడ్డని నీకు దానం ఇస్తున్నా ధర్మం ఇస్తున్నా. అయినా ఈ టైం లోపల వచ్చి నా బిడ్డని తీసుకుపోయి నీ ఊర్లో పెళ్లి చేసుకుంటావా ఏం చేసుకుంటావా తెలియదు. నా బిడ్డ నీకు దానం ఇస్తున్నా అనేటువంటి చిటి జాబు రాసి జమానువాణితోటి ఇవ్వటువంటి విచ్చేవారు కంటే జమానువాడు చిటి జాబు

0: గుట్టలు మక్క వీధులు మన్నెపుతాలు సోలు చింతలు సుమధాల బావి దాటి
1: దాటి
0: పురి పట్టణానికి వచ్చిండ రాజు. ఎవరు జమాన్ వాడు రాజు చేతికింది వాడు జమాన్. అటువంటి గోరు బజార్ శానమన్న పెట్టుకుని ఉలిగలి ఓవంగా పిల్లగాడైనా కానీ చదువుకున్నాడు మధ్యాహ్నం టైం లోపట వరగొట్టే టైం లోపట అటువంటి పిల్లగాడు బుక్కులు తీసుకొని నా తల్లి చేత ఒక అన్నం తింటని చెప్పి అటువంటి వరగొట్టే టైం లోపట రావస్తున్నాడు. రావంగా అటువంటి జమాన్ వానికి అడ్డమైపోయాడు. ఎవరయ్యని అంటే నాది భువనగిరి నగరం, నా తండ్రి అటువంటి బోయరాజు మహారాజు, తనకు ఒక లేక లేక బిడ్డ ఉన్నది అటువంటి ఎవరు శంకరమ్మదేవి, వీరాది వీరురాలు వీరా చక్రవర్తి ఉన్నది మహా చక్కని తల్లి. కానీ ఇవాళ ఈ టైంలో నువ్వు వచ్చి నీకు దానం ఇస్తున్నాడయ్యా నీ మామ, ఇక చదువుకొని చెప్పి చిట్టు జాబు చేతికి ఇచ్చేవారంటే అయినా జాబులో వాడివిచ్చాడు జాబు చేతిలో పట్టుకున్న వాళ్ళు. అల్లుడా ఆ జాబులో ఏమని వెళ్తున్నాడా మేనల్లుడా, నీ తల్లిని ఒక దెబ్బ కొట్టినా
1: కొట్టినా
0: అయినా నువ్వేం బాధ పెట్టుకోకు. ఈ సమయంలో నువ్వు వచ్చివంటే నా బిడ్డని నీకు ఇచ్చేస్తా ధర్మం ఇచ్చేస్తా అని చెప్పి ధర్మం ఇస్తాని చెప్పి ఇంత మాట ఎప్పుడు వన్నదో అటువంటి జాబులు ఎప్పుడు వెళ్ళిందో అటువంటి ఏమిరా ఇవాళ దినమున్నాడు నా మార్గలు శంకరమ్మ దేవుని నాకు దానం ఇస్తారట నా మామ, ఇప్పుడేమో ఆయన తీసుకొస్తా చెప్పి వా అటువంటి మూల గురుదలకు పోయాడు. అన్న ముస్తాదులా పెట్టాడు.

రెడ్డి మురారగదొచ్చిండు ముస్తాదులే పెట్ట దింపి బొట్ల పొట్ల బోనంగిరి కుల్ల ట్రింగ్ టోపి రైపులు పిస్తులు పెట్టుకొని చంద్రావటవంటి చక్రాగిరి కుల్ల ఆవటవంటి ఒక చక్రం పెట్టుకొని ఆయన వటవంటి కిరీటం పెట్టుకొని వటవంటి బయటకు వెళ్ళాడు. ఆనాటి కాలంలో కట్టు బట్టతో కాలు నడకతో పోతుండే ఎక్కడన్నా పోతే మరి గుర్రాల మీద పోతుండ్రి. అయినా ఆవటవంటి ఒక గుర్రాల కొట్టిన కాడికి వచ్చి ఒక ఉలవ గింజ చేసి ఎప్పుడైతే గుర్రం కొట్టెల కొట్టిండు ఉలవ గింజ చేస్తే ఉలికి పడే గుర్రం దాన్ని గుర్రం తీసి దానికి కతెరా కళ్ళెమ్మ పెట్టి

0: గుప్పించి కూర తినికిడు.
1: తునికి
0: వరారా ఊరు బయటకు వెళ్ళి రావంగా పిల్లగానికి ఒక్కటి ఏమొచ్చింది కదా ఏమిరా, నా కన్న తల్లిని మాట్లాడిసి రాకపోతే ఒక్క మాట నా తల్లిని అడగకుంటే మంచిగా ఉండదు అని చెప్పి పోయిన వారాదు ఇంటికి తిరిగి వచ్చాడు. నా మామ పోయే రాజు భువనగిరి పట్నం వేరే పోయే రాజు, నా మామ నాకు బిడ్డని దానమిస్తున్నాడు అలా బిడ్డని, నేనొక్క శంకరమ్మని తీసుకుని వస్తాను చెప్పి ఇంత మాట ఎప్పుడు అన్నాడో పిల్లగాడు. అటువంటి కన్నా తల్లైన కాని అయ్యో కొడుకా నరసింహారెడ్డి ఆడు దుష్టుడు దురమారుడు కులద్రోహి పాపిషండాలు కొడుకు నన్నేవటువంటి చెల్లెల్ని చూడకుండా.

0: ఒక కొడుకు మీద వడిగడగడగడగడ ఎంత ఏడ్చినా పోతాల్లి నా మీద మామ నన్ను చంపుతాడా
1: చంపుతాడా
0: అయినా అటువంటి తోడబుట్టి నేను ఈ అన్నదమ్ముడు నన్ను ప్రాణందిస్తాడు
1: ఇస్తాడు
0: ఎన్ని మాయ మాటలు చెప్పినా నేను వినని చెప్పి కన్న తల్లి పడి పడి కాలు మొక్కగా కూడా అమ్మా నేను ఇంటనే పోయేస్తాను చెప్పి అయినా కన్న తల్లి మాట అడుగున పెట్టి పిరగాడు అటువంటి

శంకరమ్మకి వచ్చి వాదే అటువంటి బందికానకు అడిగిలు పోతుండే శంకరమ్మ బందికానకు అడిగిలు. ఆ బందికాన ఉన్న శంకరమ్మ చూసింది, అమ్మా నా బావ అయినా అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు ఏదో ఎలా ఉంటాడు నా బావ అనుకున్నా కానీ నా బావని చూసే చురుడు అనువుడకు చంద్రుడు నువ్వు ఎడుబిగల కాంతి అటువంటి నా బావ దగ్గర మెరుస్తున్నాడు.

ఇక ఈ రాజుకు నా తండ్రి దానమిస్తాడట, నేను ఒక్క నా బావతో కలిసిపోదని చెప్పి. అయినా వటవంటి మనసులో అనుకున్నది శంకరమ్మ. ఆ మనసులో అనుకున్న తర్వాత ఎవరు అటువంటి వల్లుడైనా కాని సభాతకు కాడికి వచ్చాడు రాము.

0: ఓ మామయ్య ఇవాళ దినం నాడు నీకు నిండా వందనం అని చెప్పి అంగిసులోటు కొట్టాడు.
1: కొట్టాడు.
0: ఆ అంగిసులోటు కొట్టంటే అలనుకాయ చూడలేదు.
1: చూడలే
0: రే, నువ్వు బిచ్చగాని లాగా వచ్చావు. నువ్వు దుప్పటి వరుసకు దాని అమిస్తగా.

0: నువ్వు దుప్పటి వరుసకో నా బిడ్డను దానమిస్తాను చెప్పి చెప్పి దుప్పటి వరుసకో దానమిస్తాను కానీ బిడ్డను అనలేదు
1: అనలేదు.
0: ఎవడు ఆ అటువంటి పిల్లగాడు అటువంటి నరసింహారెడ్డి చూసాడు ఏమిరా నేను భిక్షగానా నేను భిక్ష పడుకుంటుంది కా చిన్న
1: చిన్న
0: మరే మామా పోయే రాజా నీకేమైనా డబ్బు తక్కువైతే పైసలు తక్కువైతే అయినా నీకొక నేనే తిరిగి పైసలు ఇస్తా కానీ నీ సొమ్ము నాకెందుకు నీ ధనము నాకెందుకు నీ బంగారం నాకెందుకు దానం ఇస్తావయ్యా పోతున్నా.

0: ధనం నాకెందుకు, నీ బంగారం నాకెందుకు, నువ్వెందుకు నేను నేనెందుకు దుప్పటి వారసుకోవాలి, నువ్వెందుకు బంగారం ఇయ్యాలి? మనసులో ఏమనుకున్నానంటే నాకు శంకరమ్మని ఇస్తున్నాడు కానీ వీడికి వచ్చినాకనేమో దానం ఇస్తుంటున్నాడు, డబ్బులు పైసలు ఇస్తుంటున్నాడు, ఈ పైసలు నాకెందుకు అని చెప్పి ఇలాగా అర్థం చేసుకోకుండా బందికాన కాడికి వెళ్ళి పోతుండు గారా బాలుడన్నా. కానీ ప్రేమగా తనకు నీళ్ళు ఇచ్చి తనకు భోజనం పెట్టి ప్రేమ మాటలు మాట్లాడబడితే నేమో అర్థం చేసుకుంటుండి,
1: అర్థం చేసుకో
0: రే అల్లుడు వచ్చినావురా, వచ్చినావు అని దుప్పటి వరుసకోవడానికి దానం ఇస్తాను అన్నాడు. ఏ బంగారం ఇస్తాడు నా మామని చెప్పి వెనుకకు మరిగిపోతుండు అల్లుడు. వావట వంటి శంకరమ్మ చూస్తున్నది కిలికి దర్వాజ నుండి, బందికాను నుంచి చూస్తున్నది, బందికాను పక్కకు వచ్చి అటువంటి ఒక కూల దర్వాజ కాడికి వచ్చి, ఓయ్ బావా నువ్వు ఎక్కడ పోతావు బావా, నా కోసం వచ్చినావు, నన్ను చూడు ఒక్కసారి, నా అందం చూడు బావా.

0: నరసింహారెడ్డి, నా కోసం వచ్చి నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావు బావా, ఒక్కసారి నాకు అది చూడ నవరకంటి కానీ అటు చూసి శంకరమ్మ చూసిండు. శంకరమ్మని ఎప్పుడు చూసిండో రాజు, ఆ నరసింహారెడ్డిది మనసు కరిగిపోయాది.
1: కరిగిపోయాది
0: ఇంత చక్కని హాడిదిరా, ఎంత అందాల వాడి శ్రీకాంత పుట్టి ఇన్ని రోజులాయే, కానీ వీలాంటి శ్రీకాంతని చూడలేదు. ఏమే మరదలా శంకరమ్మ ఎంత.

అందము సంతోషమే సంతోషం అని చెప్పి ఓ మరదలా పోదామని చెప్పి అన్న వరకంటే అట్లా రాను బావా. మరి ఎందుకోసం మారిపోతున్నావు బావా అని అంటే, నీ తండ్రి దుప్పటి వారసుకోరా దానం ఇస్తాను అన్నాడు. ఇక దుప్పట్లో ఏ బంగారం ఇస్తాడు, నాకెందుకు నీకే బంగారం ఇస్తామా, నువ్వే దుప్పటి వారసుకోరా నేను పోతున్నాని ఆవడం వంటి నరసింహారెడ్డి చెప్పాడు. ఓ బావా ఇవాళ దినము నాడు నీకు బంగారం ఇవ్వబోతుండే నా తండ్రి, నీకు ధనం ఇవ్వబోతుండే, నీకు పైసలు ఇవ్వబోతుండే, అన్నే తీసుకొచ్చి నీ ఒడిలో పెడుతుండే, నీ దుప్పట్లో పెడుతుండే బావా వరకంటే ఆ ఎవరు నరసింహారెడ్డి మనసు తిరిగిపోయాది. మరి ఓ మరదల మర తిరిగిపోతే నీ తండ్రి ఏమంటాడు అన్నది. మరి నీ తండ్రి ఏమంటాడు మరపోతుంటే, లేదు లేదు బావా నా తప్పు క్షమించు మామ, ఇక దుప్పటి వరుసుకుంటున్నా నాకు దానమే అంటే, ఇక నువ్వు లొంగిపోతీవంటే నన్ను తీసుకొచ్చి నీ దుప్పట్లో పెడతాడు, ఇక నువ్వు నీరు కలిసి మీ ఇంటికి వెనక

0: మాట ఎప్పుడైతే అన్నదో
1: అన్నదో
0: అనే సరిగ్గా ఆయన మనసు తిరిగిపోయి
1: తిరిగిపోయి
0: మరి కాదంటే ఇలాంటి శ్రీకాంత్ నాకు దొరకదని
1: చెప్పి
0: మర్రా వటవంటి తిరిగి మామ పోయరాదు చింతకు వచ్చింది ఆ దుపటి వరుసుకొని దండ.

0: లేక ఎరుతున్న అయిపోయినా, మరి ఎరకలేక ఎరుతున్న అయిపోయినా మామ, నా తప్పు శ్రమించు మామ, నేను లొంగొచ్చిన మామ, అంగినా తుంగకు శరణం లేదు, నేనన్న రావణుడు గెలలేదు మామ,
1: గెలలేదు,
0: నేను లొంగొచ్చిన మామ అని చెప్పి అటువంటి మామ పడి పడి పడి పడి కాలు మొక్కే వరకంటే ఆయనకు అటువంటి పోపు అని రెండు మూడు సార్లు కానీ కాలం మీద పడ్డాడు. రే జమాన్, నా బిడ్డ బందికాల ఉన్నది, బందికాల తీసుకొచ్చి అటువంటి ఒక నా బిడ్డని ఏంటంటే ఆయన అటువంటి ఏడుగురు జమాన్లు పోయి కరుకు బేడి చేదుకోనం అటువంటి తీసి ఆవటవంటి బిడ్డని తీసుకొచ్చి ఆవటవంటి నరసింహారెడ్డి కొంగు

0: కన్న బిడ్డ ఏమంటది, నానా నన్ను దానమిస్తున్నావు కాని మళ్ళా తిరిగి నా దగ్గరికి రావద్దు, నన్ను మాట్లాడియద్దు, ఇచ్చిన ఒక నాకు దానం ఇచ్చేసినావు ఇక మరలా తిరిగి నా దగ్గరికి రాద్దని చెప్పి బిడ్డ ఒక షరతు పెట్టాది.
1: షరతు పెట్టాది,
0: నానా నా ముఖము చూడద్దు నువ్వు అని అంటే బోయ రాదు ఏమంటాడు బిడ్డ, బిడ్డ మన చిరిగిన ఒకటే కట్టిరిగిన ఒకటి ఇక నీతో అవసరం లేదు, నువ్వు నాకు ఉట్టినావు అనుకోలేదు బిడ్డ, అయినా నాకు ఉడితే నా మాట వింటావు అనుకున్నా కానీ నాకు ఉట్టిన బిడ్డ వచ్చి ఎడన్ వెళ్ళిపోయారన్న అని చెప్పి
1: చెప్పి
0: అయినా నెవర కంటే గలనే ఇక మన చిరిగిన ఒకటే కట్టిరిగిన ఒకటి అని వటవంటి కట్టె తీసి విరిచి పారేసి అయినా వటవంటి ఒక వల్ల తోటి పంపిస్తున్నాడు ఊరు మారాదు ఎవరు శంకరమ్మని తీసుకొని గుర్రం మీద కూర్చుంటే పెట్టుకొని ఊరు

నరసింహారెడ్డి మందోట మారకాడికి వచ్చాడు. మందోట మారకాడికి వచ్చినాక బోయరాజు మనసు తిరిగిపోయాది. బోయరాజు వాటి శంకరమ్మ లేని ఇంట్లో సింహని చీకటి ఇరు మబ్బులు అయిపోయాయి. ఏమిరా నా బిడ్డ, ఒకటే మాటకిచ్చేసి ఒకటే మాటకు పోయా నా బిడ్డ. ఇక నా బిడ్డ లేని నేను ఉండ

0: తగ్గి తగ్గిదా వరకు తచ్చి మందోడ మారకాడికి వచ్చి గుర్రం కడ్డమయ్యాడు
1: అడ్డమయ్యాడు.
0: అల్లుడా ఒకటే మాట, నా బిడ్డను తీసుకుపోండి, తీసుకుపోతావా?
1: తీసుకోపోతా.
0: చాలు నా బిడ్డ నాకి అని చెప్పి అడ్డమైపోయాడు. అడ్డమైన తర్వాత నరసింహారెడ్డి ఏమన్నాడు? ఓ మారదాలా, నీకు ఇష్టమైతేనేమో నీ తండ్రి తోడివు, లేకపోతే ఏమో నాయం పట్టరా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ శంకరమ్మ చింతకు వచ్చి, బిడ్డ శంకరమ్మ ఒక్కటే మాట అంటే అల్లం తోటి పోతావు బిడ్డ, నువ్వు లేని మెడలు సింహని చీకటి మబ్బులు అయిపోయి మీ తల్లి కూడా బాగా ఏడుస్తున్నావు బిడ్డ, ఇవ్వాల ఏం లేదు కానీ.

0: ఇక మన ఇంటికి మనం పోదాంపా బిడ్డని అంటే
1: అంటే
0: శంకరమ్మ ఏమన్నది, నానా ఊసినావు ముఖ ఆశపడన్నావు, మన చిరిగిన ఒకటే కట్టిరిగిన ఒకటి అన్నావు బిడ్డ, నా మాట అన్నప్పుడు నువ్వెక్కడ బిడ్డవు, నేనెక్కడ తన్ని అన్నావు నానా, నేను రాను నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవాను అన్న గానీ పడి పడి పడి పడి కాలు మొక్కిండు. కాలు మొక్కినగా నీ కనికరం రాకు లేదు బిడ్డకు. బిడ్డ రావా రావా
1: రాను
0: చూడు బిడ్డ, ఏమి లేదు గాని తల్లి నువ్వు అటువంటి పోతున్నావు, నిన్ను దానం ఇచ్చినా గాని నీ పేయి మీద సొమ్ములు దానం ఇయ్యలేదు, నీ పేయి మీద ఏ సొమ్ములు అయితే ఉన్నాయో సొమ్ములన్నీ ఇచ్చిపోవే ఓ బిడ్డ శంకరమ్మ, నీ మీద మెత్తరిగాల మెరుగు బిల్లలు సూర్య బిల్ల చంద్ర బిల్ల నడుముకొడ్డాలని నాకు పూసినం, నీ సొమ్ములని నాకు ఇచ్చిపోవే నా బిడ్డ
1: శంకరమ్మ.
0: నానా లేక లేక నేను అల్లుంతుడు పోతున్నా
1: పోతున్నా,
0: నేను బుడనెత్తితో ఎలా పోవాలి నానా,
1: ఎలా పోవాలి
0: నేను ఇయ్యని చెప్పి ఏడిసింది బిడ్డ,
1: ఏడిసింది
0: మరి కాదంటే నా ఇమ్మట్రా
1: నా
0: ఇంటికి
1: వాటి
0: నానా నీ సొమ్ములు ఇచ్చేస్తాను చెప్పి మెత్తడిగాలకు మెరుగు బిల్లలు సూర్య బిల్ల చంద్ర బిల్ల నడము కొట్టాలన్న నాగభూషణాలన్నీ అయినా వాటి తండ్రి దుప్పటి వరుసుకున్నాను మొత్తం సొమ్ములన్నీ ఇచ్చేశారు, ఇచ్చేసిన తర్వాత నానా ఇక పోన వరకటే అట్లా పోను బిడ్డ, ఏమి లేదు కానీ నిన్ను ఇచ్చిన కానీ అయినా వంటి సొమ్ములు సంబంధం ఇచ్చినావు కానీ చీర రేఖ నాకు ఇచ్చివంటే నాకు సంతోషమే అని చెప్పి ఏమయ్యా నానా మరి నీ షరతుమే నేను ఇచ్చేస్తాను చెప్పి వా కన్నా బిడ్డ శంకరమ్మ, ఓ నానా ఇవాళ దినమునాడు నువ్వు కన్న తండ్రి నాకు కావని చెప్పి ఓ బావ నీ పే మీద ఉన్నది ఒక బుర్రశాలు, అయినా ఆ బుర్రశాలు నాకు ఇచ్చివంటే ఆ బుర్రశాల కట్టుకొని నా అటువంటి తండ్రికి సీర రేగిస్తాను చెప్పి ఇంత మాట నా వరకటి నేను ఇక్కడ నుంచి అటువంటి బుర్రశాలను తీసి పారేశాడు. మరి లోపల ఉన్నది బనీను, నీ అంగి కింద బనీను ఉన్నది బాబా బనీని అని అంటే ఆ బనీని ఇచ్చాడు బాబా,
1: బాబాకు
0: బనీని దొడుక్కున్నది అయినా అటువంటి బుర్రశాలనేమో కట్టుకున్నది,
1: కట్టుకున్నది
0: సీర అటువంటి రేఖ తీసి తండ్రి ముఖానికి కొడుతున్నది గారు ఓ శంకర చీర రేఖ తీసి ఎప్పుడైతే వారేసిందో ఇక నానా ఇక నేను పోతున్నాను చెప్పి అయినా తండ్రి మీద

మూడు భాగాలు అయిపోయాది. ఇది ఆడబిడ్డ శంకరమ్మ కథ. ఆయన మొదటి భాగంలో పుట్టుడు పెరగడం, అయినా రెండో భాగంలో ఏమో తనతో విద్యం, మూడో భాగంలో అయినా అల్లునికి దానం ఇచ్చాడు, అయినా అల్లుడు జంగలకెళ్ళి తీసుకొని పోతున్నాడు. ఈ కాడికి మూడో భాగాలు అయిపోయినాయ్య. కానీ నా మిత్రులైనా కాని భూతన్ రాజన్న, పురాణం రామన్న, అయినా వడవండి నాతో కథ చెప్పేవాళ్ళు కథ నాయకులు. ఈ కథ మూడు భాగాలు అయిపోయిందయ్యా.

0: ఇంతవరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మగ్రామానికి చెందిన పుండ్రుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ మూడవ భాగం విన్నారు. ఈఎల్టీ మన పురాణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 6:20 ప్రసారమవుతుంది. శుక్రవారం మంగళవారం రాత్రి 10:00 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం వింటారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయ్ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తలమడుగుకు చెందిన గొంటిముక్కుల గోపి బృందం పాడిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భజనలని.
1: కాశీకి పోవలనా తీర్థము మోసుక రావాలనా, అంటే కాశీ తీర్థము అనేది మన శరీరంలోనే ఉన్నది. ఆ శరీరంలో ఉన్నటువంటి భావము లోపల ఏముంది, భావము లోపల భగవంతుడు అనేది ఉంది. ఆ భగవంతుడు ఎలా చేస్తే మనం వాళ్ళని చేరుకోగలుగుతాము అంటే శివ ధ్యానము చేయమని చెప్తున్నారు. మనం చేసిన పాపాలు ఎన్నో పెట్టుకొని మనం వెనుక పెట్టుకొని భగవంతుని దగ్గరికి మనం కాశీకి వెళ్దాము అన్నటువంటి ఆలోచనలో ఉన్నాం తప్ప, భగవంతుడు మన శరీరంలో ఉన్నాడు, భగవంతుడు సమాజంలోనే ఉన్నాడు, అంతటా భగవంతుడే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియడానికి ఈ యొక్క మా పాట ద్వారా మనకు మొత్తం అర్థమవుతుంది.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మం మన గురురాయా, నీ చరణకమలము లివ్వు మాకు ప్రభురాయా అంటే సిద్ధపురుషుడైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని వేడుకోవడం జరుగుతుంది. గోవిందమ్మకు, అచ్చమ్మకు, దూదేకుల సిద్ధయ్య అంటే ముస్లిం అయినప్పటికీ కూడా అంటే సిద్ధ యోగులు అనేది శరీరంకు సంబంధం లేకుండా మన కులమతాలకు అతీతంగా ఈ యోగము చేసే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఆదరించడం జరుగుతుంది. వారికి జ్ఞానం అందించడానికి సిద్ధయ్యని, అలాగే వీరందరికీ జ్ఞానాన్ని అందించడానికి వందించావు సిద్ధపురుషుడా, అట్లాగే మా అందరికీ కూడా వీళ్ళతో పాటు మాకు కూడా జ్ఞానాన్ని ఇవ్వవలసిందిగా ఈ యొక్క మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని వేడుకోవడం జరుగుతుంది.

ముందుగల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. ఎస్ఐ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్కు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు 23వ తేదీన ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్ అభ్యర్థులు మావల నలంద కాలేజ్ శ్రీ చైతన్య పాఠశాలలో, ఉట్నూర్ సబ్ డివిజన్ వారు మావల చావర అకాడమీలో పరీక్ష రాయాలని తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇంకో సమాచారం. అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ పీజీ ప్రవేశ పరీక్షల గడువును 9వ తేదీ దాకా పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ కోర్సులతో పాటు పలు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గడువును పొడిగించారు. విశ్వవిద్యాలయంలో 2024-25 2025-26 విద్యా సంవత్సరాలలో డిగ్రీలో చేరిన సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు లేదా అంతకుముందు చేరిన డిగ్రీ పీజీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోతే వారు 9వ తేదీలోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే హెల్ప్ డెస్క్ నంబర్కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ నంబర్ 0402368022. ఇంకా టోల్ ఫ్రీ నంబర్కి కూడా ఫోన్ చేయొచ్చు. 1800599901001. ఇది టోల్ ఫ్రీ నంబర్. మరొక సమాచారం. ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఐఐటి హైదరాబాద్ సహకారంతో నిర్వహిస్తున్న బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లను 25వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు డీన్ అకాడమీ ప్రొఫెసర్ రామ్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మరొక సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బోధన్ పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 నెలల వ్యవధి గల వెల్డర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సి విద్యార్హతతో పాటు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ నెల 27వ తేదీన నేరుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇది ఇఎల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొచ్చేసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్

0: నవ్వింది తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రేసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. వార్తల్లోని వివరాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని, అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे तो आप वहां

0: आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा। ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं, जिसका लाभ सभी लोगों तक पहुंचना है, तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा, उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं।
1: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్ కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600 పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ రోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకొని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మారక ద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8 ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు ఈసీబీ ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మరణించి 130 గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మ్యాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంత వరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛ ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:15 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.
3: हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చే

0: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అనఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి కమలాకర్ రెడ్డి. ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమంలో సోయా చిక్కుడులో చేపట్టవలసిన చర్యలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటుంటది. ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పంటల సాగు అనుభవాలు. బూత్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన నిదాపు భోజనతో ముచ్చటుంటది. వాతావరణ సూచన. జిల్లాలో ఇయల ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ తేలికబాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంది. గాలిలో తేమ 67% ఉంది. రేపు కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదెలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
4: ఇదెవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: కిసాన్ వాణిలో ఇప్పుడు విందాం ప్రస్తుత పరిస్థితుల్లో సోయా చిక్కుడులో చేపట్టవలసిన చర్యలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్నారు పి కమలాకర్ రెడ్డి. డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
1: ప్రస్తుతం సోయా చిక్కుడు ఏ దశలో ఉందంటారు మన జిల్లాలో?
5: మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈసారి కొద్దిగా లేట్గా వర్షాలు రావడం వలన కొద్దిగా రైతులు లేట్గా విత్తుకోవడం జరిగింది. ఎక్కడైతే నీటి వసతి ఉన్న రైతులు ముందుగా విత్తుకున్నారో అదేమో మనకు పూత కంప్లీట్ అయి కాయ ఏర్పడే దశలో ఉంది. అదే విధంగా మనకు లేట్గా విత్తుకున్న రైతులకేమో పూత స్టార్ట్ అయ్యే దశలో ఉంది. ఇది రెండు దశలు కూడా చాలా కీలకమైనటువంటి దశలు.
1: అయితే ఈ దశలో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం?
5: ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గడిచిన ఒక 45 నుంచి 55 రోజుల వరకు పంట దశలో ఉండడం జరిగింది సోయా చిక్కుడు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అనుకున్న దానికంటే కూడా ఈ సంవత్సరం మిగతా సంవత్సరాలతో పోలిస్తే కీటక సమస్య గానీ రోగాల సమస్య గానీ చాలా తక్కువగా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సోయా చిక్కుడుకి ఎంత వర్షపాతం కావాలనో అప్పటి వరకు ఒక మొలకెత్తేటప్పుడు వచ్చిన సమస్యలు తప్పించి ఆ తర్వాత మొలకెత్తిన తర్వాత ఎలాంటి ప్రధానమైనటువంటి సమస్యలు కనవలేవు. కాకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి అంటే తక్కువ కొద్దిగా గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షపాతం అనేది కొద్ది తక్కువగానే ఉంది. సోయా చిక్కుడు సాధారణంగా ఏంటంటే ఎంత వర్షపాతం ఉంటే అంత మంచిగా మనకు దిగుబడులు రావడం అనేది జరుగుతుంది.
1: అయితే ఈసారి వర్షపాతం తక్కువ నమోదవుతుంది కొంత. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సోయా చిక్కుడులో ఎలాంటి సమస్యలు ఇంకా భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్నాయి?
5: ఇప్పుడు చూసుకున్నట్లయితే మన సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటి వరకు ప్రధాన సంగతి ఎలాంటి సమస్య రాలేదు. కాకపోతే ఇప్పటి నుండి కూడా ఇలాంటిది అంటే తక్కువ వర్షపాతం ఎక్కడ ఉంటే పడ్డ దగ్గరనే వర్షం పడుతుంది. మనకు యూనిఫామ్ గా వర్షం కూడా ఎక్కడ పడతలేదు. దీనివల్ల ఎక్కడైతే భూమిలో క్రాక్స్ అంటే భూమి పగలడం గానీ ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే దానికి కావాల్సినటువంటి కీటకాల సమస్య గానీ పెస్ట్ అండ్ డిసీజెస్ సమస్య అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే బిట్ట పరిస్థితిలో ఏర్పడ్డప్పుడు కాండం మీద కాండం తొలిచే పురుగు యొక్క సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. దానికి తోడు తెల్లదోమ యొక్క ఉద్ధృతి అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది బిట్టపరిచలు వచ్చినప్పుడు. దానితో పాటు మనకు రోగాల విషయానికి వచ్చేటప్పటికి మసికులు తెగులు యొక్క సమస్య అనేది అధికంగా అవుతుంది. ఏ తెగులు వచ్చినా కూడా మనకు దిగుబడిపైన చాలా ప్రభావం అధిక ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది.
6: అయితే ఇందాక అన్నారు మీరు కాండం ఈగ మరియు కాండం తొలిచే పురుగు అని, వీటిని ఎలా నివారించుకోవాలంటారు?
5: ప్రధానంగా ఏంటంటే కాండం మీద కాండం తొలిచే పురుగు ప్రధానంగా ఏంటంటే ఎక్కడైతే ఆలస్యంగా విత్తుకుంటారో అక్కడ కొద్ది ఉధృతి అనేది కొద్ది అధికంగా ఉంటుంది. దానితో పాటు బెట్ట పరిస్థితులు, బెట్ట పరిస్థితులు కింద ఉందనుకోండి, ఎక్కువ ఎండలు కొట్టడం గానీ అలాంటి పరిస్థితులు ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ గా కాండం మీద కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతి పెరుగుతుంది. ఈ రెండు కాండం మీద కాండం తొలిచే పురుగులకు ప్రధానంగా ఏంటంటే పంట మొదటి దశ నుంచి చివరి దశకు ఉంటాయి. కాండం ఈగ అనేది మొదటి దశలో వస్తుంది, పంట పిలక దశ నుండి పంట గింజ గట్టిపడే వరకు దాని యొక్క ఉధృతి అనేది కనబడుతుంది. కాండం తొలిచే పురుగు అనేది ఫ్లవరింగ్ ఆ టైంలో స్టార్ట్ అయ్యి పంట చివరి వరకు ఉంటుంది. ఇవి రెండు కూడా ఏంటంటే మనకు కాండం లోపల తినడం వల్ల పంట యొక్క గింజ మనం అభివృద్ధి చెందేటప్పుడు గిన డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మనకు దిగుబడిపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. అంటే గింజ సైజ్ తగ్గడం గానీ కాయకు కావలసినటువంటి పోషకాలు అందకపోవడం వల్ల తాల్స్ ఏర్పడడం గానీ ఇలాంటి సమస్య అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాండం మీద చూసుకున్నట్లయితే మన కాండం పైన ఎక్కడ చూసినా మీకు సింప్టమ్ కనబడదు, కాకపోతే బాగా గమనించి మొక్కను పీకి చూసినప్పుడు అక్కడక్కడ హోల్స్ కనిపిస్తాయి. అంటే ఒక హోల్ ఒక రంధ్రం అనేది కనబడ్డది అంటే అది ఒక జీవిత చక్రాన్ని బయట తీసుకొని బయటపడ్డట్టు. సో అట్లా ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని చక్రాలు కంప్లీట్ చేసినట్టు అలాంటి గమనించినప్పుడు మాత్రం మనం వెంటనే పిచికారీ చేయాలి. అదే విధంగా మన కాండం తొలిచు పురుగు విషయానికి వచ్చేటప్పటికి అర్ధచంద్రాకారంలో గాట్లు వేసుకుని కాండం లోపలికి పోయి కాండంలో ఉన్నటువంటి పదార్థాలను మొత్తం తినేస్తాయి. దాని ముఖ్యంగా ఏంటంటే కాండం లోపల ఉన్న పదార్థాలు కొమ్మల యొక్క భాగాలకు కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి పోషకాలన్నీ తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మొక్కల యొక్క కొనాలు ఉంటాయి, ఆకుల యొక్క కొనాలు అనేది ఎండిపోతుంది. ఆకుల కొనాలు ఎండినప్పుడు సింప్టమ్ ని బట్టి మన నివారణ చర్యలు అనేది చేపట్టాలి. దీని నివారణకు ప్రధానంగా ఏంటంటే మనం ముఖ్యంగా ఇప్పుడు బెట్ట పరిస్థితులు ఉందనుకోండి మనకు సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మందులను ఎట్టి పరిస్థితుల్లో పిచికారీ చేయకూడదు. దానికి తోడు 0.3 మిల్లీలీటర్ల క్లోరాంథ్రిప్రోల్ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్టయితే కాండం ఈగ కానీ కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతిని అదుపు చేయవచ్చు. ఒకవేళ కాండం యొక్క ఉధృతి అధికంగా ఉండి వర్షాలు మంచిగా పడి చల్లని వాతావరణం ఉందనుకోండి మనకు ఈ క్లోరాంథ్రిన్లతో పాటు మన క్లోరాంథ్రిన్లో ప్లస్ లామ్డా సాహిలోత్రి అనే కాంబినేషన్ మందు ఉంటుంది. ఇది 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కాండం ఈగని కానీ కాండం తొలిచే పురుగు కానీ అదుపు చేయవచ్చు.
6: దీంతో పాటు తెల్లదోమ కూడా ఆశిస్తుంది సోయా చిక్కును అన్నారు. ఈ తెల్లదోమ ఉధృతిని ఎలా అదుపు చేసుకోవాలంటారు?
5: తెల్లదోమ ఉధృతి అని ఏంటంటే పంట మొదటి దశలో నుండి ఆకు ముదిరే వరకు అంటే సుమారు 60 నుంచి 70 రోజుల వరకు దీని యొక్క ఉధృతి అనేది ఉండడం జరుగుతుంది. ప్రధానంగా ఇది కూడా ఏంటంటే బెట్ట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే దీని నివారణ ఏం చేయాలంటే ముందు మనకు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఎర్లీ స్టేజ్ లో ఎవరైనా చేయకపోతే అప్పుడు వెళ్ళి చేసుకోవడం, ఇప్పుడు కూడా ఒకవేళ లేట్ సోయింగ్ చేసుకున్న వాళ్ళు 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని ఒకసారి పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే పసుపు రంగు జిగుటు అట్టలు అంటాం, ఎల్లో స్టిక్కీ కార్డ్స్ అంటాం, అవి ఎకరానికి 8 నుంచి 10 మనకు పంట యొక్క హైట్ నుంచి 1 ఫీట్ పైన మనం అమర్చుకోవాలి. మరీ ఉధృతి కొద్ది అధికంగా ఉండి ఇంకా తగ్గుతలేదు అని అనిపించినప్పుడు మనకి ఎస్టామిప్రైడ్ 0.3 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. మరీ ఇంకా అదుపు లేదన్నప్పుడు అనిపించినప్పుడు 1.25 మిల్లీలీటర్ల డైఫెన్థురాన్ అనే మందు దొరుకుతుంది. ఇది లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే తెల్లదోమను అదుపు చేయవచ్చు.
6: ఇంకా పల్లాకు తెగుళ్లు మరియు మసికులు తెగుళ్లు కూడా స్వయచికును ఆశించే అవకాశం ఉంది కదా, వాటి నివారణ ఎలా చేసుకోవాలి?
5: ఇవి రెండు కూడా పల్లాకు తెగులు అయినా గానీ మసికులు తెగులు అయినా కూడా కొంత బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు కొద్ది వేడిమి పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చేటువంటి తెగులు ఇవి. పల్లాకు తెగులు ముఖ్యంగా ఏంటంటే తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇంతకు ముందు తెల్లదోమకి అయితే ఎవరైనా నివారణ చర్యలు చేపట్టామో అది వాడితే చేపట్టాలి. దానికి తోడు ఏంటంటే ఎక్కడైనా పల్లాకు తెగులు అంటే ఏమైందంటే ఆకు మీద మనకు పసుపు మరియు గ్రీన్ రంగుల యొక్క కాంబినేషన్ లో ఆకులు కనిపిస్తుంటాయి, ఆ పసుపు రంగు చారలు, ఆ చారలు ఏర్పడి మరీ సివియర్ గా ఉన్నప్పుడు ఆకు అంత మొత్తం పసుపు రంగులోకి మారిపోతుంది. సో అలాంటి లక్షణాలు ఏదన్నా కనిపించినప్పుడు ఆకులను తీసివేయడం గానీ లేదంటే అలాంటి మొక్కలను మరీ సివియర్ గా ఉంటే అలాంటి మొక్కలను తీసివేసి మిగతా స్ప్రెడ్డింగ్ కాకుండా ఆపుకోవాలి. మిగతా దీది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి తెల్లదోమని అదుపు చేయడానికి మందులను పిచికారీ చేసినట్లయితే దీని పల్లాకు తెగులను కూడా అదుపు చేయవచ్చు. ఇక మసికులు తెగులు విషయానికి వచ్చేటప్పుడు ప్రధానంగా ఇది ఏంటంటే మొక్క వీక్ అయినప్పుడు కొడుతుంది మసికులు తెగులు అనేది. ప్రధానంగా ఏంటంటే సోయ చిక్కుడులో వచ్చేటువంటి తెగుళ్ళు అన్నీ కూడా పూత దశ నుంచి వస్తాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి దశ ఒకటి, ఇప్పటి నుంచి ఉన్నటువంటి సమస్యలు ఒకటి. సోయ చిక్కుడులో ముందు దశలో ఒకటి జర్మినేషన్ ఒకటి ఇష్యూ ఉంటుంది. ఇప్పటి నుండి ఏంటంటే చాలా ఉన్నటువంటి బెట్ట పరిధి రావడం కానీ అధిక వర్షాలు పడినప్పుడు కానీ కావలసినటువంటి రోగాలని పూత దశ నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అంటే తక్కువ వర్షపాతం ఉంది కాబట్టి అక్కడక్కడ భూములు కూడా నిర్లవారడం గమనించుతున్నాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన రైతులకు ఏంటంటే సాధారణంగా పైపాటు ఎరువులు కానీ అవి అందించడం అనేది జనరల్ గా చెయ్యము. జనరల్ ఏంటంటే బాగా మన భూములు బరువైన నేలలు కాబట్టి మొక్క పెరుగుతుందనే ఒక సమస్య వల్ల ఏం చేస్తామంటే పైపాటుగా సోయ చిక్కుడుకు అవసరమైనటువంటి ఒక 25 కిలోల యూరియా అనేది మనం 10 కిలోల పొటాషియం పైనుంచి చేస్తలేదు. దాని వల్ల ఏమవుతాంటే పంట చివరి దశలలో ఎప్పుడైతే మొక్క ఇంతకుముందు చెప్పినప్పుడు కాండం ఈగ వల్ల కానీ కాండం తొలిచి పురుగు వల్ల కానీ అది ఇంకొకటి ఏంటంటే తేమ లేకపోవడం వల్ల వీక్ అవ్వడం కానీ లేకపోతే మిగతా రోగాలకు సంబంధించి ఏదైనా వ్యాపించినప్పుడు అదేమిటంటే మొక్క వీక్ అయిపోతుంది. మొక్క వీక్ అయినప్పుడు మసికులు తెగులు యొక్క ఉధృతి అనేది అధికంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఆ ఉధృతి వచ్చేదాకా మనకు తెలియదు, వచ్చిందంటే వితిన్ 1 వీక్ లో మొత్తం ఎండిపోతుంది. అంత సివియర్ గా ఉంటుంది ఈ యొక్క తెగులు యొక్క ఉధృతి. అందుకే ముందస్తు చర్యగా మసికులు తెగులు కానీ లేకపోతే ఇంకొకటి ఉంటుంది రెజెక్టోనియా ఏరియల్ బ్లైట్ అని ఒక తెగులు ఉంటుంది. రెండు కూడా బెట్ట పరిస్థితులలో మొక్కలు వీక్ అయినప్పుడు మాత్రం వచ్చేటువంటి తెగులు. సో దీనికి వీటి నివారణకి ఏంటంటే వీరంతో బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చుకోవాలి. నీళ్ళు ఇచ్చుకొని దాంతో పాటు పైపాటుగా మళ్ళీ మల్టీకేలం దొరుకుతాయి కదా పోషకాలు, పైపాటుగా పోషకాలు అందియాలి. మరి పంట ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు కింది నుంచి ఇంతకు ముందు చెప్పినట్టు ఎరువులు వేసుకోవాలి. మరి ఒక దీనికి నివారణ అంటే ముందస్తు చర్యగా వచ్చిన తర్వాత నివారించడం కష్టం, ముందస్తు చర్యగా మాత్రమే 2.5 గ్రాముల థయోఫెనెట్ మిథైల్ లేదా ప్రయాక్సిన్ అనే మందు దొరుకుతుంది. అదొకటి ఫ్లుక్సా పైరాక్సిన్ ప్లస్ పైరాక్సిస్టోబిన్ అనే కాంబినేషన్ లో మందు దొరుకుతుంది. అది 120 ml ఒక ఎకరానికి సరిపోయేటట్టు పిచికారీ చేసుకోవాలి. దీనికి తోడు లేదా టెబుకోనజల్ ప్లస్ సల్ఫర్ అనే కాంబినేషన్ లో మనకు మందు దొరుకుతుంది. దీన్ని ఒక 2.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ముందస్తు చర్యగా చేసుకున్నట్లయితే తెగులు రాకుండా చూసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పోషక లోపం గాని భూమి పగలడం గాని ఇలాంటివి రాకుండా చూసుకోవాలి.
6: అయితే కాయదశలో ఉన్నప్పుడు కాయకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే గనక ఆ కాయకుళ్ళు తెగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
5: ఇప్పుడు కాయకుళ్ళు తెగులు విషయానికి వచ్చే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. కాకపోతే మనకు సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టు కానీ ఈ నెలలో ఎక్కువ వర్షాలు పడుతుండే, దానివల్ల ఎప్పుడైతే గింజ నిండుతుందో ఆ టైంలో గిన వర్షాలు కంటిన్యూస్ గా పడ్డాయనుకుంటే 2 రోజుల వరకు అప్పుడు మనకు కాయకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఛాన్సెస్ చాలా తక్కువ. కాకపోతే దీనికి కూడా ముందస్తు చర్యగా ఇంతకు ముందు మసికుళ్ళు తెగులకు ఏదైతే పిచికారీ చేసినామో అదే దీనికి కూడా పనిచేయడం జరుగుతుంది.
6: అయితే ఇప్పుడు కొంత వర్షాభావ పరిస్థితులు సంవత్సరం, సోయా చిక్కుల్లో నీటి తడులు అవసరం ఎంతవరకు ఉంటుంది? ఉంటే గనక నీటి తడులు ఎప్పుడెప్పుడు తడులు ఇచ్చుకోవాలంటారు?
5: సోయా చిక్కుడు విషయానికి వచ్చి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో భూమిలో అనేటువంటి క్రాక్స్ పగుళ్ళు అనేది రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి పగుళ్ళు వచ్చిందంటే వచ్చేటువంటి తెగులను మనం అదుపు చేయడం చాలా కష్టం. సో ఎంత లేదన్నా కూడా పంట 90 రోజుల పంట అయితే 75 నుంచి 80 రోజుల వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. మళ్ళా ఇంకొకటి ఏంటంటే మనకు ఇంతకు ముందు చెప్పిన నీటి తడులు 3 దశలు ముఖ్యం. పుష్పించే దశ, తర్వాత కాయ ఏర్పడే దశ, ఆ తర్వాత కాయ నిండే దశ, గట్టిపడే దశ. ఈ 3 దశలు చాలా కీలకం. సో వీలైనంత మట్టుకు నీటి వసతి ఉన్నటువంటి రైతులు తప్పనిసరిగా నీళ్లు ఇచ్చుకోవాలి. ఈ 3 దశలలో ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. దానికి తోడు పైపాటుగా 13:00-13:45 గానీ లేకపోతే మనకు ఇంతకు ముందు మైక్రో న్యూట్రియంట్స్ కాంబినేషన్ వివిధ రకాలైన పైపు పట్టుగా ఇచ్చేటువంటి పోషకాలకు సంబంధించి దొరుకుతున్నాయి, వాటిని ఏదో ఒక దాన్ని పిచికారీ చేసుకోవాలి.
6: అయితే విత్తనోత్పత్తి చేసే రైతులు బెరుకులను ఏ దశలో తీయాలంటారు?
5: యాక్చువల్ గా మనం 2 దశలు చెప్తుంటాం సాధారణంగా, పుష్పించే దశ మరి ఇంకొకటి కోతకు ముందు. పుష్పించే దశలు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వేడి పరిస్థితుల వల్ల పాముల భయానికి సాధారణంగా పోవడానికి ఇష్టపడరు రైతులు. సో తీయడం కూడా కొద్ది ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు తీయకపోయినా సరే, కాకపోతే కోతకు ముందు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బెరుకులను తీసివేయాలి. ఎందుకంటే దానికి కూడా తీసేటప్పుడు బెరుకులు అనేది మనం ఫస్ట్ ఏ రకాన్ని వేసుకున్నాం ఆ రకం యొక్క లక్షణాలు తెలిస్తే మనకు మిగతా ఒక బెరుకులను తీయడానికి వీలు ఉంటుంది.
6: అంతా బాగుంది. మరి కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
5: మనం ఫస్ట్ కోత అనేది ఇక్కడ గుర్తించడానికి ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మట్టుకు ఏం చేస్తున్నామంటే మన రైతులకు కోత ఎప్పుడైనా ఐడియా ఉంది, కాకపోతే కాండం ఎండుతలేదని మన కాయను కోస్తలేదు. కొన్ని రకాలు ఎట్లుంటాయంటే కాండం ఎండుతుంది కాయ ఎండుతుంది, కొన్ని రకాలు ఏంటంటే కాయ ఎండుతుంది కాండం ఎండదు. ఇప్పుడు JS 335 తీసుకోండి, కాయ ఎండుతుంది కాండం ఎండదు. సో రైతులు ఏంటంటే కోసిన తర్వాత కుప్పలేస్తే బూజు పడుతుంది అని చెప్పి కోయడం లేట్ చేస్తారు. దానివల్ల ఆ రకమే, దాంతోపాటు కొన్ని రకాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ గింజలు అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము మెకానికల్ హార్వెస్టింగ్ తర్వాత థ్రెషర్ ద్వారా కోతకు పెడుతుంటామో అప్పుడు ఏమవుతుందంటే పెట్టినప్పుడు గింజ రాలిపోవడం కానీ లార్జింగ్ అవడం కానీ ఇలాంటి సమస్యలు అనేటువంటి పడిపోయేటువంటి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫస్ట్ 95% కాయలు ఎండిన

0: అప్పుడు మాత్రమే కోత కోయాలి. కోతను గుర్తించడం ఎట్లా అంటే కొట్టినప్పుడు డబా డబా అని సౌండ్ వస్తుంది, లేకపోతే కాయ నూపినప్పుడు గల్గలమని సౌండ్ వస్తుంది. ఈ రెండు మళ్ళీ ఇంకొకటి, కొన్ని రకాలలో కాయ నల్లగా మారుతుంది, కొన్ని రకాలలో పసుపు రంగులోకి మారుతుంది, కొన్ని రకాలలో బ్రౌన్ కలర్ లో ఉంటుంది. సో ఈ రకాలని బట్టి మనకు ముందే రకరకాలను తెలిస్తే ఆ కలర్ మారిన దాన్ని బట్టి కూడా గుర్తుపట్టచ్చు. మొత్తానికి ఏంటంటే మనకు 18% మాయచర్ ఉన్నప్పుడు మాత్రం కోత కోయాలి. కోత కోసిన తర్వాత చాలా మంది మిషన్ ద్వారా కోత కోసే రైతులు సడన్ గా కోసేస్తారు, ఒకటేసారి అయిపోద్ది. ఎవరైతే చేతితో ఒకటేసారి ఇంటర్ క్రాపింగ్ చేస్తుంటారు, ఇంటర్ క్రాపింగ్ చేసినప్పుడు కోత మిషన్ ద్వారా కోత కోయరాదు, మాన్యువల్ గా కోస్తుంటుంది మనుషుల ద్వారా. ఆ కోత కోసిన తర్వాత వెంటనే కుప్పలు వేయాలి. మీద అనేది ఒకవేళ వర్షం లేకపోతే మీద ఒక రోజు ఆరనివ్వాలి, ఒకవేళ వర్షం పడుతున్నట్టు సూచనలు ఉన్నట్లయితే ఇమీడియట్ కుప్పలు వేయాలి. కుప్పలు వేసిన తర్వాత కూడా ప్రతిరోజు కుప్పలను తీయాలి. చాలా మట్టుకు ఏం చేస్తుంటాం అంటే కుప్పలు వేసేస్తాం, మనం కప్పేసి వెళ్ళిపోతుంటాం. దానికి రెండు రీజన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రైతులకు అదే టైంలో పత్తి రావడం ఒకటి మన జిల్లాలో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చేనులు లోపట్లు ఉండడం, వర్షం పడ్డదనుకోండి ఒక్కొక్కసారి చేనులు లోపట్లు ఉండడం, పోవడం ఆ దారులు అంటే పోవడానికి ఇబ్బంది పడడం, అలాంటి సమస్యల వల్ల కూడా మనకు రైతులని సాధారణంగా ఏంటంటే కుప్పలు ఏంటంటే రోజు తీయరు. దీనివల్ల ఏమవుతుంటే లోపల వేడి క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినప్పుడు 18% మాయిశ్చర్ ఉంటుంది, ఆ తేమకు ఇంకా బయోకెమికల్ రియాక్షన్ జరుగుతాయి లోపల. ఆ జరిగి ఏమవుతుంది అంటే ఫంగల్ గ్రోత్ కానీ ఇవన్నీ బాగా పెరిగి కాయకు బూజు పడుతుంది. బూజు బట్టి కాయ రంగు మారడం, గింజ రంగు మారడం ఇవన్నీ జరిగి పంట వచ్చిన పంట కూడా క్వాలిటీ దెబ్బతిని మనకు రైతుకు రేటు రాకుండా పంట నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు రోజు టార్పలింతో కప్పి పొద్దున తీసేసి సాయంత్రం పూట కప్పి రావాలి. ఇలా మళ్ళీ వీలైనంత మట్టుకు దూరం దూరం చేయాలి. చేస్తే మనకు పంటను అనేది కాపాడుకోవడానికి వీలుంటుంది. మళ్ళా దీని తర్వాత థ్రెషింగ్ విషయానికి వచ్చేటప్పటికి, థ్రెషింగ్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే 14% తేమ ఉన్నప్పుడు మాత్రం థ్రెషింగ్ చేయాలి. మరీ ఎండిన తర్వాత చేస్తే ఏమవుతుంది అంటే పగిలిపోతుంది. పగిలిన దానికి కూడా మనకు మార్కెట్ సరిగా రేటు రాదు. సో ఈ రెండు మనం చేసేటప్పుడు తక్కువ స్పీడ్తో థ్రెషింగ్ చేసుకోవడం, లేకపోతే వెంటనే కోత కోసినాక ఒక రెండు రోజులకి చేసుకోవడం అనేది చాలా ఉత్తమం.
1: బాగుంది డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు. సోయా చిక్కుడులో వివిధ దశల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా కోత దశలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో సోయా చిక్కుడులో చేపట్టవలసిన చర్యలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటిన్నారు. ముచ్చటబెట్టింది పి కమలాకర్ రెడ్డి. శ్రోతలారా, ఈ ముచ్చటను మీరు మళ్లీ మళ్లీ వినాలనుకున్నా, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయాలనుకున్నా చేయవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి ఈ ముచ్చట మా యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మేముంచిన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు వింటూ ఉండండి.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం. ప్రతి మంగళ గురు శనివారాల్లో రైతు అంతరంగం శీర్షికన అభ్యుదయ రైతులతో ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈయల్ల పత్తి సోయా పంటల సాగు గురించి బోత్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన నిదాపు భోజనతో ముచ్చటిందాం. వారితో ముచ్చట పెడుతున్నారు యు దినేష్.
3: నిదాపు భోజన నీకు నమస్తే అన్న. 11 ఎకరాల పత్తి ఉన్నది. సోయాబీన్
4: సోయాబీన్
3: 11 ఎకరాలు
4: ఉంటాయి.
3: ఎన్నేళ్ల నుంచి పత్తి పండిస్తున్నావు ఇట్లా?
4: నాకు తెలిసిన నుంచి నేను పత్తి పెడుతున్నా. అప్పుడు మినుము పేసరి అంత ఉంటుండే. ఇప్పుడు మినుము పేసరి ఆ పందులు చేపట్టి దక్కుట్లేదు.
3: పత్తి మీద పత్తి ఎన్ని పండిస్తావు ఇట్లా?
4: ఇది మాకు వేరే ఆధారం ఏమున్నాయి సార్ పండించేది?
3: సోయా ఒకసారి పత్తి
4: అంతే. ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు పత్తి పెట్టినాము. నెక్స్ట్ ఇయర్ ఇలా సోయా పోతాము. అటు సోయా భూమిలో పత్తి పెడతాం, చేంజ్ చేస్తాం అన్నట్టు.
3: ఎట్లా ఉంది మరి పత్తి?
4: ప్రతి ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి. వర్షాలు తక్కువ ఉన్నాయి. వర్షం కరెక్ట్ ఉంటే మంచిగా వేస్తుంది.

0: పోలాలకు మంచి లాస్ట్ డౌరల్ ఉంటుండే.
1: లాస్ట్ డౌరల్ అయిపోతుండే సార్ పోలాలకు.
0: మరి ఇప్పుడు
1: పోలాలకు ఇంతమంటే అయిపోతుండే. వర్షాలు పడితే సార్ అయితే లేస్తాయి ఇవి. వర్షాలు పడాలా? ఇక వర్షం పడకపోతే ఇంకో 4-5 రోజులు చూసి బోర్డు చాలు చేస్తుండే.
0: ఎన్నిసార్లు మందులు కొట్టినా ఇట్లా?
1: ఇప్పుడు 2 సార్లు కొట్టినా.
0: పురుగు మస్తున్నది కదా, పురుగు దోమ.
1: పురుగు దోమ ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యలో లేట్ అయింది వర్షాలు వాడికి కలుపుకు. మేము అటే పోయినాం కుప్పలు తీసుకుడు ఉచిత గారు. నేను ఉచితాడు ఇంకా 4 రోజులు మళ్ళీ మరస్ట పోయి వచ్చిండు. ఇక ఇప్పుడు మంది వేసి మందు కొడతామని మంది వేసాం. నిన్న వేసినాం మళ్ళీ ఇయ్యాల పోయిండు.
0: ఎన్నిసార్లు అడుగు మంది వేసి? 2 సార్లు.
1: 2 సార్లు.
0: ఇంకా 2 సార్లు వేస్తారా?
1: ఇంకొకసారి అయితే వేస్తాం. ఒకసారి వేస్తాం. ఒకసారి వేసినాక పొటాసు యూరియా లాస్ట్ టైంలో వేస్తాం.
0: ఆనలు ఉంటాయి.
1: ఆనలు ఉంటాయి. ఆనలు లేకున్నా కానీ నీళ్లు ఉంటాయి కాబట్టి వేసేసి నీళ్లు పెట్టేస్తాం. వ్యవహారాలు పడితే నీళ్ళు అవసరం లేదు. పెట్టుకుంటారు
0: కలుపులు ఒకసారి తీసిన?
1: ఒకసారి తీసాం.
0: గడ్డి మంది కొట్టింది? ఇంకా
1: గడ్డి మంది స్టార్టింగ్ కొట్టినాము. స్టార్టింగ్ ఎందుకంటే మొలక చిన్న ఉంటది కదా, గడ్డి బాగా ఎత్తైపోతే ఎక్కువ అవుతుంది గడ్డి. అందుకొరకని ముందు గడ్డి మంది కొట్టినాం. గడ్డి మందు కొట్టిన తర్వాత ఒక 2 సార్లు దవరలు కొట్టినాక కలుపు తీసేసాం.
0: ఇంకోసారి కలుపు తీయబడుతుందా? గడ్డి మంది
1: తీయబడుతుంది. ఎప్పుడు గడ్డి మంది అవసరం లేదు సార్. జో కొట్టే భూములు అసలు అయితేనేమో గడ్డి మంది కొట్టబడుతుంది.
0: మరి గడ్డి లేకపోయినా గానీ నువ్వు డౌర కొడుతున్నావు, అవసరమా?
1: అవసరమే. లేకుండా నేల పలుగుతుంది, ఇట్లా వర్షాలు పడతలేక పలుగుతుంది. లేకుంటే మొలక సన్న మొలాట ఉంటది, ఆ దవర కొడుతుంది, చచ్చిపోతుంది. కుట్టకపోతే అది పెద్దగా అవుతుంది. భూమి పలగకుండా సార్ మొత్తం ఈ సాల్ఫ్ ఉంటే గడ్డి ఉంటది. ఇప్పుడు ఈ బోయాల గడ్డి ఉంటది.
0: ఇప్పుడు నువ్వు డౌర కొడుతున్నావు, మీ జీతగాడు డౌర కొడతాడు. ఇద్దట్లా డౌర కొడితే ఎవరు కొడితే మంచిగా ఉంటుంది చెప్తావా?
1: మన ఇంటి వాళ్ళు కొడితే మంచిగా ఉంటది, కానీ జీతగాడు కొట్టంగా సోక మేము ఉంటాం. మేమడి ఎందుకుండాలి? ఎట్లా కొడుతుండు ఏం కథ? లేకుంటే అనామాత మీదమే పట్టుకొని పోతాడు. డాడీ అవసరమేమో నేను పని చేస్తున్నా చెప్పి తీసుకొని పని చేస్తున్నాను. కొట్టేసిన అంటే కొట్టేసిన అన్నట్టుంటది. ఏదైనా పోకుండా చేసేవాడు మేము చూస్తాం. మంచిగా పడతలేవు ఏంటిది? నేను కుక్యం చేస్తున్నావు, పైసలు పైసలు ఇస్తలేమా? ఎట్లా పట్టాలి దౌరా? బాగా వస్తాలంటే పొద్దున్న వచ్చేది గుంగుతుంది. ఒక బండ పెడతాం మీద, అట్లా బండ పెట్టి బరాబర్ కొద్దిగా బలం చేస్తామంటే సాబ్ పోతుంది.
0: లేపుడు కష్టం కదా?
1: లేపుడు ఏం కష్టం కాదు. మన మనల్ని బండలు బిండలు ఏం లేవు. బండలు బిండలు ఉంటాడు, ఆపుకుంటాం, అనామాతం లేపుతాం, పెడతాం.
0: మూలమలపెట్టేటప్పుడు
1: మరుగుతాయి, అనామతం లేపెడితే అయిపోయి. ఇలా బాగా వజన పెట్టాం కదా సార్. మనకు దూరం లేచేటట్టు వజన పెట్టుకుంటాం.
0: ఎన్ని? 2 ఎడ్లున్నాయా?
1: 2 ఎడ్లున్నాయి. ఒక బర్రె ఉన్నాయి.
0: పెద్దగా ఉన్నాయి ఎడ్లు కూడా?
1: మాకు ఎప్పుడు పెద్దగా ఉంటాయి సార్. ఇంకా మాకు జీతాడు మహారాష్ట్ర జీతాడు వేయంగా ఇట్లా. మా అన్న ఎప్పుడు ముందటి నుంచి వ్యవసాయం చేసినాడే కదా. ఎడ్లు కంకాలు ఉంచుతాడు మొత్తం.
0: ఇప్పుడు పొద్దుగల్లా లేవగానే ఎడ్ల మేపాలి వెళ్తారా? డైరెక్ట్ అరకనే కడతారా?
1: వెళ్తాం. కొద్దిగా ఒక గంట సేపు మేపుతాం. గంట గంటన్నర మేపుతాం.
0: మళ్ళీ రాత్రికి?
1: రాత్రికి దౌర విషయంగా మేపుతాము. మేపోయి కట్టేస్తాము. మోపు కోసుకుపోతే మళ్ళీ రాత్రికి వేస్తాం.
0: ఎప్పుడు డౌరీ చేస్తారా? సాయంత్రం
1: 5 గంటలకి ఇస్తాం.
0: సాయంత్రం 1 గంట 2 గంటలు మేస్తాయి?
1: మేస్తాయి.
0: అంటే పట్టుకొని మేపుతారా, విడిసా పెడతారా?
1: ఇట్లా మేపుతేనేమో పట్టుకొని మేపుతాము. కాల పండు జాగ మలసు ఉంటాయి, విడిసా పెట్టి కూర్చుంటాము. అవి పక్క పండు చేను పండు కూర్చుంటే అవి మెత్తాయి.
0: కట్టేయారు? అట్లా
1: కట్టేయం. కట్టేస్తే మేయ్యి కదా సార్.
0: తొక్కుడు బాగా అయితే?
1: తొక్కుడు బాగా అయితే ఒక్కడి దగ్గర మెత్తాయి. అంతే, తాడు ఎంత పెద్ద ఉంటే అంత పెట్టి మెత్తాయి. మళ్ళా ఒక కర్రలన్నా కూడా కట్టేస్తాం. గానీ అంత పెట్టి గడ్డి మళ్ళకుండా అయిపోతే బాగా దగ్గర దగ్గరకి ఎత్తాయి. అదే గడ్డి ఉన్నాడు తినుకుంటూ తినకుండా పోతే తినకుండా తినకుండా అత్తే కడుపు వెళ్ళిపోతాయి.
0: మరి దీనికి ఇప్పుడు మందు ఎప్పుడు కొడతావు?
1: ఇంకా 2-3 రోజులు అయితే కొడతాం.
0: ఎన్ని రోజులు పడుతుంది ఒకసారి మందు కొట్టాలి? 11 ఎకరాల పత్తి.
1: 11 ఎకరాల పత్తికి 2-3 రోజులలో కొట్టేస్తాం. 2 డబ్బాలు వేస్తాం. 2 డబ్బాలు వేసి పొద్దున వస్తాం. పొద్దున వచ్చి కొట్టేస్తాం. మా ఇంత ఎత్తాయింది అనుకో, తైవాన్ ఉన్నాయి మాకు. మా జీతాడు తైవాన్ వేసుకుంటాడు, నెల్లీలు వస్తాయి. 2 రోజులు కొట్టేస్తాం.
0: కైకిలోడు పెట్టకూర? మరి
1: కైకిలోలు మందులకు మేము కైకిలో అసలు పెట్టాం.
0: కళ్ళదలికి మరి కైకిలో దొరుకుతారా మీరు?
1: మా ఊరోళ్ళు వస్తలేరు సార్. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు వస్తారు.
0: ఊరికే చెప్తారా?
1: ఏ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఆటో తీసుకొని వస్తారు. మేము ఆటో ఆపుతాము. మరి శనివారం చూడున్నట్టే కైకిలి సాగు కాదు, గుత్తనే పట్టుకుంటారు.
0: మరి సోయాబీన్ ఎట్లా ఉంది ఇప్పుడు?
1: మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు వర్షం కాల పూత ఉడికిపోయింది. సట్ట అవుతుంది. సట్ట కావాలంటే ఆ గింజ ఊరాలంటే వర్షం కావాలి. ఇప్పుడు వర్షం లేదు కదా. ఇప్పుడు దవర కొడితేనే ఎగురుతుంది అది.
0: ఇప్పుడు వర్షం పడకపోతే సోయా వెళ్తుందా?
1: వెళ్తాయి. నీళ్ళు పెడితేనే వెళ్తాయి. లేకుండా సన్నమైతే గింజ అయితే పీల పీల
0: ఇత్తు ముదిరది.
1: ముదిరది ఇత్తు ముదిరితేనే కదా సార్ లాభం అవుతుంది.
0: దానికి ఎన్నిసార్లు మందు కొట్టినా ఇప్పుడు?
1: దానికి ఇప్పుడు ఒకటేసారి కొట్టినా. ఇప్పుడు కొడతాయి మళ్ళీ దానికి కూడా.
0: ఇంకొకసారి కొడతావు?
1: ఇంకోసారి 2 సార్లు కొట్టబడుతుంది. అది ఇప్పుడు సట్ట జారుతుంది. అది సన్నం గింజ అయితేనే పురుగు అవుతుంది దానికి. అది ఇప్పుడు కొట్టినామనుకో మళ్ళీ కొద్దిగా ఇదైందంటే మళ్ళీ కొట్టాలి.
0: ఇక 2వసారి కాతరా దానికి సోయా? ఒకటేసారి?
1: ఒకటేసారి లేదు, ఉండదు. దాన్ని వీకేసి ఉండే వీకేసి రబీ పంట వేసుకోండి.
0: దానికి ఎన్నిసార్లు అడుగు మందులు వేసినా మరి సోయా?
1: పోస్ట్ అప్పుడే డిఎఫ్ పోస్తాం. డిఎఫ్ పోసినాక ఒకసారి యూరియా బిస్బిసాలు
0: కొట్టినా. గడ్డి మందు కొట్టినావు?
1: గడ్డి మందు.
0: ఇక అది రావాలని ఇక్కడ ఎన్నెళ్ళు పడుతుందా?
1: పడుతుంది. దసరా అయిన తర్వాత వస్తుంది.
0: తొగరదాలు వేసినామన్న?
1: తోరియాలి. రబ్బి పడుతుంది కాబట్టి తోరియాలి.
0: పత్తిలో తొగరదాలు కనబడతలేదు?
1: పత్తిలో సార్ ఈ మహారాష్ట్రలో కైకిలోలు పెట్టించింది తొగరేస్తలేదు.
0: ఎందుకు?
1: వాళ్ళు మొత్తం పత్తి ఎడతారు, మొత్తం దూసుడు ఇట్లా.

0: మనోళ్ళు వచ్చిన వాళ్ళు అయితే కొన్ని సోలాలు కొనుక్కొని తెంపుకుంటారు
1: ఇంట్లో ఇంటి కోసమని
0: వాళ్ళు ఇంటి కోసమే కూడా అవుతారు. వీళ్ళు ఉడకబెట్టుకుని తిందలిగి మొత్తం ఇట్లా పడి అటు దూసిరంటే మొత్తం బరిగలు బరిగా చేసేస్తారు. అట్లా చేస్తారు వాళ్ళు కొండపోయి దానిగా ఉడకబెట్టుకుంటూ తింటారు ఇంటికి కొండపోయి.
1: అందుకే అలా బాధకు
0: లేకుండా మరి సరే ఇప్పుడు పత్తి పోయింది ఇసుకుంటే జాగ్రత్త సుఖం ముందు మిర్చి పెట్టుకుంటుంది మిర్చి పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు అందుకు వస్తారు. ఇప్పుడు ఇంత దానికి వాళ్ళు ఎంపడి ఉంటామా సార్ మనం ఉండంగా వాళ్ళు ఇటు పత్తి ఎడతాడు మిరపకాయలు ఎంపేస్తారు అందువరకు మిరప చెట్లు
1: పోయేటప్పుడు చెక్ చేయరా మీరు మరి
0: అట్లా చెక్ చేయం సార్ వాళ్ళు ఏదో ముందు పెట్టుకుంటారు వాళ్ళకి చెక్ చేసుకో మళ్ళీ ఏం చెప్తాం ఏ అన్న గిన్నె ఇంట్లో తెంపుకున్నామంటారు 15 మంది అయితే ఉంటారు వాళ్ళు మంచిగా అద్దకిలో తెంపుకున్నాగానే అయిపోతాయి మరి అందుకొరకు అది ఇప్పుడు మేము మిర్చి వేసుకుంటాం ఇంటి కోసం ఇప్పుడు చెల్లి వేసుకుంటాం మీద పెట్టి పత్తి వేసుకుంటాం వేసుకుంటాం వాళ్ళు ఇలా వచ్చిన అనుకో ఇలా పత్తి వెళ్ళడానికి వస్తారు కదా ఆయన మందు డబ్బా తీసుకొని వస్తాము అలా మందు వస్తాము ఆయన మొత్తం మిరప చెట్ల కాలం ముంగట కొడతాం ఇక
1: తెంపరా
0: అప్పుడు తెంపరు ఏం తెంపారు మందు కొట్టిరా పడరా ఉంటారు
1: కడుక్కొని తినారా ఇంటికి
0: కడుక్కోరు ఏం చేయరు వాసన వచ్చి మందు కొడతాం ఇక దానికి
1: పత్తి వేటప్పుడు ఏం కైకిలిస్తారు ఇక్కడ
0: కిలలి సవిత్తాం సార్ నీరు అయితే 9 చూసుకోండి
1: ఇట్లా మరి ఎట్లా దిగుబడి తీస్తావు నువ్వు పత్తిలో
0: ఇక్కడ ఒక 2 ఎకరాలన్నర ఉంటది అందులో 50 క్వింటాల పత్తి తీసిన
1: నీరు 2 ఎకరాలన్నరలా అంతగానో పత్తి ఎట్లా తీసినావు
0: సార్ టైంకు మందు కొట్టినాము క్రాప్ మంచి కాసింది ఒకసారి నీళ్లు పెట్టినాము వెళ్ళింది
1: వచ్చేసింది మరి ఈసారి అంత వచ్చినట్టున్నదంట మరి
0: ఈసారి చూస్తేనే మాకే భయం పడుతుంది ఇది ఎప్పుడు పెరగాల ఎప్పుడు కాయాల ఇట్లా ఏది ఎత్తు తక్కువ ఉన్నానుకో కానీ ఎన్ని కాయలు అయితే ఎక్కువ కాయలు కావు కదా
1: ఇంత తక్కువ కాలం చూసావా
0: చూడలేదు
1: బోర్ వేసుకునే ఆలోచన బోర్ గాని బావి గాని
0: బోర్ లేదు సార్ అయినా బోర్ వేసినాము దానికి దీనికి ఒకటే కనెక్షన్ ఉన్నది ఎన్ని బోర్ వేసిన నీళ్ళు పడతలేవు ఇక పడతాయి పడ్డాయంటే మళ్ళా అది ఇయ్యారట్లేదు అది పోతులు మంచిగా పోతుంది లాస్ట్ టైమ్ లా బాగా బోర్ అండి ఇప్పుడు అన్న ఒక బోరు వీళ్ళొక బోరు ఆడొక బోరు ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేనుకు 2-3 బోర్లు ఎత్తుండ్రు దీని కనెక్షన్ దాని కనెక్షన్ ఒకటి అవుతుంది లాస్ట్ టైమ్ లా అక్కడ పొద్దున్నకు తెలియక నడుచుకుంటూ చేరుతాయి కదా బోర్డు దీనికైనా చాలా వచ్చేది దాని ఉన్నానుకో అది నడిచినప్పుడు అది ఎత్తేది పోయకుండా అయితే ఎన్ని కొన్ని పోతుంది అదేడు
1: పత్తి ఎప్పటిదాకా ఉంచుతావు ఆఖరికి
0: ఉగాది కన్నా ముందే అయిపోతుంది
1: గులాబ్ పురుగు ఉండదు మరి అప్పుడు
0: గులాబ్ పురుగు ఉంటది కానీ మందు కొడితేనే ఏం కాదు
1: నీకు ఎడ్లున్నాయి మరి పత్తి ఎడ్ల బండి నింపుతావా ట్రాక్టర్ నింపుకపోతావా
0: ముందు ఎడ్ల బండి అవుతుంది సార్ ముందు ఎడ్ల బండి ఏం చేస్తుండేమంటే ఇప్పుడు కైకిలాగు అట్లా ఇట్లా పైసలు అడుకచ్చుకుంటుంది సౌకర్యాల దగ్గరికి అడుకచ్చుకొని సౌకర్యాలు వాళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి అలా ఎలా కట్టాలి కట్టుడుగా అప్పుడేమో ఇప్పుడు తీసుకొచ్చాము 10 క్వింటాలైంది 10 క్వింటాలు కాగానే 10 క్వింటాలైంది ఇంకేంది ఇది అమ్మెత్తాయిపోయి అంటుంటే ఇక 10 క్వింటాల కొరకు ఏ వెహికల్ పెట్టకపోయి ఎడ్ల బండ్ల 10 క్వింటాలు దొక్కుని పోయి వేసేస్తుండే అట్లనే ఆడ జమ చేసుకుంటుండే సౌకర్యం మాకు అవసరమైన డబ్బులు తీసుకొచ్చుకుని మళ్ళీ లెక్క పూరా లెక్క అయిపోయిందంటే మాకు వచ్చే పైసలు అన్ని తీసుకుంటుండే
1: ఇప్పుడు పంట పండియాలంటే 22 ఎకరాలు పండియాలంటే ఎన్ని లక్షలు కావాలి
0: 2-3 లక్షలు అయితే కావాలి
1: మరి ఆనందంగా ఉన్నావా
0: ఆనందంగా ఉన్నావు
1: సరే బాగుంది బోయన్న సరన్న ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు లేదా నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు నీ ఫోన్ నంబర్ చెప్పన్న
0: 9963823427171
1: ఉంటానా
0: సార్.
2: ఇంతవరకు పత్తి సోయా పంటల సాగు గురించి బోత్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన నిదాపు భోజన్నతో ముచ్చటిన్నారు. వారితో ముచ్చటబెట్టినరు యు దినేష్. శ్రోతలరా, ఈ ముచ్చట రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. మీరు దాన్ని మళ్లీ వినాలనుకున్నా, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్లవచ్చు. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమ సమర్పణ పి కమలాకర్ రెడ్డి. రేపు పొద్దుకి 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో కూరగాయల పంటలను తొలిదశలో ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు. ఆ తర్వాత పశుపోషణలో పచ్చిమేత మరియు పశుదానాల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట కూడా ఉంటుంది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಹುಷಾರು, ಸಿನಿಮಾ ಪಾಟಲ ಜೋರು. హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి వినుండ్రి. ఫోన్ చేసి మాతో ముచ్చట్ల రూపంలో మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి వినుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 295081 ఇంకో నంబర్ 2300081 ఫోన్ చెయ్యండి. హుషారు కార్యక్రమంలో ముందుగా లవిందం వర్షం చిత్రం నుండి ఈ పాటని.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమాన్ని. కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: చెప్పండి, మీ పేరు?
1: మేడం, నా పేరు చిట్టిబాబు. మేడం, తిరుపతి నుంచి.
0: తిరుపతి నుంచి మాట్లాడుతున్నారు చిట్టిబాబు?
1: అవును మేడం, అవును మేడం.
0: మొదటిసారా ఫోన్ కలవడం చిట్టిబాబు?
1: ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ టైం మేడం.
0: ఎట్లా అనిపిస్తుంది మరి?
1: చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కాల్ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేడం.
0: ఏ పాట వింటారు మరి? తప్పకుండా చిట్టి బాబు, మీకోసం మీరు కోరుకున్న తప్పకుండా
1: ఆయన ఆయన ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉన్న వందేళ్ళు వడ్డీ మంచి సినిమాలు తీయాలని మా అమ్మాయి తరఫున అందరూ చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
0: తప్పకుండా మీకోసం అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 2950081 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయండి.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటలి. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో, ఈశ్వర్ ప్రసాద్. ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు నువ్వు? తప్పకుండా బాసింగ బాలాలు చిత్రం నుండి నీకు పాట వినిపిస్తా. నువ్వే ఎన్నో తరగతి చదువుతున్నావు? సరే ఈశ్వర్ ప్రసాద్, నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడుని జత చేసి ఫోన్ చేయండి.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేశాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరికి ఇచ్చేస్తాం అంతే.
0: నువ్వు ఆడుకో ఇది పోయావన్నా.

0: యాదవ్ ఎంబీబీఎస్ కో జై
1: బోలో. ఎవర్రాదే, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

0: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటలి. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో చెప్పండి. శేఖర్ అన్నారు మీ పేరు, మదన్పల్లి నుంచి. ఇలా ఫోన్ చేసిండ్రు మొదటిసారా శేఖర్? ఎట్లా అనిపిస్తుంది మరి మొదటిసారి కాల్ కలిసినందుకు?
1: చాలా హ్యాపీగా ఉంది.
0: మరి ఏ పాట వింటారు?
1: బిగ్ బాస్ మేడం.
0: తప్పకుండా ఆ బిగ్ బాస్ చిత్రం నుంచి మీకు పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా తప్పకుండా. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడును జత చేసి ఫోన్ చేయండి.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. దానిమ్మ చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు ఇతర పోషకాలు చాలా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంలో ఈ దానిమ్మ పండు కూడా ఒకటి. ఇందులో నీరు ఎక్కువగా ఉండడం వలన శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం నుండి ఈ పాటని.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓవుల్ రెడ్డి. ఏ పాట వింటారు ఓవుల్ రెడ్డి? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: శ్యాము, మున్రాజు, మురళి, భాస్కరు, బాలాజీ, విశ్వనాథు, హరి, మిగతా వాళ్ళందరి కోసం మేడం.
0: తప్పకుండా.
1: అవును మేడం, బాయ్.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

0: శభాష.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల

0: నువ్వు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటలి. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
5: హలో
4: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు వజ్రపొచ్చన్న, ఆదిలాబాద్ మా వాళ్ళ గ్రీన్ వ్యాలీ నుండి మాట్లాడుతున్నాను.
4: పొచ్చన్న, ఇలా ఫోన్ చేసిండ్రు, చాలా రోజుల తర్వాత చేసినట్టున్నారు. ఏ పాట వింటారు?
5: కోసే రామ నుండి ఎక్కడ మీద ఎక్కడ పెట్టే పాట ఉంది కదా, ఆ పాట.
4: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
5: ధన్యవాదాలు.
4: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో, నమస్కారం. రాము అన్నారు. సరే రాము, ఏ పాట వింటారు? హిట్లర్ హిట్లర్ చిత్రం నుంచి నడక కలిసిన నవరాత్రి అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇయాల్టి హుషారు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8:09, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 22వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలు 2వ భాగం వింటారు.

0: ఈ ముచ్చట ఇనే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మీరు వింటున్నారు పుస్తకంతో కార్యక్రమాన్ని. నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఈఎల్టీ పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 22వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలు 2వ భాగం ఇంటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: 1967 సంవత్సరం వసంతరావు దేశపాండే కీర్తి పతాకం విజయవంతంగా రెపరెపలాడిన సంవత్సరంగా చెప్పవచ్చు. కట్యార్ కాయ్జాత్ ఘుస్లి అనే నాటకాన్ని వసంతరావు దేశపాండే రూపొందించి అందులో గీతాలకు ప్రాణం పోసినాడు. ఈ నాటకం ముస్లిం సంగీత విద్వాంసునికి హిందూ సంగీత విద్వాంసునికి మధ్యలో ఉండే ఈర్ష్యాసూయ ద్వేషాల ఆధారంగా రూపొందించబడింది. ఈ నాటకంలో ఖాన్సాహెబ్ ఆఫ్తాబ్ హుసేన్ పాత్రను వసంతరావు దేశపాండే పోషించినాడు. అందులో అసంఖ్యాకంగా అతడు గానం చేసిన నాట్యగీతాలు మహారాష్ట్రలో విశేషంగా ప్రాచుర్యాన్ని పొందినాయి. అనితర సాధ్యమైన నాట్యగీతాలవి. మరాఠీ నాటక రంగానికి ఒక నూతన ఒరవడిని దిద్ది అనిదంపూర్వమైనవని రసజ్ఞుల మన్ననలు అందుకున్నాయి. ఈ నాటకాన్ని ప్రముఖ మరాఠీ రచయిత పురుషోత్తం దార్వేకర్ రచించగా విఖ్యాత సంగీతజ్ఞుడు పండిత్ జితేంద్ర అభిషేకీ సంగీతాన్ని సమకూర్చినారు. నాట్య సంపద పతాకం కింద ఈ నాటకం ఆవిష్కరించబడింది. ఇన్ని రకాలుగా తమ జ్ఞానాన్ని అభివృద్ధిపరుచుకుంటున్న పండిత్ వసంతరావు దేశపాండేకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడేవి. మానసిక ప్రశాంతతను సంగీతం ద్వారానే సంపాదించుకునేవారు. ఈ సందర్భంలో మిలిటరీలో అకౌంటెంట్ ఉద్యోగాన్ని సంపాదించినారు. ఉద్యోగ బాధ్యతల వలన సంగీత నాటకాలలో అధిక సమయాన్ని వెచ్చించలేకపోయేవారు. ఈ విషయాన్ని గమనించిన బేగం అఖ్తర్ వసంతరావు ఉద్యోగాన్ని మానుకొని పూర్తి సమయం సంగీతానికే వినియోగించాలనే ఉద్దేశంతో పట్టుబట్టి వసంతరావు ఉద్యోగాన్ని మానిపించింది. బేగం అఖ్తర్ తాను ప్రఖ్యాత గాయక అయినప్పటికీ తాను వసంతరావు దేశపాండే అభిమానినని గర్వంగా చెప్పుకునేది. పండిత్ వసంతరావు దేశపాండే ఈ నాటకంతో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. తరువాత అకోలాలో జరిగిన మరాఠీ నాట్య సమ్మేళనానికి అధ్యక్షునిగా బాధ్యత వహించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాడు. అకోలా పండిత్ వసంతరావు దేశపాండే జన్మస్థలమని మర్చిపోరాదు. రచ్చ గెలిచి ఇంట గెలిచినట్లయింది. మరాఠీ నాట్య పరిషత్తు వారు వసంతరావు దేశపాండేకు బాలగంధర్వ స్వర్ణ పతకంతో సత్కరించినారు. వసంతరావు దేశపాండే చివరి నాళ్లలో సంగీత సౌభద్ర నాటకం చేయాలని అన్ని విషయాలను తయారు చేసుకున్నారు. కాని అవేవీ పూర్తి కాకుండానే స్వర్గస్థులైనారు. విఖ్యాత మరాఠీ రచయిత పూలా దేశపాండే నిర్మించిన మరాఠీ చిత్రం తుకామణే ఆత, అందులో ఒక చిన్న పాత్ర పోషించినాడు వసంతరావు దేశపాండే. ఆ చిత్రం విజయవంతం కాలేదు. వసంతరావు కాలంలో హిందుస్థానీ సంగీతానికి స్వర్ణయుగం. హీరాబాయి బరోడేకర్, సురశ్రీ కేసర్బాయి కేర్కర్, మొగుబాయి కురడీకర్, గంగుబాయి హంగల్, భీమ్సేన్ జోషి, ఫిరోజ్ దస్తూర్, నారాయణరావు వ్యాస్, డివి పలుస్కర్, పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్, వినాయకరావు పట్టవర్ధన్, బసవరాజ్ రాజ్గురు, మల్లికార్జున్ మన్సూర్, కుమార్ గంధర్వ వంటి యోధాన యోధులైన గాయికా గాయకులు హిందుస్థానీ సంగీతాన్ని అప్రతిహతంగా ఏలుతున్న కాలమది. ఇటువంటి సమయంలో తనదైన ప్రత్యేక ముద్రతో, ప్రత్యేక శైలితో, విలక్షణ గాత్రంతో సంగీత ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని అలంకరించినాడు. విలక్షణ గాత్రమంటే ఒక విషయం గుర్తుకు వస్తుంది. పుణేలో వసంతరావు దేశపాండే, పులా దేశపాండే ద్వయం సంగీత సభలను వింటూ సంగీత చర్చలు చేస్తున్న కాలంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి పుణే రేడియో స్టేషన్కు వెళ్లేవారు. అక్కడ గానం చేసే గాయికా గాయకులకు పూలా దేశపాండే హార్మోనియం, వసంతరావు తబలా సహకారం అందించి డబ్బులు సంపాదించేవారు. ఆలిండియా స్టేషన్ ఆడిషన్ కమిటీ వారు వసంతరావు దేశపాండే గాత్రం ఆడిషన్కు సరిపోదని వెనక్కి పంపినారు. తర్వాత ఆ గాత్రానికే సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. తర్వాత ఆకాశవాణి వారు స్వయంగా వసంతరావు గాత్రాన్ని రికార్డు చేయడానికి ఆహ్వానించినారు. వసంతరావు ఏదైనా ఒక్క ఘరానాకే పరిమితం కాకుండా మంచి ఎక్కడుంటే అక్కడికి చేరుకుని నేర్చుకున్నాడు. కేవలం శాస్త్రీయ సంగీతమే కాదు, నాట్య సంగీతం, గజల్, భజన్, టుమ్రీ, దాద్రా, టప్పా, లావణి వంటి అనేక ప్రక్రియలను గానం చేసి అన్నింటిలోనూ మేటి అని నిరూపించి చూపినాడు. నాటకాల్లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. సినీ సంగీతంలో గానం చేసినాడు. మరాఠీ చిత్రాల్లో దాదాపు 101 చిత్రాలకు గానం చేసినాడు. మరాఠీలో వచ్చిన అష్ట వినాయక్ చిత్రం కోసం వసంతరావు దేశపాండే అనురాధ పోద్వాల్తో కలిసి ప్రథమ తులా వందితో అనే యుగళగీతం పాడినాడు. ఈ గీతాన్ని యథాతథంగా కళ్యాణి రాగంలో నర్తనశాల చిత్రం కోసం సుసర్ల దక్షిణామూర్తి గారు తమ సంగీత సారథ్యంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెంగుళూరు లత గార్లతో పాడించినారు. ఆ పాట కూడా బహుళ జనాదరణ పొందింది. అది సలలిత రాగ సుధారస సారం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వసంతరావు దేశపాండే 30వ తేదీ 1983లో స్వర్గస్థులైనారు. వసంతరావు గాత్రం విలక్షణమైనదనుకున్నాం, కనుక అతని గానాన్ని కాపీ చేయడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. కాని ఇప్పుడు వసంతరావు దేశపాండే మనుమడు రాహుల్ దేశపాండే అచ్చం తాతగారి వలనే పాడి మెప్పించడమేగాక ప్రతి సంవత్సరం వసంతరావు దేశపాండే జయంతి నాడు వసంతోత్సవం పేరిట వర్ధమానులకు లబ్ధ ప్రతిష్ఠులైన గాయికా గాయకుల సభలు నిర్వహిస్తున్నాడు. నాట్య ప్రదర్శనలు ఇప్పిస్తున్నాడు. ఈ సభల్లో జంత్ర గాత్రాలతో పాటు లలిత జానపద సంగీతాలకు పెద్దపీట వేయడం సముచితమైన విషయం. దానికతని జవాబు ఒక్కటే, తమ తాతగారు ఏ సంగీతాన్ని చిన్నగా చూడలేదు, అన్నింటిని సమానంగా ఆదరించినాడు అనేది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జరిగే ఈ సభల్లో పాల్గొన్న వర్ధమానులకు లబ్ధ ప్రతిష్ఠులకు వసంతోత్సవ పురస్కారాలను అందిస్తాడు. ఈ సభలు 3 రోజులు జరుగుతాయి. రాహుల్ దేశపాండే తన మిత్రులతో కలిసి తన తాతగారు ప్రదర్శించిన నాటకం కటార్ కాయజాత్ ఘుస్లీని విజయవంతంగా ప్రదర్శించి ఔరా అనిపించుకుంటున్నాడు. ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే, ప్రముఖ యువ గాయకుడు మహేష్ కాళేలతో కలిసి ఈ నాటకాన్ని రూపొందించినాడు. మహేష్ కాళే పండిత్ జితేంద్ర అభిషేకి శిష్యుడు. ఈ నాటకానికి సంగీతం సమకూర్చింది కూడా జితేంద్ర అభిషేకినే అనేది గమనించాలి. మా తాత విజయవంతంగా ప్రదర్శించిన ఈ నాటకం వేయడానికి చాలా భయపడినాను, కాని నా భయాలన్నీ పటాపంచలైనాయి. వసంతరావు మనుమడు ఎట్లా చేసినాడో చూద్దామని ఆ తరం ప్రేక్షకులు, ఏమీ తెలియని ఈ తరం ప్రేక్షకులు కుతూహలంతో వచ్చినారు. అయితే అందరూ ముక్తకంఠంతో ప్రశంసించినారని రాహుల్ దేశపాండే వినయంగా తెలుపుకున్నాడు. ఈ కార్యక్రమం 2011 ఫిబ్రవరి 4వ తేదీన తమ తాతగారి ప్రియమిత్రులైన పండిత్ భీమసేన్ జోషి పుట్టినరోజున ఏర్పాటు చేయడం ఔచిత్యంతో కూడిన పని. ఈ నాటకాన్ని చలనచిత్రంగా రూపొందిస్తే బావుంటుందని భావించినాడు రాహుల్ దేశపాండే. దానికి సుబోధ్ భావే దర్శకత్వం వహించడానికి ముందుకు వచ్చినాడు. ఆ చిత్రంలో రాహుల్ దేశపాండే స్వయంగా ఖాన్ సాహెబ్ పాత్ర పోషించగా సదాశివ్ పాత్రను మహేష్ కాళే వేసినాడు. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చినారు. శంకర్ మహాదేవన్ సంగీతంలో కొంత దాక్షిణాత్య సంగీత ఛాయలు కనబడతాయి. అయితే ఈ చిత్రంలో తబలా, పకావజ్, సారంగి, సితార్ వంటి భారతీయ వాయిద్యాలనే ఉపయోగించినాడు. గిటార్, డ్రమ్స్ వంటి పాశ్చాత్య వాయిద్యాలు ఈ చిత్రంలో వినబడవు. ఆ కాలం నాటి సంగీతాన్ని అట్లా ఉంచుతూనే కొన్ని నూతన బాణీలను కూడా శంకర్ మహాదేవన్ ఇందులో కూర్చినారు. అయినప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని

ని బాగా ఆదరించినారు. వసంతరావు దేశపాండే నాటకంలో ఖాన్సాహెబ్ మంచివాడే, కానీ ఈ చిత్రంలో ఖాన్సాహెబ్ పాత్రను కొంత దుర్మార్గంగా చిత్రించినారనే చిన్న విమర్శ వచ్చింది. ఏది ఏమైనా, డాక్టర్ పండిత్ వసంతరావు దేశపాండే ఈనాడు మన మధ్య లేనప్పటికీ అతని మనుమడు రాహుల్ దేశపాండే కంఠంలో అతన్ని సజీవంగా వినే అదృష్టం మనకు దక్కింది. రాహుల్ దేశపాండే కంఠం ఆశ్చర్యకరంగా తాతను పోలి ఉండటం దైవదత్తమే. మా తాతగారి రక్తమే నాలోనూ ప్రవహిస్తున్నది కదా అంటాడతడు. కానైతే తాతగారు చనిపోయినప్పుడు రాహుల్ దేశపాండే 3.5 సంవత్సరాల పసిబాలుడు. తాతగారి రికార్డులు మాత్రమే అతను వినగలిగినాడు. ఈ సంగీత ఝరీ ప్రవాహం ఈ విధంగానే కొనసాగాలని ఆకాంక్షిద్దాం.

ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 22వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలు 2వ భాగం విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.

రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి బాగుతం కథల సంపటి నుండి మనిషికి తూమేడు వడ్లు కథ ఇంటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శామ్య గజల్, గజల్లను వినిపించే కార్యక్రమం.

ఎల్లిందం అనూప్ జలోట పాడిన గజల్లో రెండవ భాగాన్ని. గజలంటేనే మనసుని మెల్లగా తాకే మధురమైన సంగీతం. అలాంటి గజల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గాయకుల్లో అనూప్ జలోట ఒకరు. అనూప్ జలోట భారతీయ సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయకుడు, ముఖ్యంగా భజనలు. గజల్స్తో ఆయన ఎంతోమంది శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భజనలతో ఆయనకు భజన్ సామ్రాట్ అనే పేరు వచ్చింది. మరి ఈరోజు శామ్యే గజల్ కార్యక్రమంలో ఆయన పాడిన మధురమైన మనసుకు తాకే ఒక అందమైన గజల్ని విందాం.

ఇయాల్టి శామ్య గజల్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు రాత్రి 9:45 ఈగై నుండి కార్యక్రమంలో కథ రచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు చెన్నూర్ సీతారాంబాబుతో ముచ్చటయింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10:00 కావస్తుంది. మరికొంచెంసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज, डीआरएम 810 किलोहर्ट्ज पर। श्रोताओं, अब से कुछ ही देर बाद आप सुनेंगे समाचार। 11 बजे हिंदी में समाचार प्रसारित किए जाएंगे और 11:05 पर अंग्रेजी में समाचार आप सुन सकते हैं। कृपया समाचारों की प्रतीक्षा कीजिए।
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं शक्ति सिंह। प्रधानमंत्री नरेंद्र मोदी ने आज शाम नई दिल्ली
2: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा वातावरण सूचन। उम्मड़ी आदिलाबाद జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది। గాలిలో తేమ శాతం 89 గాను గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది। ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది। ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు। వాతావరణ సూచన ఇన్నారు। ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం। పొదుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధించిన అద్భుతాలు గురించి శాస్త్రవేత్త మారుపాక సత్యనారాయణతో సుమనాస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇంటారు। ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయ పంటలను తొలి దశలో ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట, పశుపోషణలో పచ్చిమేత మరియు పశుదానాల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది। ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు। ఇంతటితో సమాప్తం। ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 11:03 కావస్తుంది। ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం। తిరిగి 100.2 MHz FM పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి। అంతవరకు సెలవు। జై హిందూ।